0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు, రైతు నేస్తాం 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు, చిత్రలహరి 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, సరదాగా కాసేపు 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు, కథానిక 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు, టైమ్ లైన్ 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు, సిల్వర్ స్క్రీన్ 2 గంటల నుండి 3 గంటల వరకు, ఆణిముత్యాలు 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు, మహిళ 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు, రైతు నేస్తం 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు, అది సంగతి 5 గంటల నుండి 6 గంటల వరకు, మస్త్ టైం పాస్ 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు, కెరియర్ చాయిస్ 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు, టాలీవుడ్ టాకీస్ 7 గంటల నుండి 8 గంటల వరకు, థీమ్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम राम हरे हरे। श्री चाणक्य नीति 5వ అధ్యాయం 10వ శ్లోకం చర్చిద్దాం। అన్యథా వేద పాండిత్యం శాస్త్రమాచారమన్యథా అన్యథా యద్వదన్ శాంతం లోకః క్లిశ్యతి చాన్యథా। అన్యథా వేద పాండిత్యం శాస్త్రమాచారమన్యథా అన్యథా యద్వదన్ శాంతం లోకః క్లిశ్యతి చాన్యథా। ఎవరైతే వైదిక పాండిత్యాన్ని దూషిస్తారో, శాస్త్రాలను దూషిస్తారో, శాస్త్రాలలో తెలుపబడినటువంటి జీవన విధానాన్ని దూషిస్తారో, ఎవరైతే శాంతియుతమైనటువంటి స్వభావం కలిగిన వారిని దూషిస్తారో, వారు అకారణంగా దుఃఖానికి గురవుతారు అని చెప్పుకుంటారు। ఏం చెప్పారు? వైదిక పాండిత్యాన్ని దూషించేవారిని, శాస్త్రాలను దూషించేవారిని, శాస్త్రాలలో చెప్పబడిన జీవన విధానాన్ని దూషించేవారిని, శాంతియుత స్వభావం కలిగిన వారిని దూషించేవారికి ఎవరైతే ఉంటారో వారు అనవసరముగా దుఃఖానికి లోనవుతారు అన్నారు భాష్యం। శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామికి ఉపదేశిస్తున్నారు ఏమంటారంటే, భౌతిక ప్రపంచంలో భక్తియుత సేవ అనేటువంటి లతను పోషిస్తూనే ఎవరైతే ఒక వైష్ణవుని యొక్క పాదముల చెంత అపరాధానికి పాల్పడతాడో అతని యొక్క అపరాధం ఒక మదపుటేనుగుతో పోల్చబడింది। అంటే ఆ యొక్క భక్తిలత ఏదైతే ఉందో దానిని పీకివేసి దానిని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక మదపుటేనుగుతో పోల్చబడింది వైష్ణవుని యొక్క పాదముల చెంత ఒక భక్తుడు చేసేటువంటి అపరాధం అనేది। ఈ విధంగా ఏమవుతాయి, ఎప్పుడైతే దాని యొక్క వేరు తెగిపోతుందో అది విరిగిపోతుందో దాని ఆకులన్నీ కూడా ఎండిపోతాయి। దేని యొక్క ఆకులు? భక్తిలత। అనవసరముగా లోపాలను చూడడం, అనవసరమైనటువంటి దూషణ అనేవి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులు అని చెప్పారు। అనవసరమైనటువంటి లోపాలను చూడడం, అనవసరంగా లోపాలను చూడడం, అలాగే ఆధారం లేనటువంటి విమర్శ, ఈ రెండు ఆధ్యాత్మిక పురోగతి

దిగువదకి అడ్డంకులు అన్నారు. ఈ విధంగా అయితే మదమెక్కినటువంటి ఏనుగు దారిలో ఉన్న ప్రతిదాన్ని తొక్కేస్తుందో, అలాగే ఈ మదపటి ఏనుగు అపరాధం ఏదైతే ఉందో, ఏమిటది, పవిత్రమైనటువంటి గ్రంథాలను దూషించడం లేదా భగవంతుని యొక్క భక్తులను దూషించడం అనేది త్వరగా నాశనానికి దారితీస్తుంది అన్నారు. ఈ భక్తిలత చాలా సున్నితంగా ఉంటుంది, అది పెరగడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. మన పూర్వం మనకున్నటువంటి భక్తి సుకృతి చేత మనం ఏం చేస్తాం, శ్రమిస్తూ ఈ కోమలమైనటువంటి ఈ యొక్క భక్తిలతని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. మరి దానిని మనం చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. దివ్యనామం అనేటువంటి నీరు పోయడం ద్వారా, అలాగే శుద్ధ భక్తియుత సేవ చేయడం ద్వారా, అంటే ఈ భక్తిలతను పోషించేటువంటి విధానాలుగా. కాబట్టి ఆ భక్తిలతను మనం చాలా జాగ్రత్తగా దాన్ని పోషించుకోవాలి, ఎందుకంటే చాలా కోమలమైనది, సున్నితమైనటువంటిది, అలాగే అది ఎదగడానికి చాలా కష్టపడాలి. నువ్వు మనం అక్కడ మండువాలో మనం వేశాం, రెండు పొట్లకాయ విత్తనాలు వేశాం, రెండు పాదులు వచ్చాయి చక్కగా. ఒక పాదు ఎవడో పిల్లవాడు ఆడుకుంటా కూడా తొక్కేసాడు, పోయింది. అంటే మనం చాలా కష్టపడి దాన్ని పెంచుతాం. మనం చూ, ఇక్కడ కూడా మన వాళ్ళు ఇక్కడ కూరగాయలు అవి పెంచుతున్నారు, అప్పుడప్పుడు ఆవులు వెళ్ళిపోతుండే లోపల, వెళ్ళిపోయి మనం చాలా జాగ్రత్తగా రక్షించుకున్న దాన్ని వచ్చి ఏం చేస్తాయి, తినేస్తాయి, లేకపోతే పెకిలించి వేస్తాయి, మళ్ళీ మనం బాధపడాలి. అందుకే చాలా గట్టి సంరక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు, ఒక నిపుణుడైనటువంటి తోటమాలిలాగా భక్తుడు తన భక్తి అనేటువంటి పొదను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ విధంగా అనవసరమైనటువంటి కలుపు మొక్కలని పీకివేయడం ద్వారా, ఏమిటవి, మాయా అనేటువంటి అనవసరమైనటువంటి కలుపు మొక్కలని పీకివేయడం ద్వారా, ఈ అనవసరమైనటువంటి కలుపు మొక్కలు ఏం చేస్తాయట, ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను మనం విస్మరిస్తామో, అప్పుడు ఈ మాయా అనేటువంటి అనవసరమైనటువంటి కలుపు మొక్కలు పెరుగుతాయట. చూడండి, అంటే అనర్థాలు అనేవి ఎందుకు పెరుగుతాయి, ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను మనం విస్మరించడం వలన. కాబట్టి ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు జాగరూకతతో పీకివేయాలి అని చెప్పుకుంటున్నారు. పీకివేసి మన యొక్క భక్తి అనేటువంటి పొదను చాలా చక్కగా మనం పెంచుకోవాలి. చూడండి, మల్లె పొదను పెంచుతాం చక్కగా. మరి తెలివైనటువంటి భక్తుడు ఖచ్చితంగా ఏం చేయాలట, విధి నియమాల ద్వారా నిర్మించబడినటువంటి బలమైనటువంటి ఒక కంచెను వేయాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సరైన కంచి లేకపోతే అన్ని దూరేస్తాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, తెలివైనటువంటి భక్తుడు విధి నియమాలు అనేటువంటి బలమైనటువంటి కంచెను నిర్మించాలి. దీనికి ఈ ఏవైతే క్రూర మృగాలు ప్రవేశించకుండా, ఎందుకంటే క్రూర మృగాలు ప్రవేశిస్తే ఏం చేస్తాయి తోటలోకి, ఏమిటి క్రూర మృగాలు అంటే అక్రమమైనటువంటి కోరికలు అని చెప్పారు. ఈ అక్రమమైనటువంటి కోరికలు ఎప్పుడు ప్రవేశిస్తాయి, విధి నియమాలు సక్రమంగా మనం పాటించకపోతే. కాబట్టి వాటిని రానివ్వకుండా విధి నియమాలు అనేటువంటి కంచి చాలా దృఢంగా ఉండాలంటున్నారు. అంతిమంగా చైతన్య మహాప్రభు ఉపదేశించినట్టుగా ఈ భక్తిలత ఖచ్చితంగా ఏం చేయాలి, ఎదిగి కృష్ణుని యొక్క పాదపద్మాల చుట్టూ అది చుట్టుకోవాలి. అది దాని యొక్క గమ్యం, దాని యొక్క జీవితం సార్థకం అవడం అనమాట. భక్తులకు జాగ్రత్తగా ఎదిగి వెళ్ళి ఏం చేయాలి, కృష్ణుని యొక్క పాదపద్మాలను చుట్టుకుని అక్కడ పుష్పించారు. అది ఇది 10వ శ్లోకం. 11వ శ్లోకం, దారిద్ర్యనాశనం దానం శీలం దుర్గతి నాశనం అజ్ఞాన నాశిని ప్రజ్ఞ భావనా భయనాశిని. దారిద్ర్యనాశనం దానం శీలం దుర్గతి నాశనం అజ్ఞాన నాశిని ప్రజ్ఞ భావన భయనాశిని. దాన ధర్మాలు చేస్తే అది పేదరికానికి ముగింపు పలుకుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల పేదరికం అనేది ముగిసిపోతుంది. సత్ప్రవర్తన దురదృష్టాన్ని నాశనం చేస్తుంది, సత్ప్రవర్తన దౌర్భాగ్యాన్ని నాశనం చేస్తుంది, జ్ఞానము అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది.

అలాగే దీన్ని ఏమంటాం, మొత్తం సరిగా గుర్తు రావట్లేదు. అంతర్మథనం అనేది భయాన్ని నాశనం చేస్తుంది. అంటే మనకి అంతరంగాన్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని ఉంటాం. తెలుగులో ఒక పదం ఉంది, చక్కటి పదం, పునరాలోచన కాదు, దాన్ని ఉంటాం అంటే దాన్ని ఉంటారు, సర్కంస్పెక్షన్ అంటాం. అంటే అదే, దాన్ని సర్కంస్పెక్షన్ కూడా అంటాం. దానికి చక్కటి పదం ఉంది తెలుగు. సరే, వస్తుంది పదం పరమాత్మ వదిలినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే, ఈ అంతర్మథనం ఏదైతే ఉంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు మనం చక్కగా చూసుకోవడం అనమాట. మన పరిస్థితి ఎలా ఉంది ఏమిటనేది చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే భయం అనేది నాశనం అవుతుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ నాలుగు విషయాలు చెప్పారు. ఏమిటి? దాన ధర్మాలు చేయడం వల్ల పేదరికం నశిస్తుంది, సత్ప్రవర్తన దురదృష్టాన్ని నాశనం చేస్తుంది, జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది, ఈ అంతర్మథనం అనేది భయాన్ని నాశనం చేస్తుంది. భాష్యం చెప్తున్నారు, లోభం అనేది పేదరికానికి దారితీస్తుంటారు. అలాగే యజమానిత్వం లేకపోవడం అనేది చెల్లా చెదరైపోవడానికి దారితీస్తుంటారు. అంటే ఒక నాదుడు అనేవాడు, ఒక చూసేవాడు, ఒక బాధ్యత స్వీకరించేవాడు అనేది లేకపోతే ఏమవుతుంది, అది చెల్ల చెదురైపోతాయి. మూర్ఖత్వం అనేది అంధకారానికి దారితీస్తుంది, బద్ధకం అనేది ప్రమాదానికి దారితీస్తుంది. 12వ శ్లోకం. నాస్తి కామసమో వ్యాధి నాస్తి మోహసమో రిపు నాస్తి కోపసమో వహ్ని నాస్తి జ్ఞానాత్పరం సుఖం. చూడండి, నాస్తి కామసమో వ్యాధిర్ నాస్తి మోహసమో రిపు నాస్తి కోపసమో వహినిర్ నాస్తి జ్ఞానాత్ పరం సుఖం అని చెప్పన్నారు. కామానికి సమానమైనటువంటి వ్యాధి మరొకటి లేదు, అలాగే మోహానికి సమానమైన శత్రువు అని ఒకటి లేడు, కోపానికి సమానమైన అగ్ని మరొకటి లేదు, ఆధ్యాత్మిక జ్ఞానానికి మించిన ఆనందం మరొకటి లేదు అని చెప్పారు. కామానికి సమానమైన వ్యాధి మరొకటి లేదు, అలాగే మోహానికి సమానమైనటువంటి శత్రువు మరొకటి లేడు, కోపానికి సమానమైనటువంటి అగ్ని లేదు అని చెప్పారు. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానానికి మించినటువంటి ఆనందం మరొకటి లేదు అని భాష్యం చెప్తున్నారు. నీతి శతకానికి రచయిత అయినటువంటి భర్తృహరి అని ఏమంటారంటే, అగ్నిని ముట్టుకోవడం అనేది యజ్ఞం చేసేవాడిని కూడా కాల్చేస్తుంది. యజ్ఞం చేస్తున్నాడు ఒక వ్యక్తి, కానీ అది మంటను అంటుకున్నాడు అనుకోండి, యజ్ఞం చేసేవాడిని కూడా అగ్ని కాల్చేసు. అంతేగాని అగ్ని ఇప్పుడు కూడా సరే వీడు నాకు ఆహుతులు అర్పిస్తున్నాడు కదా, వీడిని మనం కాల్చకూడదని అనుకోదు, ముట్టుకుంటే వాడిని కూడా కాల్చేస్తుంది. భర్తృహరికి చాలా చక్కగా తెలుసు ఏమిటంటే, నియంత్రణ లేనటువంటి కామం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో అని బాగా తెలుసు. నియంత్రణ లేనటువంటి కామం యొక్క ఫలితాలు ఏం చెప్పబడిందంటే, ఒక బ్రాహ్మణుడు భర్తృహరికి ఒక సేవ్య ఫలాన్ని ఇచ్చాడట. ఆ సేవ్య ఫలం ఎలాంటిది అంటే, ఎవరైతే దానిని తింటారో వారికి అమరత్వం వస్తుంది. అలాంటి ఒక సేవ్య ఫలాన్ని ఇచ్చాడు. సేవ్య ఫలం అంటే సేవ్య ఫలం, సేబ్, యాపిల్, సంస్కృత పదం దానికి సేవ్య ఫలము అంటారు. అలాగే కాశ్మీర ఫలం అని కూడా అంటారు, దాన్ని హిందీలో సేబ్ అంటారు. సేబ్ అంటే తెలుసు కదా హిందీలో, యాపిల్. కాబట్టి ఎవరో ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, భర్తృహరికి ఒక సేవ్య ఫలాన్ని ఇచ్చాడు. అదేమిటి? అది తిన్నవారికి అమరత్వం వస్తుంది. అయితే ఇప్పుడు భర్తృహరి ఏం చేశాడంటే, ఒక రహస్యమైనటువంటి ఒక తనకున్నటువంటి ఒక రహస్యమైన బలహీనతని తన ప్రియురాలికి చెప్పాడు. ఇప్పుడు భర్తృహరికి ఒక ప్రియురాలు ఉంది, ఆ ప్రియురాలికి ఒక రహస్యమైనటువంటి బలహీనత గురించి చెప్పాడు. అతడు ఏమనుకున్నాడంటే,

నా ప్రియురాలు నన్ను విడిచి అసలు ఎన్నటికీ కూడా జీవించలేదు అని అనుకున్నాడట. ఆ మోహంలో ఉన్నాడు. ఈమె నా ప్రియురాలు కదా, నేను ఎలాగైతే ఆమెను విడిచిపెట్టి ఉండలేనో ఆమె కూడా నన్ను విడిచిపెట్టి బతకలేదనే భావనలో ఉన్నాడట. ఉండి ఏం చేశాడట, తనకి లభించిన ఈ అమరత్వ ఫలం ఏదైతే ఉందో ఆమెకి ఇచ్చాడు. కానీ భర్తృహరి యొక్క ప్రియురాలికి ఒక ప్రియుడు ఉన్నాడట. వాడెవడు, వాడు ఒక న్యాయస్థానంలో ఒక అధికారట. ఆమె ఏం చేసింది, ఆ సేవ్య ఫలాన్ని తీసుకెళ్లి వాడికి ఇచ్చింది. అయితే ఆ అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు తన గుర్రపు శాలను పరిశుభ్రం చేసి ఒక స్త్రీని ప్రేమించేవాడట బాగా. కాబట్టి ఏం చేశాడు, ఆ గుర్రపు శాలను పరిశుభ్రం చేసే తన ప్రియురాలు ఎవరైతే ఉందో ఆమెకి పొందిచ్చాడు. మరి ప్రతిరోజు ఆ గుర్రపు శాలను పరిశుభ్రం చేసే ఆవిడ ఏం చేసేదంటే ఈ గుర్రపు పేడని ఒక తన నెత్తి మీద మోసుకుంటూ వెళ్ళేదట బయటపడేయడానికి. గుర్రం పేడ ఎత్తాలి కదా, గుర్రం పేడ మోసుకుంటూ నెత్తి మీద పెట్టుకుని ఎక్కడికో బయటకు తీసుకెళ్ళేది. ఆ వృత్తాంతంలో వెళుతుంటే భర్తృహరి ఏం చేశాడంటే కిటికీలోంచి బయటకు చూశాడట. బయటకు చూస్తే తాను తన ప్రియురాలకి ఇచ్చినటువంటి సేవ్య ఫలం ఆ గుర్రపు పేడలో కనిపించిందట. ఆమెమో ఆ కట్ట కొట్టుకుని మోసుకెళ్తుంది. అప్పటికప్పుడు అది చూసి నేను ఈ రోజు నుంచి నేను ఒక వైరాగిగా మారాలని నిర్ణయించాను. అప్పటికప్పుడు అతడు వైరాగిగా మారి అతనికి వైరాగ్య శతకం అనేది రాయాలనేటువంటి ప్రేరణ కలిగింది. చూడండి, వైరాగ్య శతకం అంటే ఏమిటి, వైరాగ్యం అనే దానిపై 100 శ్లోకాలు. వాస్తవానికి భౌతిక ప్రపంచంలో అందరి పరిస్థితి ఇదే. ఎవడకవాడు ఏమనుకుంటాడు, వీడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి కూడా వీడిని అదే మోతాదులో ప్రేమిస్తాడని అనుకుంటాడు, లేదా ప్రేమిస్తుందని అనుకుంటాడు. కానీ అది అన్నటికీ సరే, వీడు ఆయన ప్రేమిస్తుంటాడు, అది ఇంకొకరిని ఏమన్నా ప్రేమిస్తుంటుంది, వాడు ఇంకొకరిని ఏమన్నా ప్రేమిస్తాడు, జరిగేది ఇదే. అందుకే మనం మోసపోకూడదు అనుకుంటే ఏం చేయాలి, కృష్ణుని ప్రేమించాలి, లేకపోతే ఇది ఇలాగే అయిపోతుంది. అది అమరత్వం పోలవదు. చూడండి ఎక్కడికి వెళ్ళింది భర్తృహరి. ఈ భౌతిక జీవితపు విచిత్ర పరిస్థితి గురించి వివరిస్తాడనమాట. అర్థం కదా భర్తృహరి, ఈ భౌతిక జీవితపు విచిత్ర పరిస్థితి గురించి ఎలా వివరిస్తారంటే, కామం అనేది ఒక నది లాంటిది అంటే. చూడండి, కామం అనేది ఒక నది లాంటిదట. మరి ఆ నదిలో నీళ్ళు ఏమిటి అంటే, ఈ ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో అవే అందులో నీళ్లు. ఇంద్రియార్థాలు అంటే ఏమిటి, కంటికి రూపం, చెవికి శబ్దం, ముక్కుకి వాసన, నాలుగుకి రుచి, చర్మానికి స్పర్శ. కాబట్టి కామం అనేది ఒక నది అయితే ఇంద్రియార్థాలే ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు. మరి ఈ హ్యాంకరింగ్ అంటే ఈ కోరిక అనేటువంటి రూపంలో ఈ తరంగాలు అవి ఉద్రిక్తం అవుతూ ఉంటాయి. చూడండి, ఈ తరంగాలు ఏమనుకున్నాం, ఇంద్రియార్థాల తరంగాలు అనుకున్నాం. ఈ ఇంద్రియార్థాలు ఎందుచేత ఉద్రిక్తకు గురవుతాయి అంటే కోరిక అనే దానివల్ల. మరి అందులో ఈ ఏమంటారు, తీవ్రమైనటువంటి కోరికలు అనేటువంటి స్వరచేపలు అందులో ఉన్నాయట. మరి ఈ కామం అనేటువంటి నది యొక్క నిరంతర ప్రవాహం ఏదైతే ఉందో అది ఏమంటారు దాన్ని, ఇంద్రియ నియంత్రణ అనేటువంటి చెట్టును నాశనం చేస్తుందట. నిరంతరం ప్రవహిస్తూ ఏం చేస్తుందట, ఫార్టిట్యూడ్ అంటే ఏంటి, తట్టుకుని నిలబడడం, తట్టుకునేటువంటి శక్తి అనేటువంటి చెట్టును నాశనం చేస్తుందట. మరి ఇన్ఫాట్యుయేషన్ అంటే ఏమిటి, మోహానికి గురి కావడం అనమాట. ఏదో ఒక వస్తువుని చూసి మోహానికి గురి కావడం అనే సుడిగుండాలు ఉండడం వల్ల నదిని దాటడం కష్టం అని చెప్పుకుంటారు. ఇన్ఫాట్యుయేషన్ అంటే ఏమిటి, ఏదన్నా ఒక వస్తువుని చూసి వెంటనే మోహానికి గురి కావడం, అవి సుడిగుండాలతో కోల్చారనమాట. ఈ సుడిగుండాల కారణంగా నదిని దాటడం కష్టం అంటారు. మరి ఈ నది చాలా లోతైనదట. అలాగే ఈ ఆందోళన అనేటువంటివి అవి ఎలా ఉన్నాయంటే చాలా ఏటవాలు ఒడ్డుగా ఉన్నాయట దానికి, ఆందోళన అనేటువంటి. ఎప్పుడైనా మీరు చూడండి, ఒడ్డు ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా సరే ఒక మనిషి చక్కగా అలా నడుచుకుంటూ దిగి ఏదైనా పని చేసుకునే విధంగా ఉండాలి. లేకుండా ఇలా ఉందనుకోండి ఒడ్డు, దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఆందోళన అనేది చాలా లోతైనటువంటి ఒడ్డులాగా ఉందట ఆ నదికి. కేవలం ఆత్మనియంత్రణ కలిగినటువంటి వైరాగి ఎవరైతే ఈ కామం అనేటువంటి నదిని దాటుతాడో
అతడు మాత్రమే

కీర్తనం చేసే వాటిలో దివ్యజ్ఞానం అంతటిది మరొకటి లేదని చెప్పంటాడు. దివ్యజ్ఞానం అంతగా పవిత్రం చేసేది మరొకటి లేదు ఈ భౌతిక ప్రపంచంలో. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే అపిచేదసి పాపేభ్యో సర్వేభ్యో పాపకృతమః. అర్జున నువ్వు అందరికంటే పరమ పాపివు అని అనుకున్నావు, అయినా సరే నువ్వు కనుక దివ్యజ్ఞానం అనేటువంటి పడమని ఆశ్రయించినట్లయితే నువ్వు ఈ సంసారాన్ని దాటగలవు అని చెప్పాడు. అందుకే ఇక్కడ భర్తృహరి ఏమన్నాడంటే ఈ కామం అనేటువంటి నదిని దాటాలంటే మనకున్న నౌక ఏమిటి, దివ్యజ్ఞానం అనేటువంటిది. అదే మరి చాణక్య పండితుడు ఈ శ్లోకంలో అంటే అనియమితమైనటువంటి ఇంద్రియాలకు పరిష్కారాన్ని ఈ శ్లోకపు చివరి పంక్తిలో ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే నాస్తి జ్ఞానాత్ పరం సుఖం అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకునే శ్లోకం వచ్చింది వాళ్ళు ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానం అంతటి అత్యున్నతమైనది పవిత్రమైనది మరొకటి లేదు. మరి ఆ జ్ఞానము ఈ యోగము యొక్క పక్వబలము అని చెప్పుకుంటాడు. యోగము యొక్క పక్వబలమే ఈ దివ్య జ్ఞానము. యోగము అంటే ఏమిటి, భగవంతునితో అనుసంధానం, అంటే భగవత్ సేవ చేయడం వల్ల వచ్చేటువంటి పక్వబలమే ఏమిటి, దివ్య జ్ఞానము అంటున్నాడు. మరి ఎవరైతే ఈ యొక్క దివ్య జ్ఞానం అనేటువంటి పక్వబలాన్ని పొందుతారో వారు కాలక్రమంలో తమయందు తామే ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పి అంటాడు కృష్ణుడు 4:38 శ్లోకం అనమాట. 13వ శ్లోకం జన్మ మృత్యుహి యాత్యేకో భునత్యేక శుభాశుభం నరకేషు పతత్యేక ఏకో యాతి పరాం గతిం. చూడండి, జన్మ మృత్యుహి యాత్యేకో భునక్తి ఏక శుభాశుభం నరకేషు పతత్యేక ఏకో యాతి పరాంగతిం అని చెప్పారు. వ్యక్తి ఒంటరిగా పుడతాడో ఒంటరిగా చస్తాడు, ఒంటరిగానే అతడు తాను చేసినటువంటి పూర్వకర్మ యొక్క చెడు మరియు మంచి ఫలితాలను అనుభవిస్తాడు, ఒంటరిగానే అతడు నరకానికి పంపించబడతాడు లేదా పరంధామానికి పంపించబడతాడు అని చెప్పారు. ఇవన్నీ ఒంటరిగానే జరిగాయి. ఏమిటవి, పుట్టడం ఒంటరిగానే జరుగుతుంది, చనిపోవడం ఒంటరిగానే జరుగుతుంది, మన పూర్వకర్మల యొక్క పాపపుణ్య ఫలాలను ఒంటరిగానే అనుభవించాలి, అంత ఎవరు పంచుకోరు. ఒంటరిగానే మనం నరకానికైనా పంపించబడతాం లేదా పరంధామానికైనా పంపించబడతాం. పరంధామానికి మనతో ఎవరిని తీసుకెళ్ళావు, నరకానికి కూడా మనతో పాటు పిలిచిన ఎవడు రా భాష్యం చెప్తున్నారు. విమానం ఎలా తోలాలో నేర్చుకునేటువంటి విద్యార్థి తన బోధకుని యొక్క సాంగత్యంలో దాన్ని నేర్చుకుంటాడు, కానీ ఒక్కసారి ఒంటరిగా అతడు విమానాన్ని గాలిలోకి తీసుకెళ్లిన తర్వాత అతడు కాళ్ళ మీద అతడే నిలబడాల్సి ఉంటుంది. అంటే ఎవడ విమానాన్ని వాడే నడుపుకోవాలి. అదేవిధంగా శిష్యుడు ఆధ్యాత్మిక గురువు నుండి ఎన్నో ఉపదేశాలను స్వీకరిస్తాడు, కానీ గురువు ఇచ్చినటువంటి ఆదేశాలను నిబద్ధతతో ఆచరించడం అనేది ఆ శిష్యుడిపైనే ఉంటుంది. దానికి ఎవడిది బాధ్యత కాదన్నమాట, వాడిదే బాధ్యత. ఏదైతే మనం ఈ జీవితంలో నేర్చుకుంటామో వాటన్నింటినీ కూడా మనం ఒంటరిగా తిరోభవించాల్సినటువంటి అంతిమ సమయం ఏదైతే ఉందో దానికి సంసిద్ధం అవడానికి ఖర్చు పెట్టాలి. ఏమన్నారు, ఏదైతే మనం ఈ జీవితంలో నేర్చుకున్నామో దాని అంతటినీ కూడా అంతిమ శ్వాసను విడిచిపెట్టేటప్పుడు ఎలా విడిచిపెడతాం, ఏకాంతంగా మనం అంతిమ శ్వాసను విడిచిపెట్టేటప్పుడు ఆ సమయానికి సన్నద్ధం కావడానికి ఈ జీవితంలో నేర్చుకున్న ప్రతిదాన్ని ఉపయోగించాలి అని చెప్పుకుంటున్నారు. తిట్టుకునే కుటుంబం కావచ్చు లేదా మనమంటే ఇష్టపడేటువంటి స్నేహితులు కావచ్చు, వాళ్ళెవరూ కూడా మన మరుజన్మకి మనతో పాటుకు రారు. అందుచేత ఎప్పుడైతే అంతిమ తెర మూయబడుతుందో మనం కృష్ణుని యొక్క నామాన్ని ఆశ్రయించాలి, మన యొక్క అత్యున్నతమైనటువంటి స్నేహితుడైన కృష్ణుని యొక్క సాంగత్యంలో మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ కృష్ణుడు పరమాత్మగా ప్రతి జీవాత్మ యొక్క హృదయంలో నెలకొని ఉంటాడు కాబట్టి. మనం వ్యక్తిగత ఆత్మలో ప్రతి వ్యక్తిగత ఆత్మకు స్వేచ్ఛ అనేటువంటి బహుమానం ఇవ్వబడింది. మనందరికీ స్వేచ్ఛ ఉంది కదా,

0: మనం ఈ యొక్క కర్మ నియమాలను ఖచ్చితంగా పరిగణించాలి. పరిగణించి ఏది మంచి ఏది చెడు అని ఎన్నుకునేటువంటి మన సామర్థ్యాన్ని వినియోగించాలి. భర్తృహరి అంటాడు ఏమంటాడంటే, మంచి పని కావచ్చు చెడు పని కావచ్చు చేయడానికి ముందు తెలివైనటువంటి వాడు ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానాల గురించి ఆలోచించాలి అని చెప్పారు. మంచి పని అవ్వండి చెడు పని అవ్వను, కంగారులో చేసేటువంటి పని ఏదైతే ఉందో అది మరణించిన తర్వాత కూడా ఒక బాణంలాగా హృదయాన్ని ఛేదిస్తుందని చూడండి. కంగారులో చేసేటువంటి పని మరణించిన తర్వాత కూడా ఒక బాణంలాగా మన హృదయాన్ని చీల్చి వేస్తుంది అని చెప్పంటాడు.
1: మనసుకు ఆ శక్తి ఉంది, శరీరం తిరుగుతూ ఉంటుంది, మనసు విడిపోతుంది, విడిపోయి వెళ్ళిపోతుంది, ఎటు కావాలంటే ఎటు వెళుతుంది. దాన్ని మీరు అలవాటు చేస్తే శృంగేరి వెళ్తుంది, మీరు అలవాటు చేస్తే గంగానది కడుతుంది, మీరు అలవాటు చేస్తే కాశీ వెళుతుంది, మీరు అలవాటు చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతుంది. ఎప్పుడు మీరు జాగృతిలో మనసును అక్కడ పెడితే, మీరు శృంగేరి వెళ్ళినప్పుడు మీ మనసు అక్కడ పెడితే మీ మనసు తర్వాత శృంగేరీం చేస్తుంది. ఇప్పుడు మీరు శృంగేరి శరీరంతో వెళ్ళి మీ మనసు కాకినాడలోనే ఉందనుకోండి, శృంగేరిని మీలోకి తేవడం ఈ మనసుకి సాధ్యం కాదు. అదే దాని బలహీనత, అదే దాని బలం కూడా. ఇప్పుడు మీరు దాని బలాన్ని బలంగా మీరు వాడుకోగలిగితే అది మీకు ప్రయోజకత్వాన్ని సాధించి పెడుతుంది. అది మీకు చేత కాకపోతే ఆ మనసే బంధనానికి గురి చేస్తుంది. అందుకే మన ఈవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటాడు పరమాత్మ గీతాచార్యుడు. కేవలం మనస్సే, ఒకడు బంధింపబడుతున్నాడు, ఒకడు మోక్షం వైపుకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్టాలన్నా విప్పాలన్నా తాడే, తాడు తప్ప ఇంకోటి ఉండదు కట్టడానికి విప్పడానికి. మీరు ముందు ఇట్నుంచి తిప్పి చుట్టేస్తే కట్టు, ఇట్నుంచి తిప్పి చుట్టేసినా కట్టే. ఇప్పుడు నన్ను ఇలా కట్టేయండి అన్నారు అనుకోండి, ఓ తాడు తీసుకొచ్చి ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే, ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే. కట్టినా తాడే, విప్పాలంటే మీరు ఎటు కట్టారో దానికి వ్యతిరేక దశలో తిప్పేయడమే తాడు. ఇట్నుంచి కట్టారనుకోండి, ఇట్నుంచి తిప్పేస్తే విప్పేశారు. వ్యతిరేక దిశలో తిప్పితే విప్పడం, మీరు కట్టాలనుకున్నది ఏ దిశలో కావాలంటే అటు తిప్పితే కట్టడం. కట్టినా విప్పినా చెయ్యి తిప్పడంలో ఉంది. మీరు ఎటు తిప్పి ఒకలా తిప్పితే కట్టు, ఒకలా తిప్పితే విప్పడం. ఆ తాడు మాత్రం అదే, కట్టుకోవడం విప్పుకోవడం మీ చేతిలో ఉంది, కట్టుకున్నా విప్పుకున్నా మీ ఇష్టం. ఈశ్వరుడు మనస్సును ఇచ్చేశాడు, అంతే తాడు మీకు ఇచ్చాడు. ఇది ఆశ్రమాన్ని ధన్యం చేసుకోవడం అంటారు. ఎందుకు ఎడుతున్నావు గృహస్థాశ్రమంలోకి? ఆవిడ నువ్వు కలిసి తరించడానికి. నీ చెయ్యి ఆవిడ ఎందుకు పట్టుకుందంటే 24 గంటలు నీకు కావలసిన రుచులతోటి నీకు వండి పెట్టడానికిని, నీకు సంతానం కండానికిని, శరీరం జర్జరీభూతమైపోయేంత వరకు కూడా కామ ప్రచోదనంతో బతకడానికి ఇవ్వలేదు ఆవిడ కన్యాదాత. ఆవిడ్ని నీ పక్కన ధర్మపత్నిగా పెట్టుకుని నువ్వు పుణ్యకర్మలు చేసి నీ పుణ్యంలో సగభాగం ఆవిడికిచ్చి ఆవిడ్ని ఉద్ధరిస్తావన్న ఉద్దేశ్యంతో ఆవిడ్ని ఇచ్చాడు. నువ్వు స్వీకరించింది ధర్మపత్నిగా, కేవలం కామపత్నిగా నువ్వు అనుభవిస్తానంటే నీ కర్మ అంతే, ఎవరు జోక్యం ఏం చేసుకోరు అందులో. కానీ పాడైపోవడం అనేది మాత్రం జరిగిపోతూ ఉంటుంది అంతే, కాలం ఆగదు కదండి, వెళ్ళిపోతుంది కాలం. ఆ కాలంలో నువ్వు ఏం పట్టుకున్నావో, కామం ఒక్కటే పట్టుకున్నావు, ఏది వదిలిపెట్టేశావో, ధర్మముతో అర్థాన్ని ధర్మానికి కామాన్ని ముడేయడం మర్చిపోయావు. కామము ధర్మబద్ధమే కావచ్చు, భార్యతోనే ఉన్నావు, కానీ కాలమంతా దానికే ఉపయోగించావు. ఇప్పుడు మరి మిగిలినవి ఏమైపోయాయి పురుషార్థాలు? మరి ధర్మం ఏది, అర్థం ఏది? అప్పుడు ఇంకా మరి ఒక పురుషార్థంతోనే పట్టు కూర్చుంటే జీవితం ఏది? మితిమీరిన వ్యామోహం అయింది తప్ప అది పురుషార్థ సమన్వయం ఎలా అయింది? పాడవుతున్నట్ట, సన్మార్గంలో ఉన్నట్ట. అందుకనన్నారు మహర్షి, సత్పురుషుల మార్గమును విడిచిపెట్టాడు. అంటే పురుషార్థములను సమన్వయం చేసుకోవడం రాలేదు, రాజ్యాన్ని వదిలిపెట్టి కేవలం భార్య యందు మనసు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన మహాపురుషుడు, ఆయనేం చూస్తున్నారు? ఆయనకి ఆయన తిరిగారు ఇంతో పాటే హనుమ. ఆయన అప్పుడు ఆయనకి ఒకటే, ఇప్పుడు ఆయనకి ఒకటే. ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నారు? మహానుభావుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చాడే, ఆయన అలా అరణ్యంలో కూర్చుని ఉన్నారే, మన గుహలో కూర్చున్నారే, మరి శరత్కాలం వచ్చేసింది, ఈయనేమో చెయ్యవలసిన ప్రణాళిక ఆలోచన చెయ్యట్లేదు. ఇంతకీ ఎక్కడ బయలుదేరాను? పిడుగు ధని వెలుతురు, ముందు ప్రణాళిక.

దుర్గారచన అన్నది ఒకటి ఉండాలి కదా. ఆయన కోపడ్డాక నువ్వు వానరాల్ని పిలవడం వేరు, నువ్వు ముందు ప్రణాళిక ఇది నీకు. రేపు రాముడు వచ్చి అడిగితే ఏం చెప్తావు? కనీసం అయ్యా నేను ఒక కబురు చేశానండి అని చెప్పడానికి నీకు ఒకటి ఉండాలిగా, చేసిన పని అసత్యం చెప్పలేవుగా రాముడితో. ఇప్పుడు ప్రభువుని రక్షించడం అంటే అది మంత్రి అంటే, కనీసంలో కనీసం ఈయనకి గుర్తు చేసి ఆ సైన్యాధిపతిని పిలిచి ఒరే సైన్యాలన్నీ సిద్ధం చేయండిరా మనం ఎప్పుడప్పుడు వెడదామంటే, ఒకవేళ రాముడికి కోపం వచ్చి వచ్చినా అయ్యా నేను కబురు చేశానండి అని చెప్పడానికైనా ఉంటుంది, బతుకుతాడు రాజు. రాజుని రక్షించాలి సచివుడు కాబట్టి మహానుభావుడయ్యాడు హనుమ. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు మనుషులు, ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు. కాబట్టే ఇప్పుడు ఆయన సాచివ్యం చేశారు కాబట్టి ఆయన ఆలోచించారు. ఆలోచించి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట చెప్తున్నారు, తదిదం మిత్ర కార్యం నహ కాలాతీతం అరిందమ తదిదం క్రియతాం రాఘవస్వైత వైదేహ్యాహ పరిమార్గణం తదిదం వీర కార్యం తే కాలాతీతమరిందమ. నీవు మిత్రకార్యమును చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, నీకు మిత్రులు ఉపకారం చేశారు, తిరిగి నువ్వు ప్రత్యుపకారం చెయ్యాలి. ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది నీ మనసులో అవకాశం సావకాశం అని అనిపించినప్పుడు చేయడం కాదు, ఏ కాలంలో చెయ్యాలో ఆ కాలంలో చెయ్యాలి. ఏ కాలంలో చెయ్యాలని రాముడు చెప్పాడు? వర్షాకాలం అయిపోయాకని చెప్పాడు. వర్షాకాలం అయిపోయింది, నువ్వు మొదలు పెట్టాలి. ఇప్పుడు రాముడి వైపు నుంచి కాదు మొదలవ్వలసింది, రాముడు నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇప్పుడు ప్రత్యుపకారం నీ వైపు నుంచి మొదలవ్వాలి, నువ్వు దాన్ని విస్మరించావు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు విస్మరించావో నువ్వు కృతాపరాధుడవయ్యావు, నువ్వు అపరాధం చేసిన వాడివయ్యావు. ఆయన ఇంకా చాలా గొప్ప ధర్మంలో ఉన్నాడు. ఏమిటి ఆయన పట్టుకున్న గొప్ప ధర్మం? నచ కాలం అతీతంతే నివేదయతి కాలవిత్ పరమాణోపి సన్ ప్రాజ్ఞ తమ రాజన్ వశానుగహ. కాలా ఇచ్చిన కాలం దాటిపోయింది, సుగ్రీవుడు ఏ ప్రయత్నం చెయ్యట్లేదు అని తెలుసున్నా ఆయన ఇంకా ఓపిక పడుతున్నాడు. ఓన్లే చూద్దాం చూద్దాం చూద్దాం అని ఆలోచిస్తున్నాడు. నీ అంత నువ్వు ముందుకొస్తే తనొక కఠినమైన మాట అన్నానన్న బాధ తనకి మిగలకూడదని నువ్వు ఇది గుర్తించట్లేదు. గుర్తించకుండా కాలమును దుర్వినియోగం చేస్తున్నావు. ఒకసారి దుర్వినియోగం కాని అయిందో ఆ తర్వాత నువ్వు మనసులో ఉపకారం చేద్దామని అనుకున్నా సరే కాలమునందు చెయ్యవలసినది చెయ్యలేదు కనుక నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? తల ఉంచుకుని నిలబడి క్షమార్పణ చెప్పి ఆ పని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ పని చేసినా చెయ్యవలసిన వేళకి చేసిన వాడన్న ఖ్యాతి ఉండదు, మరిచిపోయి గుర్తు చేస్తే చేసిన వాడన్న పేరు వస్తుంది. చెయ్యలేదా చేసావు, ఉపయోగం ఉందా? లేదు. మీకండి రామాయణంలో టైం మేనేజ్మెంట్ అని ఇవ్వాలంటున్నారు. ఈ టైం మేనేజ్మెంట్ అన్నదాని కోణంలో రామాయణాన్ని మాట్లాడితే శ్రీరామాయణము టైం మేనేజ్మెంట్ అంటే కాలమును చక్కగా దక్షతతో వినియోగించుకునుట అని నిజంగా మేనేజ్మెంట్ సైన్సెస్ చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి శ్రీరామాయణంలోంచి కానీ అన్వయం చేస్తే నేను మీకు నిజం చెప్తున్నాను, ఎక్కడా దొరకనంత గొప్ప విషయాలన్నీ శ్రీరామాయణంలో ఉన్నాయి. ఎంత గొప్పగా మాట్లాడతాడో, ఎన్ని చోట్ల వస్తుందో, చెయ్యవలసిన సమయమునందు చెయ్యవలసిన పని. సుందరకాండలో కూడా అత్యద్భుతంగా ప్రస్తావన చేస్తారు దీని గురించి. కాబట్టి అందుకే నేను మీతో మనవి చేసింది, శ్రీరామాయణం అనేక కోణములలో మనకి నేర్పుతుంది. వ్యామోహాలకి లొంగిపోకుండా చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసిన పనికి టక్కన లేచిపోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే రామాయణంలోంచే వస్తుంది. కాబట్టి నచ కాలం అతీతంతే నివేదయతి కాలవిత్ తరమాణోపి సన్ ప్రాజ్ఞ తవ రాజన్ వశానుగహ అని, అకర్తురపి కార్యస్య భవాన్ కర్తా హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ వధేన చ. రాజా నువ్వు ప్రత్యుపకారం చేసేటటువంటి స్వభావం లేనివాడివని నేను అంటలేదు, నువ్వు అటువంటి వాడివని నేను అన్ను. ఎందుకంటే ప్రత్యుపకారం చెయ్యడం కాదు, నీకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు ఉపకారం చెయ్యని వాడికి ఉపకారం చేస్తావు, అంత మంచివాడివి, చాలా మంచివాడివి, అందులో ఇంక సందేహమేం లేదు. భవాన్ కర్తా హరీశ్వర, ఓ వానరరాజా నువ్వు అటువంటి ఉపకార బుద్ధి కలిగిన వాడివి. కానీ కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ వధేన చ, రెండు గొప్ప కార్యములు నీకు చేశాడు రాముడు.

ఒకటి రాజ్యం ఇచ్చాడు, రెండు రాజ్యం ఇవ్వడం కాదు, ఎవరు బతికుండగా నీకసలు రాజ్యము ప్రాణము భార్య ఈ మూడు సంశయాత్మకమో, అటువంటి వాణ్ణి తన ప్రాణాలు పణంగా పెట్టి చంపాడు. వాలి ఇలా చూశాడు అనుకోండి, ఆయన వేగానికి హద్దుందండి. ఇంకా రాముడు నిగ్రహించలేడా అన్నది పక్కన పెట్టండి, చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేస్తుందా వచ్చేదా. కాబట్టి తన ప్రాణములను పణంగా పెట్టి వాలిని వధించాడు. నువ్వేం చేస్తున్నావు? చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసినటువంటి పని చెయ్యాలి. ఏమండి, నేను ప్రత్యుపకారం చెయ్యని వాడిని కాను, ఎవరో నాకు ఉపకారం చెయ్యని వాళ్ళకు కూడా వాళ్ళకి చేశాను, వీళ్ళకి చేశాను, వాళ్ళకి చేశానంటే నువ్వు నోరు ముయ్యవయ్యా. నీ ఈ రాజ్యం అసలు చేయడానికి ఎవడిచ్చాడు? ఆయనకి చెయ్యని దానికి మిగిలిన వాళ్ళకి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అసలుది చేశావా అని అడుగుతారు. ఏది ముఖ్యమో అది వదిలిపెట్టావు, ఏవి చిన్న చిన్నవి చేసినా చేయకపోయినా పర్వాలేదో అవి చేస్తున్నావు. ఏమిటి ఉపయోగం? కొన్ని వేల పట్టును చేయవలసిన ఉంటాయి, కొన్ని వేల తప్పి చేసినా వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. అవి వేల పట్టును చేయవలసినవి వేల పట్టును చేసేయాలి. మీరు దానికి మీరు ఇంకా ఎంత ఖచ్చితంగా ఉండాలంటే అందులో ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ప్రత్యేకించి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం వేళలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. పూజామందిరంలోకి వెళ్ళడానికి తను దానికి సిద్ధపడడానికి మధ్యలోకి ఎంతో అవసరమైతే తప్ప, అసలు తప్పించడానికి కుదరకపోతే తప్ప, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యాన్ని దాని మధ్యలోకి రావడాన్ని మీరు అనుమతించకూడదు. ఉదయం లేవడము అంటే దేని కొరకు? పూజామందిరంలోకి వెళ్ళిపోవడం కొరకే. దానికి దీనికి మధ్యలోకి ఏదీ రావడానికి వీల్లేదు. అది భక్తిరస సంబంధమైన టీవీలో కార్యక్రమమే కావచ్చు, రావడానికి వీల్లేదు. మీ కాయిక కైంకర్యం ఏమైపోయింది మీ సింహాసనం దగ్గర? మీరు మీ సింహాసనాన్ని అర్చించద్దు, మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. ఏవో కొన్ని కొన్ని ఉంటాయి, శరీరమాద్యంకులకిది ధర్మ సాధన. ఒక్కొక్కడికి వ్యాయామం చేయకపోతే ఇబ్బంది, తప్పదు వెళ్ళాలి. వాడి కర్మ, వాడికి భక్తి ఉన్నా వెళ్ళాలి. కానీ నేను అప్పుడు నేను మీతో మనవి చేసేది అదే, అప్పుడు కూడా మీరు మానసికం చేసేయచ్చు. ఇతరుల దృష్టిలో మీరు వాకింగ్కి వెళ్ళినట్టుండొచ్చు, కానీ మీరు దాన్ని ఈశ్వరారాధనగా మార్చుకోవచ్చు. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు, అయ్యో నేను చేయలేకపోతున్నాను అని అనుకోక్కర్లేదు. ఆ ఆర్తిని ఈశ్వర పూజగా మలుచుకుని శరీరంతో వ్యాయామం చేసి రాగానే మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. తప్ప ఇక దాని మధ్యలోకి ఇంకోటి వచ్చేసింది అంటే మీ శ్రద్ధ నశించిపోయింది అని గుర్తు. ఇదే రావణాసురుడి విషయంలో సీతమ్మ అంటుంది, సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి సుందరకాండ. సుందరకాండ సుందరకాండే, శ్రీరామాయణంలో అది ఇంకా జీవధార. సుందరకాండ వచ్చేస్తోందిగా, ఇంకెంత, రెండు మూడు రోజులు. కాబట్టి హనుమ మాట్లాడడం అంటేనండి శ్రీరామాయణంలో అలా ఉంటుంది. ఆయన మహానుభావుడు, ఆయన ఎక్కడైనా మాట్లాడితే మీరు చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. చదివి ఇది నా జీవితంలో అన్వయం చేసుకునేటప్పుడు ఎక్కడ వస్తోంది పొరపాటు, దీన్ని నేను ఎక్కడ దిద్దుకోవలసి ఉంటుంది అన్నది మీరు ఆలోచించుకుని మీరు వెంటనే మీ జీవితంలోకి సమన్వయం చేసుకోవడంలో కృతకృత్యులు కావాలి. అప్పుడు రామాయణం మీకు ఉపయుక్తం అవుతుంది. కాబట్టి రాజా నువ్వు తొందరపడవలసి ఉంటుంది, ఉండి వెంటనే రాముడికి ప్రత్యుపకారం చెయ్యి. ఇప్పుడు హనుమ చెప్పిన మాట అంటే వింటాడు, వినడం సుగ్రీవుడి లక్షణం, వినకపోవడం రావణాసురుడి లక్షణం. తప్పు చేయడం తప్పు కాదు, వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటే బయటికి వస్తాడు పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే నీలుణ్ణి పిలిచాడు. పిలిచి సంధి దేశాతిమతిమాన్ నీలం నిత్య కృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే, అన్ని దిక్కుల నుండి వానరములన్నిటినీ కూడా పిలిపించు, పిలిపించి సిద్ధంగా ఉంచు, మనం రామకార్యం మీద వెడదాం. ఇదొక్కటి చెప్పి మళ్ళీ మర్చిపోయి అంతే. మళ్ళీ మధుసేవనం, మళ్ళీ భార్యలతో రమించడం అందులో పడిపోయాడు. కానీ ఈ మాట సుగ్రీవుణ్ణి బతికించేసింది, అది ప్రభువుని బతికించడం అంటే. ఈ ఒక్క మాట చెప్పి ఉండి ఉండకపోతే నిజంగా సుగ్రీవుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు లక్ష్మణుడితోటి రాముడితోటి. ఇది నీలుడికి చెప్పాడు కాబట్టి బతికిపోయాడు సుగ్రీవుడు.
ప్రాణభిక్ష

పెట్టారండి హనుమ. సచివుడు మంత్రి అంటే అర్థం ఏమిటంటే నిర్మోహమాటంగా తన మీద పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క హితాన్ని ప్రజాహితాన్ని కోరి అందులో ఏ మొహమాటం లేకుండా సలహా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశించిన వాణ్ణి మంత్రి అని పిలుస్తారు. అలా ఉండాలి సచివుడు అంటే. కాబట్టి హనుమ వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడితో మాట్లాడారు. నీలుణ్ణి పిలిచి ఆదేశం ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఆ నీలుడు బయలుదేరాడు అని మనం అనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు హనుమ ఏది ఊహించారో అది నిజమవుతుంది. మహాత్ముల ఊహలు ఎందుకు పోతాయండి, ఉత్తినే పోవు. శరత్కాలం వచ్చేసింది. శరత్కాల చిహ్నములను వర్ణించాడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితో. వర్ణించి ఆ లక్ష్మణునితో ఒక మాట చెప్పాడు. అన్యోన్యబద్ధ వైరాణం జిగీషూణాం రూపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగంచ తథావిధం. ఇప్పుడు శరదృతు వచ్చింది కాబట్టి ఆకాశమంతా పిండారబోసినట్టుగా వెన్నెల ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి విశేషమైన చలిగాలులు కానీ వర్షాలు కానీ ఉండవు, వేడి ఉండదు. కాబట్టి రాజులందరూ కూడా జైత్రయాత్రలు చేస్తూ వాళ్ళు మనసులో విజయం పొందాలన్న ఆకాంక్షని నెరవేర్చుకునేటటువంటి సమయము ఆసన్నమైపోయింది. ఆ దిశగా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఆ దిశగా రాజులందరూ ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సీతమ్మ యొక్క ఎడబాటు వలన కలిగినటువంటి శోకము నుండి బయటికి రావడం కొరకు రావణాసురుని మీద యుద్ధానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఎవరు నాకు ఇందులో తోడ్పడాలో, ఆ తోడ్పడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి అయిన సుగ్రీవుడు మాత్రం అసలు దీని గురించి పట్టించుకున్నట్లు లేదు, విస్మరించాడు. అసలు ఇటువంటి ప్రయత్నం ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ముందు ఎవరికి రావాలో, ఇప్పుడు ఎవరికి వస్తే తప్ప కదలదో, ఆయనకి రాలేదు. అంటే రాముడు ఒక్కడు చేయలేడా అండి? నరుడి కథగా మీరు వినండి, నేను మీతో తరచు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆక్రోషంలోంచి ఏ మాట వస్తుందో అదే వస్తుంది. మన్ని ఒక ఆయన పట్టించుకోలేదనుకోండి, అసలు ఏ ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమీ పట్టించుకోకుండా నేను చేస్తానులేండి తప్పకుండానని అసలు ఆయన చేయడానికి దాని గురించి ఆలోచనే లేదనుకోండి, అప్పుడు మీరేమంటారు? అవును, నా గురించి ఎందుకు పట్టించుకుంటాడు, ఇప్పుడు నా అవసరం ఏం లేదుగా, ఇప్పుడు నా పని ఆయనకి ఏం లేదు, నన్ను చేతకానివాడు అనుకుంటున్నాడు, నేనేం చేయలేను అనుకుంటున్నాడు, అందుకని ఇప్పుడు నా గురించి అసలు ఆలోచన ఎందుకు చేస్తాడు, నేను వెళ్ళి ఆయన్ని అడిగితే చేసి పెడతానన్నాడు. కానీ కనీసం ఏమన్నా నేను ఇలా చేస్తాను చేయట్లేదు మీ మాట నాకు జ్ఞాపకం ఉందని కూడా అంటలేదు, చూసావా అంటాడా? అందా నరుడెన్నవాడి మనస్వభావం అలాగే ఉంటుంది. దీని తర్వాతి మాట అదే రావాలి. అలా రాకుండా ఏదో త్రికాల వీధిలా వశిష్ఠుళ్ళ విశ్వామిత్రుళ్ళ నాకు తెలుసు నీలుణ్ణి పంపించాడు, ఆ తర్వాత వ్యామోహం నుంచి బయటకు వస్తాడు, ఇలా మాట్లాడాడు అనుకోండి నరుడెవడు. నేను అందుకే మీకు తరచు మనవి చేస్తుంటాను, శ్రీరామ కథ నరకథ, ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మాట్లాడతాడు అని చెప్తుంటాను. కాబట్టి ఆయన అన్నాడు, అనాదోహృత రాజ్యోయం రావణేన చ దర్శిత దీనో దూరగృహ కామి మాం చైవ శరణంగత. లక్ష్మణ, సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? అనాథో, నేను అనాథుణ్ణి, నాకెవరు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. హృతరాజ్యోయం, నా రాజ్యం పోయింది. రావణేన చ దర్శిత, నేను రావణుడి చేత అవమానింపబడిన వాణ్ణి. దీనో, దీనుణ్ణి, నా భార్యని నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నవాణ్ణి. దూరగృహ, ఇంటి నుంచి చాలా దూరంగా ఉన్నాను, కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. కామి, భార్య గురించి పరితపిస్తున్నటువంటి వాణ్ణి. మాం చైవ శరణంగత, నేను ఆ సుగ్రీవుణ్ణి శరణాగతి చేసి ఉన్నవాణ్ణి. కాబట్టి ఇప్పుడు ఆయన అనుగ్రహాన్ని బట్టి నా జీవితం తప్ప నా గురించి ఆయన పట్టించుకోవాలని ఎక్కడుంది లక్ష్మణ? ఈ మాట లక్ష్మణుడికి కోపం తెప్పిస్తుందా తెప్పించదా? అన్నయ్య ఏడిస్తే చూడలేని స్వభావం అనుకోండి, ఒక ఆయనకి రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆయనకి, ఆయన్ని తీసుకెళ్లి మీరు నా గోరు చుట్టూ ఆపరేషన్ చేసేటప్పుడు నువ్వు నా చెయ్యెట్టుకో అంటే మీరు బాగానే ఉంటారు. ఆయన్ని తర్వాత మీరు షోడా క్యారేజ్ ఆయన తేవాలి కదా. ఆయన రక్తం చూస్తే తట్టుకోలేడు అన్నప్పుడు మీరు ఆయన్ని తీసుకెళ్ళకూడదు మీ గోరు చుట్టూ ఆపరేషన్ చేయించుకోవడానికి కదండి. అంతేకాని మరి లక్ష్మణుడు రాముడి ఖేదాన్ని చూడలేడని రాముడికి తెలుసు, మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే
ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి శోకా

దాన్ని ఆపడాన్ని నిగ్రహించడం ఎవ్వరికైనా సాధ్యం కాని స్థితి వస్తుంది. నరుడంటే అంతే. మనుష్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిగ్రహించలేనంత బాధ కలుగుతుంది. అది తన భార్య విషయంలో కలిగితే ధర్మబద్ధం అండి. అది పరకాంత ఎందుకు కలిగితే తప్పు, తప్ప తన భార్య ఎందుకు కలిగితే? వేళ దాటిపోతోంది, శరదృతువు కూడా వచ్చేసింది, మరి ఆయన బాధపడ్డాడంటే అందులో తప్పే ఉంది? అటువంటప్పుడు నన్ను ఇలా పట్టించుకోలేదని మాట్లాడితే ఎంత సహజంగా, పూర్ణమైన నరుడిగానే రాముడు మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఈశ్వరుడిగా రాముడు ఎప్పుడూ మాట్లాడలేదు రామాయణంలో. కాబట్టి ఇత్యేతై కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మన అహం వానరరాజ్యస్య అహం వానరరాజస్య పరిభూత పరంతప. అదిగో దురాత్ముడైనటువంటి సుగ్రీవుడున్నాడే, నన్ను పట్టించుకోకుండా ఇలా అవమానిస్తున్నాడు. నేను ఈ ఊరు బయట పర్వత గుహలో ఇలా పడున్నాను. తం ప్రవిశ్య చకిష్ఠింధాం బ్రూహి వానరపుంగవం మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్ మమ. నువ్వు కిష్కింధా నగరంలోకి వెళ్ళు, అంతఃపుర ప్రవేశం చేయి, ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు. గ్రామ్య సుఖం అంటే కేవలము కామోపభోగమే జీవితానికి ప్రయోజనంగా బతుకుతున్నటువంటి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వచనాన్ మమ నామాటగా చెప్పు. అర్ధినాం ఉపపన్నానాం పూర్వంచా వ్యపకారిణాం అశాం సంసృత్యయో హంతి సలోకే పురుషాథమః. మిత్రులైన వారి దగ్గర ఉపకారాన్ని పొంది ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి చెయ్యవలసిన ప్రత్యుపకారాన్ని చెయ్యకుండా వేళ దాటిపోయినా దాని గురించి పట్టించుకోని వాడు ఎవరున్నాడో వాడిని పురుషాధముడు అని లోకం పిలుస్తుంది. శుభం వా యది వా పాపం యోహి వాక్యం ఉదీరితం సత్యేన ప్రతిగృహ్ణాతి సవీర పురుషోత్తమః. ఆ చేసేటటువంటిది పాపమా పుణ్యమా అన్నది కూడా పక్కన పెట్టి మిత్రుడికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ కార్యం చెయ్యడానికి ప్రయత్నించేవాడెవడో వాణ్ణి పురుషోత్తముడు అని పిలుస్తారు. కృతార్థాహ్య కృతార్థానాం మిత్రాణాం నభవంతియే తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతఘ్నాన్ నోపభుంజతే. ఎవరు మిత్రులు చేసిన ఉపకారము వలన తాను గట్టెక్కి మిత్రుణ్ణి గట్టెక్కించడానికి ఉపకారం చెయ్యవలసిన సమయంలో ఉపకారం చెయ్యకుండా ముఖం చాటేసి తిరిగి జీవితాన్ని వెళ్లబుచ్చుకునే ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు మరణించిన తరువాత వాడి శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు అని చెప్పు. నూనం కాంచన పుష్టస్య విరుష్టస్య మయారణి ద్రష్టుం ఇచ్చతి చాపస్య రూపం విద్యుద్గణోపమం. బంగారు మొనలతో ఉన్నటువంటి నా ధనస్సుని పట్టుకుని నేను మళ్ళీ యుద్ధభూమిలో నిలబడి వింటినారిని విప్పి ధనస్సుని వంచి వింటినారిని కట్టి నా అక్షయ బాణ తూణీరంలోంచి మెరిసిపోతున్న బంగారు బాణాన్ని వింటినారిని ధనుష్ టంకారం చేసి బాణమును తొడిగి ప్రయోగించడానికి సిద్ధపడినప్పుడు వచ్చేటటువంటి పిడుగుల ధ్వనిని వినాలని సుగ్రీవుడు కోరుకుంటున్నాడేమో కనుక్కో. అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా లేనని చెప్పు. ఎంత మర్యాదగా ఉంటుందో చూడండి ఆ మాట. నిన్ను చంపేస్తాను అనడు, నా బాణపు అల్లెత్రాడు కట్టి బాణప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి ధనుష్టంకారాన్ని యుద్ధభూమిలో వినాలనుకుంటున్నాడా అడుగు. అంటే శత్రువుగా నిలబడిపోవలసి వస్తుందని గుర్తుపెట్టుకోమ్మ మనం అని కఠినంగా మాట్లాడడం, ఆ మాటలో కూడా ఎంత సౌమ్యంగా ఉంటుందో, అప్పుడు కూడా ఎంత మాటలో ఎక్కడ మీకు అశ్లీలత కానీ అసలు ఆ మాటలో వ్యగ్రత కానీ కనపడవు, అంత అందంగా ఉంటుంది ఆయన మాట్లాడితే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదివి రామాయణం బాగా జీర్ణమైనటువంటి వాళ్ళు కోపంతో మాట్లాడినా అందంగానే ఉంటుంది, ఎందుకంటే ఆ భాష అటువంటి సుసంపన్నమైన హృదయం అలవాటు అవుతాయి. కాబట్టి నచ సంకుచిత పంథ ఏన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగాహ. వాలి విడిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, తెరిచే ఉందని గుర్తు చేయి. అలా వెళ్ళాలి అనుకోకపోతే తానన్న మాట నిలబెట్టుకోమన్నానని చెప్పు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అటు పంపిస్తానని చెప్పంటే వాలిటి వెళ్ళాడు, మృత్యువుని పొందాడు, అదే పొందుతాడని చెప్పు. ఆ మాట నోటితో అండవు, ఎందుకంటే మిత్రుడి విషయంలో అసలు ఆ మాట నోటి వెంట రాకూడదు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి, తన ధర్మం నుంచి తాను ఒక్క అడుగు తొట్టు పడకుండా నిలబడు.

ఉంటాడు ఇప్పుడు ఆ కోపంలో కూడా. అందుకే జితి ఆయన మహానుభావుడు, కోపం తెచ్చిపెట్టుకుంటాడు తప్ప కోపానికి వశుడు కాడైన ఆయన ఒక్క అరణ్యకాండలోనే అలా వశుడైంది. లక్ష్మణుడు చెప్పగానే మళ్ళీ మాట విన్నాడంతే. కాబట్టి అంత అందంగా ఉంటుంది అన్నమాట, కోపానికి వశుడైపోయినటువంటి వాడి వెర్రికేకలు, వాడి మాటలు, వాడి నోట్లోంచి వచ్చే ధూర్త ప్రలాపన ఇంకోలా ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుని తను ఎక్కడ మనస్సులో బాధపడుతున్నాడో దాన్ని అవతల వాడికి సందేశాత్మకంగా అందించాలనేటటువంటి ప్రజ్ఞ ఉన్నవాడి యొక్క వాగ్ధోరణి అనన్య సామాన్యంగా ఉంది. భావము యొక్క వ్యగ్రత ఉంటుంది తప్ప భాష యందు వ్యగ్రత ఉండదు. భావము మాత్రం సుస్పష్టంగా ఉంటుంది, అందులో సందేహమే ఉండదు. కానీ భాష మాత్రం అమంగళకరమైనది కానీ, అశ్లీలమైనది కానీ, వినడానికి ఖేదంగా ఉండేటటువంటిది కానీ అటువంటి భాష వాడరు. ఎందుకో తెలుసా అండి? అక్షరములన్నీ కూడా పరాశక్తి యొక్క స్వరూపం, అమ్మవారి స్వరూపం ఇది వేరు. ఈ స్వరూపాన్ని స్థూల రూపం అంటారు. ఇది కాకుండా అమ్మవారికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపం అక్షరాలన్నీ సంస్కృతంలో మాతృకలు అని పిలుస్తావు. ఆ అక్షరాలన్నీ ఏముంటాయో ఆ అక్షరాలన్నీ అమ్మవారి యొక్క స్వరూపాలు. శబ్దము మనం అక్షరాన్ని ఉపయోగించడానికి నాలుకని తిప్పినప్పుడు ఉపయోగించేటటువంటి మాట ఉందే అది, ఆ శక్తి అమ్మవారి అనుగ్రహంతో పలుకుతాం అక్షరాలు. అందుకే అక్షరములే పదములవుతాయి, పదములు వాక్యములవుతాయి, వాక్యములలో అర్థం ఉంటుంది. మీరు అక్షరాల్ని ఎన్ని మాటలు దుర్వినియోగం చేశారో అన్ని మాటలు పరాశక్తి లెక్కలోకి తీసుకుంటుంది. వీడు నా స్వరూపాన్ని ఖేదపరిచాడు, అక్షర స్వరూపాన్ని దుర్వినియోగం చేశాడు. అందుకే మాట చాలా పొందికగా ఉండాలి తప్ప మాటలో అసలు ఏ మాటలు నోటి వెంట రాకూడదో ఆ మాటలు నోటి వెంట తరచు ప్రయోగించడం కానీ, ఏ మాటలు నోటి వెంట అస్తమానం మాట్లాడకూడదో ఆ మాటల్ని వాడడం కానీ చేయకూడదు. మాటకున్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి? మనసు పట్టుకుంటుంది, దానికి అదొక పెద్ద ఇబ్బంది. నేను మీతో చెప్పాగా, బలహీనత బలం అవే. మీరు చాలాసేపు మీకు రాకపోయినా మీరు అలా వినండి, ఆ గురు ప్రార్థన అదే పనిగా ఓ గంట సేపు విన్నారనుకోండి, అంతవరకు ఎందుకండి పోనీ? గురు ప్రార్థన కాసేపు వదిలేయండి, పోనీ ఏదో సంస్కృతంలో సంక్లిష్ట పదజాలంతో ఉందండి అంటారా, పక్కన పెట్టేయండి. మీరు ఏదో రామదాస్ గారి కీర్తన పెట్టుకుని ఒక గంటో గంటన్నరో అలా కీర్తనలు విన్నారనుకోండి, అన్ని కీర్తనల మీద మీ మనసు నిలబడదు, వచ్చిన బాధ. మీకు ఏదో ఒక కీర్తన మీదకి వెళ్ళి మనసు రంజిల్లుతుంది, పొంగుతుంది, అది మీరు ఏం చేస్తారంటే రీప్లే నొక్కి మళ్ళీ వింటారు. అంత అయిపోయిన తర్వాత ఒరే అదొక్కసారి మళ్ళీ పెట్టు అని మళ్ళీ వింటారు. అయిపోయిన తర్వాత మీరు తువ్వాలు ఆరేసుకోవడానికి వెళ్ళి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారా అందరా? మీకు సంగీతం వచ్చని అన్నారా? పట్టేసుకుంది నాలుక. మీరు చూడండి, నోట్లో ఆడుతోందిరా ఇవాళ ఇది పోవట్లేదు అంటాడు. మీరు వినకూడనిది విన్నా అంతే పట్టుకుంటుంది. మీరు అదే పనిగా ఏవి వినకూడదో అవి వింటున్నారనుకోండి, అవే వస్తాయి.

0: పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని, అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారాణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు, అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది గాని, ఎరువులు ఎక్కువగా వాడే భూమి గాని అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీలో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్ట్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా, స్ట్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా, శుభ్రంగా, చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి. లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా

0: మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
1: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి. 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరస చివర వెనక్కి తిరిగి పారాని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
0: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, డిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి బంధనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం బన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజ

0: అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమరం.
1: ఫోన్ 0881622345.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
3: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
4: ఏక్ దశక్ పెహలే భారత్ సోలార్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలార్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
3: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో మనం ఏం తెలుసుకుంటామంటే, పిల్లలు చెప్పిన మాట ఏమాత్రం వినడం లేదని, మొండికేస్తున్నారని, భయం భక్తి లేకుండా ఎదురు తిరుగుతున్నారని తల్లిదండ్రులు చెందే ఆందోళన అంత ఇంత కాదు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అని నానుడి ప్రకారం చిన్నప్పటి నుండి పిల్లలను చాలా స్ట్రిక్ట్ గా పెంచాలని కొందరు పెద్దలు భావిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచిదే, కానీ వారు ఆచరించే పద్ధతుల్లో మాత్రం మంచి కన్నా చెడు జరిగే పరిస్థితులే ఎక్కువగా ఎదురవుతున్నాయి. పిల్లలను చీటికి మాటికి పచ్చిగా తిట్టడం లేదా కఠినంగా కొట్టడం, మాట వినే వరకు దండించడం వంటి చర్యలు పరోక్షంగా పిల్లల్లోని విపరీతమైన మానసిక ధోరణులకు దారితీస్తూ వారి భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. అందుకే సైకాలజిస్ట్ అంటున్నారు, పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మరీ మెలగాలి అని. మరి ఈ టాపిక్ మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్.

0: వేకి రాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. వారు కోరుకున్నది దక్కాలనుకునే ఆలోచన తప్పితే అది దక్కేంత వరకు వారికి మరో ఆలోచన మదిలోకి రానే రాదుట. అందువల్ల ఆ అంశం ఒక్కటే బలంగా ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఏ విధంగా విశ్లేషించుకునే శక్తి వారికి ఏమాత్రం ఉండదు. దాన్నే పట్టుదల లేదా మొండితనం అని పెద్దలు అనుకుంటూ పిల్లలను దండించైనా సరే వారు కోరుకున్నది దక్కకుండా చేస్తుంటారు. పెద్దలు అసలు వారి కోరిక ఎందుకు తీర్చడం లేదో విశ్లేషించుకునే శక్తి కూడా లేదు కాబట్టి వారి మనసులో అదే కోరిక బలంగా పాతుకుపోతుంది. దాని ప్రభావం క్రమంగా వారిలోని మొండితనాన్ని రకరకాలుగా పరిస్థితులకు అనుకూలంగా పెంచుతుంది. అదే భవిష్యత్తులో విపరీత ధోరణులకు దారితీస్తుందట. పెద్దల మనసుకు ఒక విషయాన్ని గురించి అనేక రకాలుగా విశ్లేషించుకుని ఒక ఆలోచనను కానీ లేదా కోరికను కానీ వారి ఇష్టానికి అన్వయించుకుని మరీ ఇక దాన్ని మనసు నుండి విసర్జించడం జరుగుతుంది. అందువలన పిల్లల మొండితనానికి అసలైన కారణం ఇదని తెలుసుకుని పిల్లల కోరికల్లో మంచి చెడులు వారికి విశ్లేషించి చెప్తుంటే పిల్లల ఆలోచనలో మార్పులు వస్తూ వాళ్ళు కూడా విశ్లేషణ జ్ఞానాన్ని పెంచుకుంటారు. పిల్లల్లో మొండితనాన్ని నిర్మూలించడమే కాకుండా పిల్లలకు చక్కని విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది, తెలివితేటలను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇలా ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు అవగాహనతో ఈ సునిశిత విషయాన్ని గ్రహించి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటే వారి మంచి భవిష్యత్తుకు చక్కని బాట వేసిన వారు అవుతారు. ఇలా పిల్లల ప్రతి చర్యను పాజిటివ్ గా స్పందిస్తూ ఆ చర్యను వాళ్లలో విజ్ఞానానికి అన్వయించగలిగితే పెరిగే కొద్దీ పిల్లల్లో మంచి మానసిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలాగే పెద్దలకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. అప్పుడే పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ల మాట మనస్ఫూర్తిగా వినగలుగుతారు. అందుకే పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మెలగాలి అంటారు సైకాలజిస్ట్. ఈ విషయంలో పెద్దలు వారికి పిల్లల దగ్గర చిన్నతనంగానో వారి మాట నెగ్గడం లేదనో ఇలాంటివన్నీ ఫీల్ అవటం అజ్ఞానం, అర్థం లేనితనమాట. ఇటీవల కాలంలో మానసిక సమస్యల గురించి చాలా మందిలో అవగాహన పెరుగుతున్న కొద్దీ పిల్లల సమస్యల గురించి పెద్దలు డాక్టర్ను కూడా సంప్రదించడం మొదలుపెట్టారు. సాధారణంగా పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి వారిలో కాదు, వద్దు ఇవన్నీ తెలియజేసే వ్యక్తిత్వం పెంపొందుతుంది. అంటే వారు వారికి కావలసినది కావాలని లేకపోతే వద్దని స్పష్టంగా చెప్పగలుగుతారు 2 సంవత్సరాల వయసు నుండి. అటువంటి వయసులోనే తల్లిదండ్రుల పెంపక విధానాన్ని బట్టి మనస్తత్వ ధోరణి మారుతుంటుంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో తాము అనుకున్నట్లుగానే ప్రవర్తించడం లేదా ఎక్కువ ఆంక్షలు విధించుతూ ఉండటం, ఒక్కోసారి పిల్లలు ఏది అడిగినా ఇవ్వడం, మరోసారి వారు అడిగింది పూర్తిగా తిరస్కరించి ఇవ్వకపోవడం, ఇలాంటి ఒక క్రమ పద్ధతి లేని పెంపకంలో పిల్లలు ఒక రకమైన సంశయంలో పడిపోతారు. క్రమంగా అది విధేయతలకు భిన్నంగా తిరుగుబాటు ధోరణికి దారితీస్తుంది. మరి ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసం ఏదో ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరి ట్యూమర్.

0: లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: లిజనర్స్, మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు పిల్లల్లో కొన్ని మనస్తత్వాలు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటిలో పుట్టుకతోనే పిల్లలు కొందరు కోపదారులుగా ఉంటారు. వీరి లక్షణాలను బట్టి పరీక్షించి చిన్నతనంలోనే వైద్యపరంగా సరిచేయవచ్చు. ఉదాహరణకు తలకు గాయం లేదా ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు దెబ్బతినడం జరిగితే వారిలో ఈ ప్రవర్తన లోపాలు మామూలు వారికన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఇవి కాక కుటుంబ పరిస్థితులు కూడా చాలా వరకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం, తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవడం వలన గొడవలు, తల్లి లేదా తండ్రి ఒకరి పెంపకంలోనే పిల్లలు పెరగడం, పిల్లల సంరక్షణలో చేతులు మారడం వంటి పరిస్థితుల్లో పిల్లల్లో విభిన్న ప్రవర్తన పెరుగుతుంది. దీన్ని డీవియంట్ బిహేవియర్ అంటారు. ఈ క్రమంలో వారికి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థమే కాదు. దీని వలన వారిలోని భావాలను వ్యక్తం చేయలేకపోవడం, ఎవరి పట్ల వారికి అభిమానం కలగకపోవడం వంటివి జరుగుతాయి. వారి మానసిక ఆందోళనను పెద్దలు పట్టించుకోకపోవడం, వారికి సరైన సముదాయింపు లేదా బుజ్జగింపు లేకపోవడం పిల్లల్లో విభిన్న ధోరణి, కోపంతో కూడిన భావాలకు దారితీస్తుంది. దాంతో తల్లిదండ్రుల మీద కోపం, ఆగ్రహం, అసహ్యం కూడా పెరిగిపోతాయట. అందువలన తల్లిదండ్రులు పిల్లల పెంపక విధానంలో ఒక క్రమ పద్ధతినంటూ పాటించాలి. వీటినే ఫ్యామిలీ రూల్స్ అంటారట. ప్రతి విషయంలోనూ పిల్లలకు స్పష్టత కలిగేలా ప్రవర్తించాలి. అందుకు ప్రతి విషయం గురించి వారికి దాని ప్రాధాన్యతను వివరించాలి చిన్నప్పటి నుండే. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల నుండి ఆశించే ప్రవర్తనలో తగిన అవగాహన అంటూ కలిగి ఉండాలి. పిల్లల దగ్గర తల్లిదండ్రులు కీచులాడుకోవడం, గొడవలతో కోపోద్రేగాలతో సమస్యలను పరిష్కరించుకుంటే పిల్లలు అదే పాటిస్తారు పెద్దయ్యాక. ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబ సమస్యలను అవి సమస్యలు అనే భావం పిల్లలకు కలిగేలా చేయకుండా వారి సమస్యలను తగిన అవగాహనతో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పిల్లల మంచి ప్రవర్తనను మెచ్చుకుంటూ ఆ విషయాల వారికి ఇంకా అవగాహన పెరిగేలా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లోపం, హింసాత్మక ధోరణి, తరచూ పిల్లలను తిట్టడం లేదా కొట్టడం పిల్లల వలన వారికి ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నట్లు, వారిని దరిద్రులుగా లేదా నష్టజాతకులుగా కించపరచడం ఇలాంటివన్నీ ఎక్కువగా పిల్లల్లో మానసిక సమస్యలను పెంచుతాయి. కొన్నిసార్లు మన పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద చాలా తీవ్రంగా ఉంటుందట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనర్స్, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
3: శుభే సాంగ్ అది వినేసాం కదా, సో ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు కొన్నిసార్లు మనం పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద అతి తీవ్రంగా ఉంటుందట. స్కూల్ వాతావరణం, ఇంటి చుట్టుపక్కల వాతావరణం పిల్లల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లాడు వాళ్లతో కలిసే చెడిపోయాడు, వీళ్లతో కలిసి చెడిపోయాడు, ఇంతకుముందు అసలు ఉండేవాడే కాదు అంటూ వారి పిల్లలను వెనక్కి

చేసుకుని వస్తూ ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. అది నిజంగా వారి పిల్లల్లోని ప్రవర్తనా లోపమే అవుతుంది. కానీ ఇతరుల మీద నిందలేస్తూ వారి పిల్లలను సమర్థించడం పిల్లల ధోరణిని మరింత పెంచుతుంది. అందువలన తల్లిదండ్రులు మంచి అవగాహనతో వారు క్రమశిక్షణ పాటిస్తూ కుటుంబ పరిస్థితులను, పిల్లల మనస్తత్వాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న తప్పు కూడా పిల్లల మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుందని గ్రహించుకోవాలి. పిల్లల పోషణలో తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ ప్రవర్తనల గురించి అవగాహన పెంచుకోవాలి. కొన్ని సమస్యలు గల పిల్లలకు ఇలాంటి సింటమ్స్ ఉంటాయట. ఎవరితోనైనా సరే జంకు లేకుండా ఎక్కువగా వాదన చేయడం, పెద్దల మాటలను ఎదిరించడం, కావాలనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం, ఎవరికీ సహకరించే ధోరణి లేకపోవడం, ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ అందరి మీద అరుస్తూ ఉండడం, తమ తప్పులకు ఇతరులే కారణమని చెప్పడం, వారి ప్రవర్తన తీరు ఒక పద్ధతి ప్రకారం ఉండకపోవడం, ప్రవర్తన తీవ్ర స్థాయికి వెళ్లడం, ఎప్పుడూ ఇతరులను వేళాకోళం చేయడం లేదా దూషించడం, అబద్ధాలు చెప్పడం, కోపం, కక్ష సాధింపు కోసం అందిన వస్తువును పగలగొట్టడం, నష్టపరిచే పనులు చేయడం, తగువులు, గొడవలు, కోట్లాటకు దిగడం, ఇలాంటి సమస్యలు గల పిల్లలను కంట్రోల్ చేయడం ఎలా అసలు? దీనికి సమాధానంగా పిల్లలకు బిహేవియర్ థెరపీ, తర్వాత ఫ్యామిలీ థెరపీ, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ వంటి మానసిక వైద్య విధానాల వలన ఎంతో ప్రయోజనం ఉంటుందట. కొందరు పిల్లలకు మందులు కూడా అవసరమవుతుంటాయని పేర్కొంటున్నారు డాక్టర్స్. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పిల్లల సైకాలజీని పెద్దలు ఎందుకు గ్రహించాలి అన్న విషయాన్ని. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

0: వచ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం.
1: భర్త వలన భార్యయు, భార్య నుంచి భర్తయును సంతుష్టులై ఏ గృహమున ఉందరో ఆ ఇంట ఎప్పుడూను కళ్యాణ పరంపరలే.

భార్యాభర్తలు యావజ్జీవమును ఒకరినొకరు అతిక్రమించి చరించరాదు. స్త్రీ పురుషులిట్లు మెలుగుట కంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు. సతీమపి జ్ఞాతి కులై

వివాహిత స్త్రీ పుట్టినింటనున్నచో పవిత్రయైనను జనులు శంకించుదురు. అందుచే వివాహిత స్త్రీ భర్తకు ఇష్టురాలుగాని కాకపోని భర్త గృహమునుందే ఉండవలెనని ఆమె బంధువులు కోరుదురు.

జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు,

0: प्रतिकपाय क्षमिंचदु।
1: हमें गर्व है कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही है।
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
5: సూక్తి సుధా కార్యక్రమాన్ని లిజనర్స్ ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
6: తదే తత్కుశలో విద్వాన్,

0: ధర్మార్థములను పరిశీలించి వాటికి ప్రాముఖ్యాన్ని ఇచ్చి కామ పురుషార్థములను అతిగాకుండా తగుమాత్రంలో నేర్చు సేవించు విద్వాంసుని కుశలుని ఇహపర సుఖములు రెండున్ను వరించి ఉన్నవి.
1: దివం యది ప్రార్థయసే వృధాశ్రమః పితుః ప్రదేశాస్తవ దేవ భూమయః అధో

ఓ పార్వతి, స్వర్గమునకే నీవు తపస్సు చేస్తున్న నందువా, అది వృధాశ్రమ. ఏమంటే, నీ పుట్టినిల్లే దేవతలకు ఆవాసము కదా. మరి వరుని కొరకే తపస్సు చేస్తున్నావా? అందుకోసం తపస్సు అవసరం లేదు. రత్నమునకే కావలసిన వారు వెతుకుతూ ఉంటారేగాని రత్నమే యజమాని కోసం అన్వేషిస్తూ తిరగదు కదా.

గృహకృత్యములందు దాసిగాను, కార్యాలోచనలందు మంత్రిగాను, రూప సంపదయందు లక్ష్మీదేవిగాను, ఓరిమియందు భూదేవి వలెను, స్నేహమునందు తల్లిక వలెను, కూటమియందు రంభవలే వర్తించు నేర్పరిగానున్నదే కులపత్ని అననగును.

అగ్నిహోత్రములే వేదమునకు ఫలములు, దానము భోగములే ధనమున్నందుకు ఫలములు, భార్య ఉన్నందుకు సంసార సుఖమున్ను పుత్రులు కలుగుయుటనే ఫలములు. విద్య వలన ఫలము మంచి నడవడి వినయము కలిగి ఉండుటే. శ్రోతలు ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: పన్నెండు సంవత్సరాల
0: విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్.

0: Dr. S. Purnachand, MD, Interventional Pulmonologist, Emergency Critical Care Team.
1: Dr. P. Praveen, MS Orthopedics.
2: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyashala, Veerama Park Edruga, Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu, Mana Bhimavaram Vastavyulu, Dr. B. Moses, MBBS, MD, Pediatrics. Jwaram, Jalubu, Daggu, Ayasam, Dengue, Malaria, Typhoid, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్

0: లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.
2: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026, జిస్మే హెల్త్ కేర్ ఔర్ AI సే లేకర్ అగ్రికల్చర్ ఔర్ సెమీ కండక్టర్స్ తక్, 13 సెక్టర్స్ కే 120 స్టార్టప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఔర్ ఆంటర్ప్రెన్యోరియల్ క్షమతాహోం కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026, భారత్ మే నిర్మిత్, విశ్వ కే లియే తయ్యార్.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త గురించి తెలుసుకుంటారు.
1: అద్భుతం.

స్కోపులో దర్పణమమచి దివ్య దృష్టిని ప్రసాదించును.

0: పిల్లలు, ఈరోజు మీకు ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు, మేధావి, అన్నిటికీ మించి ఒక మహామనీషి జీవితం గురించి చెబుతానర్రా.
1: ఎవరి గురించో మాకు తెలుసు తాతయ్య.
0: అరే, అప్పుడే ఎలా తెలిసింది?
1: సార్, ఐజాక్ న్యూటన్ గురించి. అవునా?
0: అవునరా, కరెక్ట్గానే ఊహించారే. అయితే వినండి, ఐజాక్ న్యూటను ఇంగ్లాండులో 1642 క్రిస్మస్ పర్వదినాన పుట్టాడర్రా. న్యూటన్ పుట్టగానే తండ్రి చనిపోయాడు పాపం. తల్లి వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.
1: మరైతే న్యూటన్ ఎవరు పెంచారు?
0: వాళ్ళ నాయనమ్మ ఆ బాధ్యత తీసుకుంది.
1: ఇంకే బాగా గారాబం చేసుంటుంది.
0: చిన్నప్పటి నుంచే న్యూటన్కు పుస్తకాల మీద కన్నా చిన్న చిన్న వస్తువులు ఊడపీకి అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవటంలో ఆసక్తి ఎక్కువగా ఉండేది.
1: అయితే ఇంకేముంది, చదువులో వెనకబడి ఉంటాడు.
0: సరిగ్గా అదే జరిగిందిరా. అందరికన్నా వెనకబడి ఉండటంతో తను తక్కువ వాణ్ణని అనుకునేవాడు. అయితే ఒక సంఘటన చదువు పట్ల అతని పట్టుదల బాగా పెరిగేలా చేసిందర్రా.
1: ఏంటి తాతయ్య అది?
0: చెప్తానమ్మా. అదేమిటంటే, వాళ్ళ స్కూల్లో అల్లరి పిల్లల మూక ఒకటి ఉండేది.
1: మా స్కూల్లోనూ ఉంది. అందరినీ కొట్టి ఏడ్పించడమే వాళ్ళ పని.
0: ఓ అల్లరి కుర్రాడు న్యూటన్ పొట్ట మీద బలంగా తన్నాడు.
2: అయ్యో పాపం!
0: ఆ బాధ భరించలేని న్యూటను ఆవేశంతో ఆ కుర్రాడిని చితకబాదాడు. ఆ కుర్రాడి ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది.
1: బాగా అయ్యింది, అలాగే కావాలి.
3: దీనికి న్యూటన్ చదువుకు ఏంటి సంబంధం?
0: ఉందమ్మా, ఉంది. ఈ సంఘటనతో న్యూటన్లోని తక్కువ వాడిని అనే భావం తొలగిపోయింది. చదువు పట్ల పట్టుదల బాగా పెరిగింది.
1: అప్పటినుంచి బాగా చదివి అందరికన్నా ఫస్ట్ వచ్చి ఉంటాడు.
0: నిజమే, కానీ అంతలోనే చదువుకునే అవకాశం కాస్త న్యూటన్ చేయిజారిపోయింది.
1: ఏ, ఎందుకని?
0: న్యూటన్ తల్లి తన 2వ భర్త కూడా చనిపోవటంతో సొంత ఊరు తిరిగొచ్చి పొలం పనులలో సాయంగా ఉంటాడని న్యూటన్ను స్కూల్ మానిపించిందిరా.
3: అంతటితో చదువు ఆగిపోయిందా?
0: కానీ న్యూటన్కు పొలం పనుల పట్ల ఆసక్తి ఉంటే కదా. ఇంకొక వింత సంఘటన వల్ల న్యూటన్కు మళ్లీ స్కూల్లో చేరే అవకాశం వచ్చింది.
1: ఏంటి తాతయ్య ఆ సంఘటన?
0: చెప్తా. ఒకసారి గాలివాన వచ్చి ఇళ్ళు పొలాలు అన్నీ నాశనం అయిపోవటంతో అందరూ ఎంతో విచారంతో మునిగిపోయారు. ఐజాక్ న్యూటన్ మాత్రం వానలో తడుస్తూ వేగంగా వీస్తున్న గాలి శక్తిని లెక్కగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: ఆశ్చర్యంగా ఉందే, అదేలా సాధ్యం?
0: అదేనమ్మా న్యూటన్ గొప్పతనం. గాలి శక్తి కనుక్కోటానికి అతను చేసింది అతి చిన్న ప్రయోగం. గాలి వాటంగా దూకి ఎంత దూరం దూకగలిగాడో కొలిచి చూసుకున్నాడు. ఇంకోసారేమో గాలికి ఎదురుగా దూకి దూరం కొలత వేశాడు. మరి 2 సార్లు అతను దూకిన దూరం సమానంగా ఉంటుందా?
1: ఉండదు. గాలికి ఎదురకుండా అతను దూకిన దూరం గాలివాటంగా అతను దూకగలిగిన దూరం కన్నా తక్కువగా ఉంటుంది.
0: కరెక్ట్.

0: నాకు తెలిసింది తాతయ్య, న్యూటన్ గాలి శక్తి ఎలా లెక్క కట్టాడు?
1: అయితే చెప్పమ్మా చూద్దాం.
0: న్యూటన్ 2 సార్లు దూకిన దూరంలో తేడాను 1 మీటర్ అనుకో.
1: సరే,
0: న్యూటన్ కు తన బరువు ఎంతో తెలిసే ఉంటుంది కదా. అతని బరువు 15 కిలోలు అనుకుందాం.
1: సరే,
0: ఇంకేముంది? అప్పుడు వీస్తున్న గాలికి 15 కిలోలు బరువు గల వస్తువును 1 మీటర్ దూరం వెళ్లకుండా ఆపగలిగే శక్తి ఉన్నదన్నమాట.
1: సరిగ్గా చెప్పావమ్మా. పిల్లలు మీరందరూ ఈ పాపకు జేజేలు చెప్పండి. న్యూటన్ చేస్తున్న ప్రయత్నం చూసిన మేనమామ అతని తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. న్యూటన్ తల్లికి నచ్చజెప్పి న్యూటన్ను మళ్ళీ స్కూల్లో చేర్పించాడు. అయితే న్యూటన్కు కొత్త విషయాలు కనుక్కోవటం పట్ల ఆసక్తి ఎక్కువని మనకు తెలుసుగా.
2: ఈసారి ఏం కనిపెట్టాడు?
1: గాలి మీద ఆధారపడకుండా గాలి మర ఎలుక చేత తిప్పే విచిత్రమైన పద్ధతి కనిపెట్టాడర్రా.
2: ఎలుక చేతనా? ఆశ్చర్యంగా ఉందే.
1: ఎలా చేశాడో వినండి. మరి ఇనప బోన్లో స్ప్రింగ్ బోర్డు చెక్కను ఏటవాలుగా అమర్చి కొన్ని ధాన్యపు గింజలు బోన్లో ఉంచి అందులోకి ఒక ఎలుకను వదిలాడు. ఆ గింజలు తినటానికి ఎలుక స్ప్రింగ్ బోర్డు మీద పైకి కిందకి తిరగటం వల్ల స్ప్రింగ్ బోర్డు పైకి కిందకి కదిలేది. ఆ స్ప్రింగ్ బోర్డుకు అమర్చిన ఇనుప రాడ్డు వల్ల గాలి మర ఆగకుండా తిరిగేది.
0: భలే గమ్మత్తుగా ఉందే.
1: ఆ చిన్నారి శాస్త్రవేత్త ఊహాశక్తికి మీలాగానే అందరూ ఆశ్చర్యపోయారర్రా.
2: మరి చదువు మాట ఏంటి తాతయ్య?
1: ఏముంది, 19 సంవత్సరాలకే న్యూటన్ స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజీలో చేరాడు. పేదవాడు కావటం వల్ల ఖర్చులకు సరిపడే డబ్బు సంపాదించటానికి ఎన్నో పనులు చేసేవాడు. అయితే అతని తెలివితేటలు మాత్రం ఇట్టే అందరి గుర్తింపు పొందాయి. గణిత శాస్త్రంలో న్యూటన్ మేధావి అని అందరూ గుర్తించారు.
0: అంటే చదువుకునే రోజుల్లోనే అతనికి మేధావిగా గుర్తింపు వచ్చిందన్నమాట.
1: అవునమ్మా, కానీ అంతలోనే ఇంగ్లాండులో ప్లేగు వ్యాధి వ్యాపించింది. కాలేజీలు మూసేశారు. దాంతో న్యూటన్ సొంత ఊరికి తిరిగొచ్చాడు.
2: అయితే అతని చదువు ఆగిపోయినట్లేనా తాతయ్య?
1: అవునరా, కానీ 18 నెలల కాలంలో న్యూటను 2 గొప్ప విషయాలు కనుక్కోగలిగాడు.
2: ఏంటి తాతయ్య అవి?
1: ఏమిటంటే కాంతి 7 రంగుల కలయికని, ఆ 7 రంగులు కలిస్తే మళ్ళీ తెలుపు రంగు ఏర్పడుతుందని కనుక్కున్నాడు.
2: ఎలా కనుక్కున్నాడు తాతయ్య?
1: గదంతా చీకటి చేసి తలుపు చెక్కకు చిన్న రంధ్రం చేశాడు. ఆ రంధ్రం గుండా వచ్చే కాంతి కిరణానికి ఎదురుగా ఒక ప్రిజం ఉంచాడు. ప్రిజం అంటే మీకు తెలుసుగా.
0: తెలుసు తాతయ్య, త్రికోణాకారంలో గాజుతో తయారు చేసి ఉంటుంది. అదేగా?
1: అదేనమ్మా, దీన్నే పట్టకం అని కూడా అంటారు. అప్పుడు ఎదురుగా ఉన్న గోడ మీద వరుసగా 7 రంగులు కనిపించాయి. ప్రిజం తీసేస్తే మామూలు కాంతి కిరణం గోడ మీద పడింది. ఈ ప్రిజం ద్వారా ప్రయాణించడం వల్ల కాంతి కిరణం 7 రంగులుగా విడగొట్టబడిందని న్యూటన్ తెలుసుకున్నాడు. తన అభిప్రాయం నిజమని నమ్మకం కలిగే వరకు ఆ ప్రయోగం మళ్ళీ మళ్ళీ చేసి చూశాడు. అంతేకాకుండా ఈసారి 2వ ప్రిజాన్ని కొంత దూరంలో తల్లకిందులుగా అమర్చి చూశాడు. ఆశ్చర్యం ఏమిటంటే 7 రంగులకు బదులుగా ఈసారి తెల్లని కాంతి కిరణం గోడ మీద పడింది.
2: ఎందుకని?
1: మొదటి ప్రిజం ద్వారా ప్రయాణించినప్పుడు 7 రంగులుగా విడగొట్టబడ్డ కాంతి కిరణం మళ్ళీ 2వ ప్రిజం ద్వారా ప్రయాణం చేసినప్పుడు ఆ 7 రంగులు కలిసిపోయి మళ్ళీ తెల్లని కాంతిగా మారిందన్నమాట. దాంతో కాంతి 7 రంగుల కలయిక అని న్యూటన్ తెలుసుకున్నాడు.
2: ఆ 7 రంగులు వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అవును కదా తాతయ్య?
1: అవునరా, ఆ 7 రంగులను వరుసగా సులభంగా గుర్తుంచుకోవటానికి విబ్జిఆర్ అని అంటారు.
0: ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు కనిపించే 7 రంగులు ఇవే కదా తాతయ్య?
1: అవునమ్మా, న్యూటన్ పేరు చెప్పగానే గుర్తు వచ్చే విషయం ఒక్కటుంది, నీకు తెలిస్తే చెప్పు.
2: చెట్టు నుండి యాపిల్ పండు కింద పడ్డం భూమి ఆకర్షణ శక్తి వల్ల యాపిల్ కింద పడింది అని న్యూటన్ తెలుసుకున్నాడు కదూ.
1: మీరు చెప్పిందే నిజమేనర్రా, కానీ యాపిల్ పండు కింద పడటానికి భూమి ఆకర్షణ శక్తికి మధ్య ఉన్న సంబంధం కన్నా అతను కనుగొన్న విషయం చాలా ముఖ్యమైంది.
2: ఏంటి తాతయ్య అది?

0: చెబుతా ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. యాపిల్ భూమి మీద పడింది కదా, మరి చంద్రుడు అలాగే భూమి మీద పడకుండా ఉండటానికి కారణం ఏమిటి?
1: నిజమే, చంద్రుడు భూమి మీద ఎందుకు పడటం లేదు?
0: మీకే కాదర్రా, గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులకు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదు. అది తెలుసుకోవటమే న్యూటన్ గొప్పతనం.
2: అతనేం తెలుసుకున్నాడు తాతయ్య?
0: చిన్న ఉదాహరణ చెబుతాను, వింటే సమాధానం మీకే తెలుస్తుంది. దారానికి చివరన ఒక గొలకరాయి కట్టి రెండవ చివర మనం చేత్తో పట్టుకుని గిరగిరా తిప్పితే ఏం జరుగుతుంది? దారం గట్టిగా ఉన్నంత వరకు గొలకరాయి మన చుట్టూ తిరుగుతుందే తప్ప దూరంగా పోలేదు, అవునా?
3: అవును.
0: అలాగే యాపిల్ ఆకాశంలోకి ఎగిరిపోకుండా భూమి మీద పడేసిన శక్తి చంద్రుణ్ణి కూడా దూరంగా పోకుండా కట్టిపడేసిందని న్యూటన్ తెలుసుకున్నాడు. ఆ శక్తికి కట్టుబడిన చంద్రుడు ఒక నిర్ణీత మార్గంలో తిరగటం తప్ప భూమికి దగ్గరగా గాని దూరంగా గాని వెళ్ళలేకపోతున్నాడు.
4: ఓహో, అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరిగినట్లే భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట.
0: అవునరా, అదేవిధంగా ఆకాశంలోని నక్షత్రాలు కూడా ఆకర్షణ శక్తి వల్ల చెల్లా చెదురు కాకుండా ఉంటున్నాయి. ఆ శక్తినే మనం గ్రావిటీ అని అంటాం, అంటే ఆకర్షణ అన్నమాట.
2: యాపిల్ భూమి మీద పడటం వెనక ఇంత రహస్యం ఉందన్నమాట. న్యూటన్ తెలివితేటలు నిజంగా అద్భుతం.
0: బాగా చెప్పావమ్మా. అంత ఏకాగ్రత పట్టుదలతో తన జీవితాంతం, అంటే సుమారు 85 సంవత్సరాలు జీవించి ఎన్నో గొప్ప విషయాలు కనుగొన్నాడు. ప్రిన్సిపియా, ఆప్తానిక అనే గ్రంథాలు రాశాడు. ఎన్నో గౌరవనీయమైన పదవులు నిర్వహించాడు. సర్ అనే బిరుదు కూడా పొందగలిగాడు. న్యూటన్ అంతటి గొప్ప మేధావి ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు అనే ఘనత దక్కించుకున్నాడర్రా. అందుకే
5: అద్భుతం ఐజాక్ న్యూటన్ జీవితం, ఆశ్చర్యకరం ఆ మహనీయుని గొప్పతనం.
6: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం నిత్య జీవితంలో గాలి ప్రాముఖ్యత అనే పాఠం వింటారు.

0: అబ్బబ్బబ్బా, ఏ వీధిగాల్లో ఏమో ప్రాణం తోడేస్తోంది. రాము, రమ్య, ఆ గుమ్మం తలుపులు, కిటికీ తలుపులు కాస్త గడిగి పెట్టండరా, గాలి కొట్టుకుంటున్నాయవి.
1: పెడుతున్నాం.
2: ఎందుకో అలా గాలి మీద ఉరుచుకుపడతావు? అసలు ఈ గాలి లేకపోతే మనం బతకగలమా?
3: గాలి అవసరమేనండి, కానీ ఈ ఈదురు గాలితో చాలా ఇబ్బందిగా ఉందండి.
4: ఈ ఈదురు గాలితో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయో.
1: అమ్మతో ఎందుకు గాని, గాలితో ఉపయోగాలేమిటో మాకు చెప్పండి నాన్న.
2: సరే, ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు బతకచ్చు, కానీ గాలి పీల్చకుండా కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు బతకలేం. ఒక్క మనమే కాదు, మొక్కలు, జంతువులు, పక్షులు కూడా గాలిని పీల్చుకుంటాయి. గాలి లేకుంటే అవి బతకలేవు.
0: భూమి నుంచి కొంత పైకి వెళ్ళిన తర్వాత గాలి ఉండదంటారు, నిజమేనా అండి?
2: అవును, భూమి చుట్టూ 900 కిలోమీటర్ల ఎత్తు వరకు వాయుమండలం ఆవరించి ఉంది. దీన్నే వాతావరణం అని పిలుస్తాం. భూమి నుంచి పైకి వెళ్ళిన కొద్దీ గాలి సాంద్రత తక్కువ అవుతూ ఉంటుంది, అంటే గాలి తగ్గిపోతుంది. దాంతో గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే పర్వతాలు ఎక్కేవాళ్ళు తమతో ఆక్సిజన్ సిలిండర్లను కూడా తీసుకువెళ్తూ ఉంటారు.
1: గాలి మనుషులు, జంతువులు, చెట్లు పీల్చుకోవడానికి కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది నాన్న?
2: గాలి మండటానికి కూడా ఉపయోగపడుతుంది. బయట మనం చెత్త చెదారం తగలబెట్టేటప్పుడు గాలి వీస్తే ఇంకా బాగా మండుతుంది. ఈ విషయం మీకు తెలుసు కదా. ఇంతెందుకు

0: మన ఇంట్లో ఉన్న బొగ్గులు కుంపటి, ఒత్తుల కిరోసిన్ స్టవ్లో కూడా మంట బాగా మండటానికి గాలి బాగా సరఫరా అయ్యే ఏర్పాట్లు ఉన్నాయి.
1: వాటిలో నాకు తెలియని ఏర్పాట్లు ఏమున్నాయండి?
0: మరది నీకు నాకు తేడా.
1: సంతోషించాం గాని ఆ ఏర్పాట్లు ఏమిటో కాస్త చెప్పండి.
0: చెప్తున్నాగా, బొగ్గుల కుంపటిలో బొగ్గుల కింద ఉండే బిళ్లకు రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల ద్వారా గాలి బొగ్గుల్లోకి సోకి బొగ్గులు బాగా మండుతాయి. ఇట్లాంటి ఏర్పాటు బొగ్గులతో పనిచేసే ఇస్త్రీ పెట్టెలో కూడా ఉంటుంది.
2: మరి కిరోసిన్ స్టవ్లో ఒత్తులకు గాలి ఎక్కడి నుండి తగులుతుంది?
0: ఒత్తుల స్టవ్లో ఒత్తులకి ఆనుకుని లోపల వైపు ఒక స్తూపాకారపు రేకు అమరిక ఉంటుంది. దీనిపై చిన్న రంధ్రాలుంటాయి. అలాగే ఒత్తులకు వెలుపల వైపు కూడా మరో స్తూపాకారపు రేకు అమరిక ఉంటుంది. దీనిపై కూడా చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఒత్తులకి గాలి బాగా తగిలి మంట బాగా వస్తుంది.
2: మరి కట్టెలో పొయ్యికి గాలి ఎలా?
0: పొయ్యిలో పెట్టే కట్టెల మధ్య ఖాళీ ఉండి, ఆ ఖాళీలలో ఉండే గాలి ఆ కట్టెలు మండటానికి ఉపయోగపడుతుంది. ఒక్కోసారి కట్టెలు బాగా మండటానికి మనం విసనకర్రతో విసరడమో లేకపోతే గొట్టంతో గాలిని ఊదటమో చేస్తూ ఉంటాం. అవునా?
2: అవును.
1: పొయ్యి మండటంలో కూడా ఇంత సైన్స్ ఉందా అండి?
0: అవును. సైన్స్ లేనిది ఎక్కడా? సృష్టిలోని ప్రతి అణువులోనూ సైన్స్ ఉంది.
2: నానా, మండడానికి గాలి అవసరం అన్న విషయాన్ని రుజువుపరచడానికి ఏదైనా ప్రయోగం ఉందా?
0: ఎందుకు లేదు, ఉంది. ఇదిగో ఇప్పుడు ఈ ప్రయోగం చేసి చూద్దాం. ఈ గాజు తొట్టెని తీసుకుని దీనిలో 3 వంతులు నీళ్లు నింపి ఒక చెంచాడు కాస్టిక్ సోడా లేకపోతే సోడియం హైడ్రాక్సైడ్, కొన్ని చుక్కలు సిరాని వేసి నెమ్మదిగా కలుపుదాం. ఇప్పుడు ఈ నీటికి కొంచెం రంగు వచ్చింది కదా.
2: సిరా ఎందుకు కలపాలి నానా?
0: ఏమీ లేదు, ఈ తొట్టిలో గాజు గ్లాసులో నీరు మనకి బాగా కనిపించడానికి. ఈ నీటి తొట్టిలో వెలుగుతున్నటువంటి ఒక కొవ్వొత్తిని నిలబెట్టి దాని మీద మూతి ఉన్న గాజు గ్లాస్ లాంటి దాన్ని బోర్లించాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి. మరి
2: కొవ్వ తారిపోయింది.
0: ఇంకా పరీక్షగా చూడాలి.
2: రంగు నీరు మనం బోర్లించిన గ్లాస్ లోకి కొంచెం ఎక్కినట్లు కనపడుతోంది. ఇలా ఎందుకు జరిగింది నాన్నా?
0: ఎందుకంటే కొవ్వొత్తి మండేందుకు ఆక్సిజన్ అవసరం. మనం కొవ్వొత్తి పైన గ్లాసుని బోర్లించాం కదా, ఆ గ్లాసులో ఉన్న గాల్లోని ఆక్సిజన్ని ఉపయోగించుకుని కొవ్వొత్తి వెలిగింది. ఆక్సిజన్ అయిపోగానే కొవ్వొత్తి ఆరిపోయింది. ఆ కొవ్వొత్తి మండుతున్నప్పుడు వెలువడ్డ కార్బన్ డైఆక్సైడ్ను నీటిలో కలిపిన కాస్టిక్ సోడా పీల్చేసుకుంది. అప్పుడు ఎంతైతే ఆక్సిజన్ ఖర్చు అయిందో అంత మేరకు గ్లాసులో ఖాళీ ఏర్పడింది. గ్లాసులో కొంత ఖాళీ ఏర్పడింది అంటే అందులో గాలిపీడనం తగ్గింది. గ్లాసులోని పీడనం కన్నా బయటి వాతావరణ పీడనం హెచ్చుగా ఉంటుంది కాబట్టి అది గ్లాసులోకి చొరబడేందుకు చేసే ప్రయత్నంలో తొట్టిలోని నీటిపైన పీడనాన్ని కలిగించడం వల్ల గ్లాసులోకి తొట్టిలోని నీరు ప్రవేశించింది.
2: నాన్నా, గాజు గ్లాసులో ఉన్న గాలిలోని ఆక్సిజన్ ఖర్చు అయిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ను కాస్టిక్ సోడా పీల్చుకుంది.
0: అవును.
2: అయితే ఇంకేదైనా వాయువు అందులో మిగిలిపోయి ఉందా?
0: నైట్రోజన్ వాయువు మిగిలి ఉంది, కానీ అది మండటానికి ఉపయోగపడదు. కొవ్వొత్తి మీద గాజు గ్లాసును బోర్లించకుండా ఉంటే ఏమయ్యేది?
2: అది ఆరిపోకుండా మండేది.
0: మరి మనకి ఈ ప్రయోగం వల్ల ఏం తెలుస్తుంది?
2: మండేందుకు గాలిలోని ఆక్సిజన్ అవసరమని తెలుస్తోంది. మంటకు గాలి ధారాళంగా తగిలినంత కాలం మంట ఆరిపోకుండా మండుతుంది.
0: వెరీ గుడ్. సరే కానీ గాలికి బరువు ఉంటుందని, అది పీడనం కలగజేస్తుందని మనకు తెలుసు. గాలి పీడనాన్ని మనం రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాను రా. రాము, ఆ టేబుల్ మీద ఉన్న సిరా బుడ్డి, ఇంక్ ఫిల్లర్, నీ పెన్ను ఇటు పట్రా.
2: ఇదిగోండి.
0: ఇంక్ ఫిల్లర్తో పెన్నులో ఇంకు నింపుకోవటానికి గాలి పీడనం ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఇంక్ ఫిల్లర్తో పెన్నులో సిరా పోస్తున్నాను, గమనించండి. ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో.
2: ఇంక్ ఫిల్లర్ కొనను సిరా బుడ్డిలో ఉన్న సిరాలో ముంచి ఇంకో చివరినున్న బల్బుల ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని చేతివేళ్లతో ఒత్తినప్పుడు అందులో ఉన్న గాలి బుడగల రూపంలో బయటకు వెళ్ళిపోయింది.

0: హీరా ఫిల్లర్ లోకి వచ్చింది.
1: ఎలా వచ్చింది వివరిస్తావా? ఎలాగంటే ఇంక్ ఫిల్లర్ లోని గాలి బయటకు పోవడంతో ఇంక్ ఫిల్లర్ లో శూన్యం ఏర్పడింది. అంటే ఫిల్లర్ లో గాలి పీడనం తగ్గింది. ఫిల్లర్ మునిగి ఉన్న సిరా ఉపరితలంపై వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఫిల్లర్ లోని గాలి పీడనం బయటి వాతావరణ పీడనం కన్నా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఫిల్లర్ లోకి సిరా ఎక్కుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్లర్ లోని సిరాని పెన్నులో ఇలా పోసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సైకిల్ ట్యూబ్లో వాలీబాల్లో గాలిని నింపడానికి ఉపయోగించే ఆ గాలి పంపుని తీసుకురా రమ్య.
0: ఇదిగో నాన్న గాలి పంపు.
1: ఈ గాలి పంపు మనం సైకిల్ ట్యూబ్లోకి ఫుట్బాల్ వాలీబాల్ బ్లాడర్లలోకి గాలిని నింపడానికి అలాగే ఏదైనా పాత్రలోంచి గాలిని తొలగించి తక్కువ పీడన స్థితిని కలిగించడానికి కూడా ఉపయోగపడుతుంది.
0: దీని నిర్మాణం గురించి వివరించండి.
1: తప్పకుండా. దీనిలో గొట్టం లాంటిది ఉంటుంది, దీన్ని బ్యారెల్ అంటాం. ఈ బ్యారెల్లో బిగుతుగా కదిలే ముషలకం ఉంటుంది.
0: ముషలకం అంటే?
1: ముషలకం అంటే పిస్టన్. ఇదిగో దీన్ని విప్పితే కనిపిస్తుంది, ఇది ముషలకం. ఈ ముషలకానికి లోపల వైపు కొనకు రెండు తోలు టోపీలు ఉంటాయి, వీటినే కొంతమంది వాచర్స్ అని కూడా అంటారు. ముషలకం బయటవైపు పట్టుకోవటానికి ఇలా పిడిలాంటిది ఉంటుంది, దీంతో మనం ముషలకాన్ని వెనకకి ముందుకి కదిలించవచ్చు. ఈ బ్యారల్కు ఇటుప్రక్క అంటే రెండో వైపున రెండు కవాటాలు గల నాజిల్స్ ఉంటాయి. వీటిని మనం ఉదాహరణకి ఏ మరియు బి కవాటాలు అనుకుందాం. ఏ కవాటం కేవలం గాలిని గొట్టంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తే బి కవాటం గుండా గాలి బలవంతంగా బయటకు పంపించబడుతుంది.
0: ఇది పనిచేసే విధానం గురించి చెప్పండి నాన్న.
1: తప్పకుండా చెప్తా. ముషలకాన్ని వెనకకి లాగేసరికి బ్యారల్ లేదా ఈ గొట్టంలోని ఘన పరిమాణం పెరుగుతుంది, దాంతో అందులోని గాలి పీడనం తగ్గుతుంది. అప్పుడు ఏ కవాటం తెరుచుకుని అధిక పీడనంలో ఉన్న వెలుపలి గాలి బ్యారల్లోకి చొరబడుతుంది. ముషలకాన్ని లోపలికి నెట్టినప్పుడు బ్యారల్లోని గాలి ఘన పరిమాణం తగ్గుతుంది, పీడనం పెరుగుతుంది. అప్పుడు బి కవాటం తెరుచుకుని గాలి బయటకు పోతుంది. ఇలా ముషలకాన్ని ముందుకి వెనకకి కదులుస్తూ ఏ కవాటానికి పాత్రను తగిలించి అందులోని గాలిని బయటకు తీసివేయవచ్చు, లేదా బి కవాటానికి ఫుట్బాల్ బ్లాడర్ని తగిలించి అందులో గాలిని నింపవచ్చు. ఇప్పుడు తెలిసిందా ఇది ఎలా పనిచేస్తుందో?
2: ఏమండి ఈ కిరోసిన్ పంపు సరిగా పనిచేయట్లేదు, కాస్త వచ్చి చూడండి.
1: రామాయణంలో పిడకల వేట అంటే ఇదే మరి.
2: మీ ఇష్టం అండి, పంపు బాగు చేయిస్తేనే కిరోసిన్ ను డబ్బాలోంచి తోడి స్టవ్ లో పోసి వంట చేస్తాను, లేదంటే ఈ రోజు భోజనమే ఉండదు.
1: అబ్బాబ్బా, అంతదాకా ఎందుకు గాని ఆ పంపు బాగు చేస్తాను. ఏమైతే మీ అమ్మ కూడా సరైన సమయానికి సరైన వస్తువునిచ్చింది, ఇది కూడా గాలి పీడనం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ కిరోసిన్ పంపు కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్న గాలి పంపుకున్న బ్యారల్లాగే, అంటే స్థూపాకార గొట్టంలో ఉంది. దీని లోపల కూడా కిందకి పైకి కదిలేందుకు వీలుగా ఒక ఇనుప చువ్వ ఉంటుంది. గొట్టం లోపల ఉండే చువ్వ చివర గుండ్రని ఇనుప రేకు బిళ్ళని అతికిస్తారు. ఈ చువ్వ గొట్టం పైభాగాన ఉన్న రంధ్రం గుండా కిందకి పైకి సులభంగా కదులుతుంది.
0: అంటే ఇది ముషలకంలా పనిచేస్తుందన్నమాట.
1: అవును, కరెక్ట్గా చెప్పావు. ఈ కిరోసిన్ పంపు కింద భాగం చూడండి, ఏం కనిపిస్తుంది?
0: గొట్టం అడుగు భాగాన ఒక రంధ్రం ఉంది. రంధ్రానికి లోపలి వైపు ఒక చిన్న ఇనుపరేకు ముక్కను తీగతో అతికించారు. ఇది పైకి కిందకు కదులుతోంది, అంటే ఇది కవాటం లాగా పనిచేస్తుందా నాన్న?
1: అవునమ్మా, మనం ఈ కిరోసిన్ పంపుని డబ్బాలోకి దించి చువ్వను కిందకు నెట్టి తర్వాత పైకి లాగుతాం. అప్పుడు డబ్బాలోని కిరోసిన్ తల మీద ఉండే వాతావరణ పీడనం కిరోసిన్ను కవాటం ద్వారా పంపు గొట్టంలోకి పంపుతుంది. చువ్వ లేదా ముషలకాన్ని కిందకి నెట్టినప్పుడు పంపు అడుగు భాగాన ఉన్న కవాటం మూసుకుంటుంది. కిరోసిన్ చువ్వకి అతకబడి ఉన్న ఇనపరేకు బీడ మీదకి చేరుకుంటుంది. ఇప్పుడు ముషలకాన్ని పైకి లాగితే దానితో పాటు కిరోసిన్ కూడా పైకి వస్తుంది. అలా వచ్చిన కిరోసిన్ పంపు పైభాగాన్ని అతికిన వంకర గొట్టం ద్వారా బయటకు వస్తుంది. ముషలకం అడుగున అతికిన రేకు బిళ్ళ కిందకు కూడా కిరోసిన్ చేరుతుంది. ముషలకాన్ని త్వర త్వరగా కదిలించడం వల్ల కొద్ది కొద్దిగా కిరోసిన్ బయటకు వస్తుంది.

0: ఈ కిరోసిన్ పంపు ఇలా పనిచేస్తుంది అన్నమాట.
1: మనం రోజు కిరోసిన్ తోడే పంపులో ఇంత సైన్స్ ఉందా అండి?
0: అవును, ఇదిగో ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది, తీసుకెళ్ళు. పిల్లలు, మనం గొట్టపు బావులకున్న హ్యాండిల్ని పట్టుకుని కిందకి పైకి కదిలించినప్పుడు అందులోంచి నీళ్లు వస్తాయి, చూసారా ఎప్పుడైనా?
2: అవును చూసాం.
0: గొట్టపు బావి కూడా కిరోసిన్ పంపు పనిచేసినట్టుగానే పనిచేస్తుంది అన్నమాట.
2: నానా, గాలిపీడన్ నాని మనం ఇంకా ఏ పనులకు వినియోగించుకుంటున్నాం?
0: నీ సైకిల్ ట్యూబ్లో ఏం నింపుతున్నావు చెప్పరా?
2: గాలి నింపుతున్నాను, లేకుంటే నడవదు.
0: కరెక్ట్. సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు, బస్సులు, లారీలు, ట్రక్కులు, విమానాలు మొదలైన వాహనాల టైర్లలో గాలి నింపుతాం కదా. వీటిలో గాలి ఎక్కువ పీడనంతో బంధింపబడి ఉంటుంది. ఇలా ఉండటం వల్ల బరువైన వాహనాలను నడపవచ్చు.
1: తడి బట్టలను, ధాన్యాలను, పంటలను ఆరబెట్టేందుకు కూడా అధిక పీడనం గల గాలిని ఉపయోగిస్తారట కదండి?
0: అవునవును. గాలికి తిరిగే గాలిమరలను ఏర్పాటు చేసి గొట్ట బావుల నుంచి నీటిని తోడటానికి, పిండి మిల్లులు పనిచేయటానికి, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
1: గ్రామాలలో ధాన్యం నుండి తాలుగింజలను వేరు చేయడానికి ఎక్కువ పీడనం గల గాలి ఉపయోగపడుతుంది. దీన్నే తూర్పారబట్టడం అంటారు.
0: నదుల్లో, సముద్రంలో తెరచాప పడవలు కదలడానికి, ఆకాశంలో గ్లైడర్లు, హెలికాప్టర్లు ఎగరడానికి, విమానాల్లోంచి హెలికాప్టర్లోంచి దూకినప్పుడు పారాచూట్లు విప్పుకుని పనిచేయడానికి అధిక పీడనం గల గాలి సహాయపడుతుంది. అంతేకాదు పక్షులు, గబ్బిలాలు, పురుగులు గాలిపీడనంలో తేడాను ఉపయోగించుకుని ఎగురుతూ ఉంటాయి. అర్థమైందా మీకు?
3: గాలి వల్ల, గాలి పీడనం వల్ల ఎన్ని ఉపయోగాలో
0: మీకు ఇప్పుడు తెలిసిందిగా. గాలి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో
2: తెలిసింది.
0: వెరీ గుడ్.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త గురించి, మరొక విద్యా కార్యక్రమం నిత్య జీవితంలో గాలి ప్రాముఖ్యత అనే పాఠాలు విన్నారు.
5: ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుంటాం.

FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్. మరి జూన్ 20 తేదీకి ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ జాతీయ విశేషాలతో మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో యుద్ధాలు, హింస, ప్రకృతి వైపరీత్యాల వల్ల తమ సొంత ఇళ్లని, దేశాలని వదిలి శరణార్థులుగా మారిన కోట్ల మంది ప్రజల ధైర్యాన్ని, సంకల్పాన్ని గౌరవిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా నిర్వహిస్తోంది. శరణార్థుల పట్ల మానవత్వాన్ని చాటడానికి అదొక అత్యంత ముఖ్యమైన రోజు. ఇక విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక రంగాల చరిత్రని పరిశీలిస్తే 1840 జూన్ 20వ తేదీన శాస్త్రవేత్త శామ్యూల్ మోర్స్ తన విప్లవాత్మక ఆవిష్కరణ అయిన టెలిగ్రాఫ్కు పేటెంట్ హక్కులు పొందారు. సమాచార ప్రసార రంగంలో ఆధునిక విప్లవానికి, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకి పునాది వేసిన అద్భుతమైన రోజుగా ఈ జూన్ 20వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇక మన భారతదేశ సాహిత్య, రాజకీయ మరియు చలనచిత్ర రంగానికి వస్తే ఈ రోజు జన్మించిన ఇద్దరు ప్రముఖుల వ్యక్తులని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి.

ఆధునిక విక్రమార్క పాత్రలతో, అద్భుతమైన చందమామ కథలతో తెలుగు బాలల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత, కార్టూనిస్ట్ మరియు చలనచిత్ర దర్శకులు చందమామ వడ్డాది పాపయ్య గారు 1921 జూన్ 20 జన్మించారు. ఆయనతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి, సుప్రసిద్ధ రాజకీయ వ్యూహకర్త జయరాం రమేష్ 1954 జూన్ 20 జన్మించారు. అలాగే మన తెలుగు సినిమా కళారంగాల విషయానికి వస్తే జూన్ 20వ తేదీన మనకి దూరమైన ఇద్దరు దిగ్గజాల జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. 1940-50ల కాలంలో తెలుగు తమిళ చిత్రాల్లో అగ్ర కథానాయికగా వెలిగి గాయనిగా వైరుధ్యమైన పాత్రలతో మెప్పించిన లలిత కళల అపరంజి కె మాలతి గారు 2011 జూన్ 20 భౌతికంగా మనకి దూరమయ్యారు. అలాగే మన పాతతరం సినిమాల్లో తనదైన విలక్షణమైన గొంతుతో, నటనతో క్రూరమైన విలన్ పాత్రలను సైతం పండించిన సుప్రసిద్ధ నటుడు, నాటకకర్త ముక్కామల కృష్ణమూర్తి గారు 1987 జూన్ 20 కన్నుమూశారు. వీరిద్దరూ మన తెలుగు చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేశారు. అలాగే జూన్ 20వ తేదీ చారిత్రక విషయాలు కనుక చూస్తే, మానవ మేధస్సు, సాహసాలు, అంతరిక్ష విమానయాన రంగాల సరిహద్దులను ఎలా చెరిపాయో చెప్పే ఒక అద్భుతమైన అంతర్జాతీయ మైలురాయి కూడా ఈ రోజున మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచ విమానయాన చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పుతూ 1947 జూన్ 20 మొట్టమొదటిసారిగా గంటకు 600 మైళ్ళ అంటే దాదాపు 1,004 కిలోమీటర్లు అత్యంత వేగంతో ఒక విమానం ప్రయాణించి సరికొత్త ప్రపంచ రికార్డుని సృష్టించింది. ఏవియేషన్ హిస్టరీలో ఇదొక సంచలనాత్మకమైన రోజు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మురాక్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ వేదికగా F-80 షూటింగ్ స్టార్ అనే జెట్ విమానంలో ఈ అద్భుతం జరిగింది. కల్నల్ ఆల్బర్ట్ అనే ప్రఖ్యాత పైలట్ అత్యంత నైపుణ్యంతో ఈ విమానాన్ని నడిపి ఆ రోజుల్లో అసాధ్యం అనుకున్న వేగాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అదేవిధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో శతాబ్దాలుగా అణిచివేతకు గురైన బానిసత్వ వ్యవస్థ రద్దుకు సంబంధించి జూన్ నెలలోనే ఒక గట్టి పునాది పడింది. 1962 జూన్ 19 అప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ అమెరికా భూభాగాల్లో బానిసత్వాన్ని నిషేధిస్తూ ఒక కీలకమైన చట్టంపై సంతకం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే శతాబ్దాల క్రూరమైన బానిస సంకెళ్లను తెంచడానికి ఈ చట్టమే ఆరంభమైంది. ఆ తర్వాత 1965 జూన్ 19 టెక్సాస్లోని చివరి బానిసలకు కూడా విముక్తి లభించడంతో ఈ రోజును అమెరికాలో జూన్టీన్త్ పేరుతో అధికారికంగా జాతీయ స్వాతంత్ర దినోత్సవంగా, బానిసత్వ విముక్తి రోజుగా జరుపుకుంటూ ఉంటారు. ఇక కమ్యూనికేషన్ రంగంలో మరో అద్భుతమైన చారిత్రాత్మకమైన మైలురాయి. 1977 జూన్ 20 కెనడాలోని ఆంటారియో స్టేట్లో టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రాహంబల్ స్వయంగా మొట్టమొదటి వాణిజ్య టెలిఫోన్ సర్వీస్ని ప్రారంభించారు. క్లుప్తంగా చెప్పాలంటే అంతవరకు కేవలం ప్రయోగాలకే పరిమితమైన టెలిఫోన్ టెక్నాలజీ సామాన్య ప్రజలకి అందుబాటులోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ బిజినెస్గా మారడానికి జూన్ 20 జరిగిన ఈ ఘటనే నాంది పలికింది. ఇక మన ఆధునిక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథల్ని తెరకెక్కిస్తూ అటు దర్శకుడుగా, రచయితగా, నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్న ప్రముఖ యువ దర్శకుడు సంపత్ నంది 1980 జూన్ 20 జన్మించారు. ఏమైంది ఈవేళ, రచ్చ, గౌతమ్ నంద, సిటీమార్ వంటి విజయవంతమైన చిత్రాలు అందించారు. సంపత్ నందికి మాస్ పల్స్ బాగా తెలిసింది. సంపత్ నంది కేవలం పెద్ద హీరోలతో భారీ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా పేపర్ బాయ్ వంటి విలక్షణమైన చిత్రాలకి కథను అందించి ఒక నిర్మాతగా మారి చిన్న చిత్రాలని కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇక అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన వరవడులు సృష్టించిన ఒక మహోన్నతమైన తెలుగు శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రంలో అత్యంత కీలకమైన స్పెక్ట్రోస్కోపీ రంగంలో అంతర్జాతీయంగా ఎనలేని ఖ్యాతి గడించిన ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య కొచ్చెర్లకోట రంగధామరావు గారు 1972 జూన్ 20 భౌతికంగా మనకి దూరమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన ఆయన మన ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ధన్యజీవి. లండన్, జర్మనీ వంటి అంతర్జాతీయ వేదికలపై నోబెల్ బహుమతి గ్రహీతలతో కలిసి పరిశోధనలు చేసిన అరుదైన మేధావి. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా సేవలందిస్తూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్పెక్ట్రోస్కోప్

పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబొరేటరీని ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన శాస్త్రవేత్తల్ని దేశానికి అందించిన మార్గదర్శి అయిన. ఇక జూన్ 20వ తేదీ చారిత్రక విషయాల్లో భారతదేశ పర్యావరణ ప్రకృతి చరిత్రలోనే అత్యంత ప్రముఖమైన ఒక మహోన్నతమైన వ్యక్తి జ్ఞాపకం కూడా దాగుంది. భారతదేశపు బర్డ్ మెన్గా ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త పద్మభూషణ్ డాక్టర్ సలీం అలీ. ఈయన 1987 జూన్ 20న మనకి భౌతికంగా దూరమయ్యారు. భారతదేశంలో పక్షులపై శాస్త్రీయంగా పరిశోధనలు చేసి ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ లాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాల ద్వారా మన దేశ పక్షి సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడైన భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం, సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కుల ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి మన పర్యావరణ పరిరక్షణకి ఆయన చేసిన సేవలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అదేవిధంగా దేశ వైద్య రంగానికి ఎనలేని సేవలు అందించి అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న ఒక అద్భుత చికిత్సా నిపుణుడి జ్ఞాపకం కూడా ఈరోజు మనకి కనిపిస్తుంది. ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు, ప్రొఫెసర్ మరియు శాస్త్రవేత్త డాక్టర్ బాలు శంకరన్ గారు 2012 జూన్ 20న భౌతికంగా మనకి దూరమయ్యారు. ఆయన కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో స్థాపనలో కీలక పాత్ర పోషించి ఎంతో మంది దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. లిజనర్స్, ఈనాటి ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో ఇంతవరకు జూన్ 20వ తేదీకి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
3: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికి తిరిగి స్వాగతం అండి. మరి జూన్ 20వ తారీఖు, మరి రేపు జూన్ 21వ తారీఖు. జూన్ 21 మన జీవితాల్లో ఎంతో వెలకట్టలేని అత్యంత ప్రాముఖ్యమైన పండగ అని చాలామందికి తెలుసు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఫాదర్స్ డే అండి. అంటే ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే 3వ ఆదివారం నాడు ఈ పండగ ప్రతి దేశంలోనూ చేసుకుంటూ ఉంటారు. ఇది కరెక్ట్గా రేపు ఆదివారం 21వ తేదీన వచ్చింది. ఫాదర్స్ డే అంటే మన అందరికీ తెలుసు, నాన్న అనే 2 అక్షరాల ముక్కు వినగానే గుండెందుకో తెలియని ఒక గంభీరమైన ప్రశాంతతతో నిండిపోతూ ఉంటుంది. అమ్మ ప్రేమని అందరూ చూస్తారు, ఎందుకంటే అమ్మ తన ప్రేమని ఏడుస్తూనూ, ముద్దలు తినిపిస్తూనూ చూపిస్తూ ఉంటుంది. కానీ నాన్న ప్రేమని చాలామంది గుర్తించలేరు, ఎందుకంటే నాన్న తన ప్రేమని నిశ్శబ్దంగా తన బాధ్యత అనే ముసుగులో దాచేస్తూ ఉంటాడు. అసలు నాన్నల సైకాలజీనే చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇంట్లో మనకి ఏ చిన్న దెబ్బ తగిలినా అమ్మ అయ్యో అంటూ గిలగిలాడిపోతుంది, కానీ నాన్న మాత్రం పైకి చాలా గంభీరంగా యాక్ట్ చేస్తూ ఏం కాదులే దానికి కూడా అంత ఏడిపెందుకు, కాస్త ధైర్యంగా ఉండాలి అని గద్దిస్తారు. తీరా మనం నిద్రపోయాక దొంగచాటుగా మన రూమ్లోకి వచ్చి ఆ దెబ్బ

ఓకే మందురాసి, మన తల నిమిరి వెళ్లే ఆ నాన్న ప్రేమేవేరనుకోండి. నాన్నంటే ఒక నడిచే ఏటీఎం మిషన్ లాంటివాడు అని మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. స్కూల్ ఫీజులైనా, కాలేజీ డొనేషన్లైనా, మనం అడిగిన కొత్త బట్టలైనా, సైకిలైనా, ఎప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని ఏ రోజు మొహం మీద చెప్పడు నాన్న. తను చిరిగిన బనీను వేసుకున్న, అరిగిపోయిన చెప్పులు వేసుకుని ఆఫీసులకి నడుచుకుంటూ వెళ్ళినా మన చేతికి మాత్రం అడిగినవన్నీ తెచ్చిపెడతాడు. మనం సంతోషంగా నవ్వుతుంటే తన అప్పులన్నీ మర్చిపోయి తాను నవ్వుతాడు. నాన్న త్యాగం ఎంత గొప్పదో మనం పెద్దయ్యాక గానీ అర్థం చేసుకోలేం. మన ఇంట్లో అమ్మ ఒక మంత్రి అయితే నాన్న ఒక రక్షణ మంత్రి. ఊర్లో ఎవరైనా మనల్ని ఏదైనా అంటే చాలు, మా నాన్నకి చెప్తాను చూడు అనే ఆ ఒక్క డైలాగ్ మనకి కొండంత బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే వెనక నాన్న ఉన్నాడనే ధైర్యం మనల్ని ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించేలా చేస్తూ ఉంటుంది. ఆఫీసులో బాస్ దగ్గర ఎన్ని తిట్లు తిన్నా, సమాజంలో ఎంత ఒత్తిడున్నా, వాటన్నింటినీ ఇంటి గుమ్మం బయటే వదిలేసి లోపలికి నవ్వుతూ వచ్చే ఆ ఓర్మి ఒక్క నాన్నకే సాధ్యం. కానీ ఈ రోజుల్లో కొంతమంది యువత తాము కొంచెం సంపాదించగానే నాన్న వేసుకునే పాత బట్టలను, ఆయన మాట్లాడే పాతకాలపు మాటలను చూసి కించపరుస్తూ ఉంటారు. ఈరోజు మనం కోట్లు సంపాదించి కార్లలో తిరుగుతున్నామంటే దానికి పునాది ఆ రోజు నాన్న పడిన కష్టమే. ఆ రోజు ఆయన మనకి పెట్టిన అక్షరభిక్షే ఈరోజు మనల్ని ఇంతటి వాళ్ళని చేసింది. నాన్న వయసు అయిపోయి కాళ్ళు చేతులు వణుకుతున్నప్పుడు ఆయనకి కావాల్సింది మన డబ్బు కాదు, మన సమయం, నేనున్నాను నాన్న అనే మన ఒక్క మాట. మరి రేపు రాబోయే ఈ ఫాదర్స్ డే రోజున కేవలం సోషల్ మీడియాలో నాన్నతో దిగిన ఫోటోలు పెట్టి స్టేటస్లు పెట్టేసి సరిపెట్టుకోకండి. హాయిగా రేపు నాన్న పక్కన కూర్చోండి, ఆయన చేతిని మీ చేతిలోకి తీసుకోండి. నా లైఫ్కి నువ్వే హీరో నాన్న, థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పండి. ఆయన కళ్ళల్లో వచ్చే ఆ సంతోషపు వెలుగు ముందు ప్రపంచంలో ఏ ఆస్తి సరితొగదు. అసలు నాన్న బాధ్యత అనే పదానికి నిలువెత్తు రూపం. సమాజంలో ఎంతటి తుఫాన్లు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుటుంబం అనే ఓడ మునగకుండా నడిపే కెప్టెన్ నాన్న మాత్రమే. తను ఎంత అలసిపోయినా, ఒంట్లో బాగోలేకపోయినా ఒక్కరోజు కూడా తన బాధ్యతల్ని విస్మరించడం మనం చూడలేం. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆ గడియారం ములుతో పోటీ పడుతూ నాన్న పరిగెత్తేది కేవలం పిల్లల భవిష్యత్తు కోసం మాత్రం. ఇక పిల్లలకి ఏదైనా కావాలన్నప్పుడు నాన్నిచ్చే రియాక్షన్లు భలే ముచ్చటగా ఉంటాయి కదండి. మనం వెళ్ళి, నాన్న నాకు కొత్త సైకిల్ కావాలి అనో, లేదంటే ఆ కొత్త మోడల్ ఫోన్ కావాలి అనో అడిగాం అనుకోండి, అడిగిన వెంటనే సరే తీసుకో అని ఏ నాన్న అండు. ఫస్ట్ డైలాగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అది ఎందుకురా నీకు, పోయిన ఏడాదే కదా కొత్తది కొన్నాం, అంత లగ్జరీలు మనకెందుకు అంటూ ఒక రేంజ్లో క్లాస్ పీకుతారు. మనకేమో లోపల మొహం చిన్నదైపోతుంది. అక్కడ మొదలవుతుంది నాన్న అసలైన మ్యాజిక్. పైకి అలా గద్దిస్తూనే లోపల మాత్రం మనసు వెలువెళ్ళాడుతూ ఉంటుంది. నా బిడ్డ అడిగింది నేను ఇవ్వలేకపోతే ఎలా అని రాత్రంతా ఆలోచిస్తాడు. తన పర్సులో డబ్బులు లేకపోయినా ఎవరినో ఒక నడుగు, లేదంటే తను దాచుకున్న దాంట్లోంచో సర్దుబాటు చేస్తాడు. తీరా ఒకరోజు సాయంత్రం మన ఇంట్లో కూర్చుంటే గేట్ దగ్గర స్కూటర్ సౌండ్ వస్తుంది. చూస్తే మనం అడిగిన వస్తువుని సైలెంట్గా తెచ్చి టేబుల్ మీద పెడతాడు నాన్న. నోటితో వద్దు ఎందుకు అంటూనే చేత్తో మనకి కావాల్సింది కొని తెచ్చే ఆ మనసు కేవలం నాన్నకి మాత్రమే ఉంటుంది. మనం సంతోషంగా ఆ వస్తువుని చూసుకుంటూ ఉంటే నాన్న పక్కన నిలబడి ఏమీ తెలియనట్టుగా న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉంటాడు. కానీ లోపల ఆయన హృదయం గర్వంతో, తృప్తితో నిండిపోతూ ఉంటుంది. పిల్లల కోరికల కోసం తన సొంత కోరికలన్నింటినీ వెనక్కి నెట్టేసుకునే త్యాగశీలి నాన్న మాత్రమే. అందుకే నాన్నని ఒక కొండతో పోలుస్తూ ఉంటారు. ఆ కొండ మీద ఎండపడినా వానపడినా కింద ఉన్న మనకి మాత్రం చల్లని నీడే ఇస్తుంది. మన అల్లర్ని భరిస్తూ, మన అవసరాలు తీరుస్తూ, ఎక్కడా బాధ్యతల నుంచి తప్పుకోకుండా నడిపించే నాన్న ప్రేమని మనం ఎప్పటికీ మర్చిపోలేం. నాన్న గొప్పతనం గురించి తెలుసుకోవాలన్నా, నాన్న త్యాగాల లోతు కొలవాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవలసిన అద్భుతమైన పుస్తకం నాన్నెందుకో వెనకపడ్డాడు. ఈ పుస్తకం పేరు విన్నా, ఇందులో ఉన్న పేజీలు తిరగేసినా, ఎంతటి రాతి గుండె గలవాడైనా సరే కన్నీళ్లు పెట్టుకోకుండా అస్సలు ఉండలేడు. ఈ సమాజంలో అందరూ ముందున్న వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కుటుంబం అనే రథాన్ని ముందుకు నడపడానికి తను మాత్రం వెనుకుండినట్టే ఆ నిశ్శబ్ద సైనికుడే నాన్న. ఆ పుస్తకంలో ఒక అద్భుతమైన లైన్ ఉంటుందండి. అమ్మ ఏడుస్తూ అందరికీ కనిపిస్తుంది, కానీ నాన్న ఏడవలేక లోపల పడే నరకం ఎవరికీ కనిపించదు. అందుకే నాన్నెందుకు వెనకబడ్డాడు అని
ఎందుకంటే పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి తను పాత బట్టల్లో వెనకబడతాడు. పిల్లల్ని కార్లలో బైకులపై ముందే కూర్చోబెట్టి తను నడుస్తూ వెనకబడతాడు. ఆ పుస్తకం చదువుతుంటే మన కళ్ళ ముందు మన నాన్న పడిన కష్టాలన్నీ ఒక సినిమా రీల్లో తిరుగుతాయండి. మనం ఎప్పుడైనా గమనించామా, హోటల్కి వెళ్ళినప్పుడు నాన్న ఎప్పుడూ తనకు నచ్చిన కూర ఆర్డర్ చేసుకోడు. పిల్లలకి ఏం కావాలో అదే ఆర్డర్ ఇచ్చి వాళ్ళు తినగా మిగిలింది తింటూ వెనకబడతాడు. జేబులో 100 రూపాయలుంటే

0: ఆ 100 రూపాయలతో తనకి కావలసిన మందులు కొనుక్కోకుండా కొడుకు అడిగిన పెన్ను, కూతురు అడిగిన చాక్లెట్ కొంతెచ్చి తన ఆరోగ్య విషయంలో వెనుకబడతాడు. అందుకే ఆ పుస్తకం అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. నాన్న అనేవాడు ఎప్పుడూ వెనకబడేది చేతక కాదు, తన పిల్లలు సమాజంలో అందరికంటే ముందుండాలి అనే ఒకే ఒక్క ఆశతో. తను ఓడిపోయినా సరే తన పిల్లలు గెలవాలి అనుకునే ఏకైక నిస్వార్థమైన జీవి నాన్న. కానీ దురదృష్టం ఏంటంటే నాన్న అంతలా వెనకపడి మనల్ని ముందుకు నెడితే మనం పెద్దయ్యాక ఆ నాన్నని మంచానికే పరిమితం చేసి ఒంటరిగా వదిలేసి మనం మాత్రం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు కదా. నాన్న గొప్పతనం గురించి ఆ పుస్తకం ఎంతగా కన్నీళ్లు పెట్టిస్తుందో, అదే నాన్న కూతురు గురించి మాట్లాడుకుంటే మాత్రం గుండె నిండా ఒక తెలియని అనురాగం, సంతోషం నిండిపోతాయి. లోకంలో ఒక సామెత ఉందండి, ప్రతి కూతురికి తన నాన్నే మొదటి హీరో అని. అది అక్షరాల నిజం. ఎంత అద్భుతమైన మాట అంటే అంత అద్భుతమైన మాట. ఒక కూతురి దృష్టిలో నాన్నంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, తను ఏ కష్టం వచ్చినా వాలిపోయే ఒక సురక్షితమైన ప్రపంచం. సినిమాల్లో హీరోలు విలన్లు కొట్టి గాల్లో పల్టీలు కొడితే చూసి పిల్లలు విజిల్స్ వేస్తారేమో, కానీ ఒక కూతురు మాత్రం తను అడిగిన చిన్న బొమ్మ కోసం రాత్రింబవళ్ళు కష్టపడే తన నాన్నలోనే నిజమైన సూపర్ హీరోని చూస్తుంది. నాన్న పక్కనుంటే తనకి లోకంలో దేనికి భయం ఉండదు. ఏమంటారు, అందుకే ఇంట్లో కొడుకులు ఎంత అల్లరి చేసినా నాన్న చేతిలో తిట్లు తింటారు, కానీ కూతురొచ్చి నాన్న గడ్డం పట్టుకుని ఒక్క ముద్దు పెట్టి నాన్న అని పిలిస్తే చాలు, ఆఫీసు నుంచి తెచ్చుకున్న కోపం అంతా ఐస్ క్రీమ్లా కరిగిపోతుంది. కొడుకు 100 మార్కులు తెచ్చినా పైకి గంభీరంగా ఉండే నాన్న కూతురు చిన్న డ్రాయింగ్ వేసి చూపిస్తే చాలు, దాన్నేదో ప్రపంచ వింతలా ఊరంతా చూపిస్తూ మురిసిపోతూ ఉంటాడు నాన్న. కూతురు విషయంలో ఏ నాన్న అయినా సరే మోకరిల్లాల్సిందే. ఇక కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు ఆ హీరో కళ్ళల్లో వచ్చే నీళ్లు చూస్తే ఎవరికైనా గుండె కరిగిపోతుంది. అంతవరకు గుండె నిబ్బరంతో ధైర్యంగా ఉన్న నాన్న తన ప్రాణంలాంటి కూతురు చేయిని ఇంకొకరి చేతిలో పెడుతున్నప్పుడు ఒక చిన్న పిల్లాళ్లే ఏడుస్తాడు. కూతురు వెళ్ళిపోయాక ఆమె గదివైపు చూస్తూ ఆమె చిన్నప్పుడు ఆడుకున్న వస్తువులు తడుముకుంటూ నాన్న పడే వేదన వర్ణనాతీతం. అందుకే కూతుళ్ళు కూడా ఎంత పెద్దవాళ్ళయ్యి పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్ళినా తమ మనసులో నాన్న స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేరు. భర్తలు కూడా తన నాన్నలాంటి గుణాలనే వెతుక్కుంటూ ఉంటారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఒకటేనండి, కూతుళ్ళకి హీరోలైన నాన్నల్ని, కొడుకులకి మార్గదర్శకులైన తండ్రుల్ని ఎప్పటికీ మన గుండెల్లో పెట్టుకుని పూజించుకుందాం. వారి త్యాగాలకి మన ప్రేమతోనే కృతజ్ఞతలు తెలుపుకుందాం. లిజనర్స్, రేపు ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మనం నాన్న గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కదండి, మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ సాంగ్
1: చెప్పు.

0: మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
3: పన్నెండేళ్లు
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
4: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. నాన్న కూతుళ్ళకి హీరో, కొడుకులకి గైడ్ అవ్వడం ఒకెత్తైతే మన భారతీయ సంస్కృతిలో తండ్రి స్థానానికి ఇచ్చిన గౌరవం ఇంకొకెత్తు. మన ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్పాయి, పితృదేవోభవ అని. అంటే జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవంతో సమానం అని అర్థం. అమ్మ 9 నెలలు మనల్ని కడుపులో మోస్తే నాన్న మనల్ని తన గుండెల్లో పెట్టుకుని జీవితాంతం మోస్తాడు. అందుకే నాన్నని దైవ స్వరూపంగా భావించి పూజించే అద్భుతమైన సంస్కారం అంది. పితృదేవోభవ అని పిల్లలు నాన్నని దైవంగా భావిస్తున్నప్పుడు మరి ఒక అసలైన తండ్రిగా ఆ నాన్న సమాజంలో, కుటుంబంలో ఎంత బాధ్యతగా ఉండాలి, పిల్లలకి ఎలాంటి భరోసా ఇవ్వాలి అనే విషయాలు కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాలి. తండ్రి అంటే కేవలం సంపాదించి పెట్టే యంత్రం కాదండి, పిల్లలకి జీవితం మీద ఒక నమ్మకాన్ని, కొండంత భరోసాని ఇచ్చే ఒక ధైర్యం నాన్న. ఈ రోజుల్లో చాలామంది తండ్రులు డబ్బులు సంపాదిస్తే చాలు, పిల్లలకి అడిగినవన్నీ కొనిపెడితే తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. కానీ అది తప్పు. పిల్లలకు కావాల్సింది నాన్న బ్యాంక్ బ్యాలెన్స్లే కాదండి, నాన్నిచ్చే మానసిక ధైర్యం. పిల్లలు ఎప్పుడైనా లైఫ్లో, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, లేదంటే ఏదైనా బిజినెస్లో నష్టపోయి డీలా పడిపోయినప్పుడు నాన్నొచ్చి వెన్ను తట్టి ఏం పర్లేదురా, నేనున్నాను కదా, చూసుకుందాం, మళ్ళీ ప్రయత్నించు అని చెప్పే ఆ ఒక్క మాట కోట్లాది రూపాయలతో కూడా కొనలేని ఒక అద్భుతమైన భరోసానిస్తుంది. ఆ ఒక్క మాట చాలండి ఆ బిడ్డ మళ్ళీ లేచి సింహల్లా పోరాడడానికి. ఒక తండ్రిగా తన ప్రవర్తన, తన నడవడిక ద్వారా పిల్లలకి ఒక రోల్ మోడల్లా నిలబడమే అసలైన తండ్రి బాధ్యత. ఎందుకంటే ఇంట్లో కొడుకైనా కూతురైనా లోకాన్ని చూడకముందు ఫస్ట్ తమ నాన్ననే చూస్తారు. నాన్న ఇంట్లో అమ్మని ఎంత గౌరవిస్తున్నాడు, సమాజంలో ఇతరులతో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నాడు, కష్టాలు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా తట్టుకుంటున్నాడు, ఇవన్నీ పిల్లలు గమనిస్తూ పెరుగుతారు. ఒక తండ్రిగా మనం విలువలతో బతికితే మన పిల్లలు అంతకంటే గొప్ప సంస్కారవంతులుగా ఎదుగుతారు. పితృదేవోభవ అనే మాట వెనుక ఎంతటి త్యాగం ఉందో, అసలు నాన్న అనేవాడు మన జీవితంలో ఎంతటి భారాన్ని మోస్తాడో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మనం చిన్నప్పుడు నాన్న భుజాల మీద ఎక్కి కూర్చుని జాతరలు చూసేవాళ్ళం, గుర్రం ఆటలు ఆడేవాళ్ళం. అప్పుడు మనకి లోకమంతా ఎంతో అందంగా, ఎత్తుగా కనిపించేది. కానీ మనల్ని అంత ఎత్తున నిలబెట్టడం కోసం ఆ నాన్న తన కాళ్ళని ఎంతగా నేలకేసి నొక్కాడో, తన నడుముని ఎంతగా వంచాడో ఆ వయసులో మనకి తెలియదు కదా. మనకి ఆకాశమంత ఎత్తున లోకాన్ని చూపించడం కోసం తను మాత్రం పాతాళమంత లోతుకి కుంగిపోయేవాడు నాన్న. ఇంకొక గుండెల్ని పిండేసే నిజం ఏంటో తెలుసా, మనం ఎప్పుడైనా గమనించామా, ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగోకపోతే ఇల్లంతా తెలిసిపోతుంది, అందరూ అమ్మ చుట్టూ చేరి సేవలు చేస్తాం. కానీ నాన్నకి ఒంట్లో బాగోకపోతే ఆ విషయం ఎవరికీ తెలియదు. తెల్లవారుజామునే లేచి ఎవరికీ తెలియకుండా ఒక చిన్న టాబ్లెట్ మింగేసి మళ్ళీ ముఖానికి నవ్వు పులుముకుని ఆఫీస్ బ్యాగ్ తగిలించుకుని బయలుదేరిపోతాడు. ఎందుకంటే తను ఒక్కరోజు అలసిపోయి కూర్చున్నా ఇంట్లో పిల్లల చదువులు, తిండి ఆగిపోతాయనే భయం ఆ తండ్రిది. నాన్న కన్నీళ్లు కూడా నడిరాత్రి చీకట్లోనే కారతాయండి. అందరూ నిద్రపోయాక తలగడాలో ముఖం దాచుకుని రేపు పిల్లల ఫీజు ఎలా కట్టాలి, ఇంటద్దె ఎలా కట్టాలి అని ఏడ్చే ఏకైక నిస్సహాయ జీవి నాన్న. అయినా సరే మొదటి రోజు ఉదయం కొడుకు వచ్చి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలి అనగానే జేబులో రూపాయి లేకపోయినా గుండెల్లో వణుకు పుడుతున్న పైకి మాత్రం కొండంత ధైర్యాన్ని నటిస్తూ, నువ్వు చదువుకోనన్నా, నేను చూసుకుంటాగా అంటాడు. ఆ తండ్రిచ్చే భరోసా

ముందర ఈ ప్రపంచంలో ఏ దేవుడైనా చిన్నపోవాల్సిందే కదండి. కానీ అన్నింటికంటే పెద్ద ట్రాజడీ ఏంటో తెలుసా? మనల్ని అంత గుండెల్లో పెట్టుకుని పెంచిన నాన్న మనం పెద్దయ్యాక కాళ్ల మీద నిలబడ్డాక ఒకరోజు మనతో, నాన్న నీకు ఏమన్నా కావాలా అని అడుగుతావా? అడగం. ఆయనకి మన డబ్బు వద్దు. కేవలం ఒక 5 నిమిషాలు ఆయన పక్కన కూర్చుని, నాన్న నీ ఆరోగ్యం బాగుందా, ఈరోజు ఆఫీసులో ఏం జరిగింది అని ప్రేమగా అడిగితే చాలు, ఆయన జన్మ ధన్యమైపోయినట్టు ఫీల్ అవుతాడు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలామందికి ఫ్రెండ్స్తో గడపడానికి, ఫోన్లో రీల్స్ చూడడానికి గంటలు కొద్దీ టైం ఉంటుంది. కానీ మన కోసమే ఎదురు చూసే ముసలి నాన్నలతోటి మాట్లాడడానికి 2 నిమిషాలు సమయం దొరకట్లేదు. ఒక్కటి మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదండి, అమ్మ లేకపోతే ఇల్లు చీకటవుతుంది, నాన్న లేకపోతే మన బ్రతికే వీధిని పడుతుంది. నాన్న అనే నీడ దూరం అయిపోయాక మనం కోట్లు ఖర్చు పెట్టి ఫోటోలకి బంగారు ఫ్రేములు వేయించినా, ఆ పాత చేతి గడియారాన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చినా, ఆ వెనకపడిన నాన్న మళ్ళీ తిరిగి రాడు. ఆయన బతుకున్నప్పుడే ఆయన చేతిని గట్టిగా పట్టుకోండి. ఆయన పడిన ప్రతి శ్రమకి మీ ప్రేమతో గౌరవంతో కృతజ్ఞత తీర్చుకోండి. నాన్న కష్టాల గురించి, ఆయన కన్నీళ్ళ గురించి మాట్లాడుకుంటే గుండె బరువెక్కడం అనేది మాత్రం ఖాయం. అయితే ఈ భావోద్వేగాలన్నిటికీ అసలైన కారణం ఏంటో తెలుసా? మన కుటుంబం అనే ఒక అందమైన కోటకి, ఆత్మీయ బంధాలకి నాన్నే ఒక బలమైన పునాది. ఇల్లు కట్టేటప్పుడు పునాది రాళ్ళు ఎప్పుడూ పైకి కనిపించవు, అవి భూమిలోనే దాగుంటాయి. కానీ పైన కోట ఎంత బలంగా నిలబడాలన్నా ఆ పునాది రాళ్లే కారణం. మన కుటుంబంలో నాన్న పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. నాన్న పైకి కనిపించని పునాది అయితే ఆ పునాది మీద నిలబడిన అందమైన ఇల్లే కుటుంబం. అమ్మ, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసికట్టుగా ఏ లోటు లేకుండా ఒకే తాటిపై నడుస్తున్నారు అంటే దానికి వెనుక నుండి నడిపించే నాన్న క్రమశిక్షణే కారణం. నాన్ననే పునాది గట్టిగా ఉంది కాబట్టి సమాజం నుంచి వచ్చే ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల తుఫానైనా, కష్టాల భూకంపాలైనా ఆ కుటుంబాన్ని ఏమీ చేయలేవు. కుటుంబంలో బంధాలన్నింటినీ కల్పించే ఒక నిశ్శబ్ద సూత్రధారి. ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆఖరికి అమ్మకి నాన్నకి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా, వాటన్నిటినీ సర్దుబాటు చేస్తూ బంధాలు విడిపోకుండా కాపాడే పెద్దరికం కేవలం నాన్నదే. పిల్లలకి చిన్నప్పటి నుంచి సంస్కారాన్ని, బంధువుల్ని ఎలా గౌరవించాలో నేర్పించేది నాన్న. తాతయ్య, నాన్నమ్మల్ని తను ఎలా చూసుకుంటున్నాడో చూపించి రేపటి తరం బంధాలకి ఆయనే స్వయంగా ఒక మార్గం చూపిస్తూ ఉంటాడు. అందుకే పునాది కదిలితే ఇల్లు కూలిపోయినట్టే. జీవితంలో నాన్న అనే నీడ దూరమైతే ఆ కుటుంబ బంధాలు కూడా ఒక్కసారిగా ముక్కలైపోయే ప్రమాదం ఉంది. నాన్న ఉన్నంతకాలం ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతిగా సాగే కుటుంబాలు నాన్న లేని రోజు ఆ బంధాల విలువ ఏంటో పూర్తిగా తెలుసుకుంటాయి. అందుకే మన కుటుంబానికి అంతటి భరోసాని, క్రమశిక్షణని ఇచ్చి ఒక అద్భుతమైన పునాదిలా నిలబడిన నాన్నని మనం కూడా అంతే గౌరవంగా చూసుకోవాలి. నాన్న కుటుంబానికి పునాదిని మనం ఎలా అయితే చెప్పుకున్నామో, మన ఇతిహాసాలు, పురాణాలు, ఆఖరికి మన వెండితెర సినిమాలు కూడా నాన్న గొప్పతనాన్ని ఎంతో అద్భుతంగా చాటి చెప్పాయండి. అసలు మన సంస్కృతిలో నాన్న మాటకు ఉన్న విలువేంటో తెలియాలంటే మన రామాయణం కంటే పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి. తండ్రి అయిన దశరథ మహారాజు కైకేయికిచ్చిన మాట కోసం ఏ తప్పు చేయని శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి నవ్వుతూ 14 ఏళ్ల అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. పితృవాక్య పరిపాలన అంటే ప్రాణం కంటే ఎక్కువని రాముడు నిరూపించాడు. అందుకే రాముడు అంతటి దేవుడయ్యాడు. తండ్రి మాటని జవదాటకపోవడమే ఒక కొడుకు తండ్రికిచ్చే అసలైన గౌరవం అని రామాయణం మనకి నేర్పింది. ఇక మహాభారతంలో చూస్తే భీష్ముడు తన తండ్రి శంతన మహారాజు ఆనందం కోసం, ఆయన 2వ పెళ్లి చేసుకోవడం కోసం తన రాజ్యాన్ని వదులుకోవడమే కాకుండా జీవితాంతం పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. తండ్రి సంతోషం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన కొడుకులు ఉన్న పుణ్యభూమి మంది. అలాగే పురాణాల్లో చిరకారి అనే మహర్షి కథ ఉంటుంది. తండ్రి కోపంలో ఒక ఆజ్ఞ ఇచ్చినా కొడుకు తొందరపడకుండా నిదానించి తండ్రిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు. అంటే తండ్రి కోపంలో ఉన్న ఆయన వెనుకున్న ఆవేదాన్ని అర్థం చేసుకోవడమే ఉత్తమ కొడుకు లక్షణం అని మన గ్రంథాలు చెప్తున్నాయి. మన పురాణాలు అంతటి పవిత్రమైన విషయాలు చెప్తే మన తెలుగు సినిమాలు మాత్రం నాన్న ప్రేమని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా, గుండెల్లోకి చొచ్చుకుని పోయేలా చేశాయి. మన విశ్వనాథ్ గారి శంకరాభరణం, సాగర్ సంగమం లాంటి సినిమాలు చూడండి. తండ్రి ఆశయాల్ని, ఆయన కళ్ళని బ్రతికించడం కోసం పిల్లలు పడే తపన్ని ఎంత అద్భుతంగా చూపించారు. ఇక కమర్షియల్ సినిమాల్లో కూడా నాన్న సెంటిమెంట్కి తిరిగి లేదండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి నిన్న మొన్నటి బొమ్మరిల్లు, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, లేదంటే నాన్నకు ప్రేమతో ఈ సినిమాల వరకు చూస్తే నాన్న పాత్రల చుట్టూనే కథలన్నీ తిరుగుతాయి.
బొమ్మరిల్లి సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర చూడండి, కొడుక్కి ఏ లోటు రాకూడదు, ప్రతీది ఆయనే చూసుకుంటూ ఉంటాడు. కానీ చివరిలో కొడుకు తన బాధని చెప్తున్నప్పుడు, నేను చేసింది తప్ప, నా కొడుకు బాగుండాలనే కదా చేశాను అని ఆయన ఏడ్చేసి చూస్తే

ప్రతి నాన్న గుండె కరుగుతుంది. కొడుకు కోసం తప్పించే నాన్న మనస్తత్వానికి ఆ సినిమా ఒక అద్దం పట్టిందని చెప్పుకోవచ్చు. పురాణాల కాలంలో తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన రాముడుంటే, నేటి సినిమాల్లో నాన్న ఆశయాల కోసం, నాన్న గౌరవం కోసం ప్రాణాలైనా ఇచ్చే కొడుకుల్ని చూపిస్తూ ఉన్నారు. ఇతిహాసాలైనా సినిమాలైనా సరే మనకి నేర్పేది ఒక్కటే, లోకంలో అమ్మ చూపించేది నాన్న అయితే ఆ నాన్నని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. నాన్నని పూజించిన వాడు జీవితంలో ఎప్పటికీ చెడిపోడు. మనకి ఈ లోకంలో ఎన్ని బంధాలున్నా నాన్ననే బంధం చాలా విలక్షణమైందండి. నాన్నే మన మొదటి ఆటబొమ్మ, నాన్నే మన మొదటి గెలుపు, నాన్నే మన జీవితానికి అసలైన గమ్యం. కాలం అనే ప్రవాహంలో ఈ ఫాదర్స్ డే వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నాన్న మనపై చూపించే ప్రేమ, మన కోసం పడే తపన మాత్రం నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఆ కాలం మన చేతుల్లో ఉన్నప్పుడే, ఆ నాన్న మన కళ్ళ ముందు ఉన్నప్పుడే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ప్రేమని మనం ఇచ్చి తీరాలి. లోకంలోని తండ్రులందరికీ ప్రతి బిడ్డ తరఫున మరోసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ రేపు మరో సరికొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి.

0: కలదు. తల్లికి బంధనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: mine. Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedic.
0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్పులను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
3: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిజినెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరీనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడి విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
4: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
5: పన్నెండేళ్లు
4: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరెప్పట్లాని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, అద్దం ఉన్నది ఉన్నట్లుగా చూపుతుంది, మరి అబద్ధం లేనిది ఉన్నట్లుగా చూపుతుంది. అంతే కదండి, అంటే అద్దానికి అబద్ధానికి తేడా ఏంటంటే, అద్దం ఏమో ఉన్నది ఉన్నట్లుగా చూపుతుంది, అంటే మనం నవ్వితే నవ్వినట్లు, ఏడిస్తే ఏడ్చినట్లు అలా చూపిస్తుంది, మరి అబద్ధం లేనిది ఉన్నట్లుగా చూపుతుంది అనమాట. ఓకే లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు ఎవరంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెం పోలయ్య గారు అయితే మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మరి మా ఫ్రెండ్ కుమారుడు సంతోష్ కుమార్ పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుస్వాగతం మూవీ నుంచి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ ఫ్రెండ్ కుమారుడైనటువంటి సంతోష్ కుమార్కి మీ తరపు నుండి, మన రెడి విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి సంతోష్ కుమార్, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

సాంగ్ ప్లే చేయమంటున్నారు. తెలుసుకోబే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు సాటర్డే కదా, శనివారం కాబట్టి మరి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కదండి మరి శనివారం అంటే. కాబట్టి మనం తిరుమల అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటండి, మరి కొండ మీదకి మరి నడిచి వెళుతున్నాం కొండ మీదకి అని చెప్పి అంటూ ఉంటారు, కాలినడకను వెళుతున్నాం అని చెప్పి అంటూ ఉంటారు కదా. మరి ఆ తిరుమల కాలినడక యొక్క మహత్యం గురించి తెలుసుకుందామండి. మరి పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒక బ్రాహ్మణ ఉత్తమునితో కలహించి అకారణంగా అతనిని నిందించాడు. మరి ఆ అవమానాన్ని భరింపలేక ఆ విప్రుడు మరణించాడు. మరి బ్రహ్మహత్య పాతకం ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకుంది. మరి ఇంద్రుడి యొక్క సర్వశక్తులు సన్నగిల్లిసాగాయి. మరి జరిగిందంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో అని ఎంతగానో మదనపడసాగాడు. మరి ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. మరింతలో ఒక రోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదుల వారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారద మునీంద్రుడి రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు, స్వామి మహానుభావ, సర్వాకాల సర్వావస్థల యందు శ్రీమన్నారాయణ్ణే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం. మీకు తెలియందేముంది, బ్రహ్మహత్య పాతకం నన్ను చుట్టుకుంది. దయచేసి ఈ పాప నివృత్తి కలిగే ఉపాయం తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరి విధాల వేడుకున్నాడు. అప్పుడు నారదుల వారు జరిగిందంతా గ్రహించి, ఓయే ఇంద్ర, దుఃఖింపవలదు, ఇంద్రకు ఒక మంచి ఉపాయం ఉంది అని చెప్పి చెప్పాడు. మరి నీవు మానవ రూపాన భూలోకంలోనున్న వెంకటాద్రికి పోయి కాలినడకన ఆ పర్వతరాజమును అధిరోహించి కొండపై ఆనంద నిలయంలో ఉన్న శ్రీమన్నారాయణుల వారిని దర్శింపము. ఈ మార్గమే నీకు శరణం. సాక్షాత్తు వైకుంఠవాసి అయిన జగన్నాథుడే శ్రీనివాసునిక సమస్త ప్రాణికోటి చేత ఆరాధింపబడుతున్న దివ్య ప్రదేశం వెంకటాద్రి. అంతటి మహోన్నతమైన ఆ వెంకటాద్రిని వీలైనంత త్వరలో యాత్ర సంకల్పించి ఈ పాపం నుంచి బయటపడవలసింది అని సెలవిచ్చాడు. మరి వెంటనే ఇంద్రుడు నారదుల వారి అనేక సపర్యలు గావించి మరి ఎంతో సంతోషపడి మనసులోనే శ్రీమన్నారాయణుల వారిని ఇలా ప్రార్థించాడు, మరి ఓ జగన్నాథ, శ్రీమన్నారాయణ, నేను తక్షణమే మానవ రూపాన భూలోకము చేరి నీ వెంకటాద్రికి నడిచి ఎక్కి నిన్ను దర్శించుకొనగలవాడను, నన్ను అనుగ్రహింపము అని ప్రార్థించాడు. ఇక నారదుల వారు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తమ త్రిలోక సంచారం కొనసాగించడానికి బయలుదేరారు. మరి శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మానవ రూపం పొందిన ఇంద్రుడు కళ్ళు మూసి తెరవగానే వెంకటాద్రి వద్దకు చేరాడు. మరి అలిపిరి మొదటి మెట్టు ముందు నిలిచాడు. ఇంద్రునికి తమిళ బ్రాహ్మణ రూపం లభించింది. మనసులో శ్రీస్వామివారికి ప్రార్థించి మొట్టమొదట మెట్టుపై కాలు పెట్టాడు. అంతే, శరీరమంతా ఒక్కసారిగా దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. మరి కాలు తగలగాని ఏదో అద్భుత శక్తి ఇంద్రునిలో ప్రవేశించినట్లయింది. ఏమిటి విచిత్రం, ఈ కొండ ఇంతటి మహిమాన్వితమైనదా, ఇంతవరకు ఎప్పుడూ ఇటువంటి ఇంతటి అద్భుత అనుభవానికి లోను కాలేదే, ఆహా ఎంతటి దివ్య ప్రదేశం ఈ తిరుమల, మొదటి మెట్టిపై కాలు పెడితేనే ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా పూర్తిగా కొండ ఎక్కినప్పుడు ఇంకెంత దివ్యంగా ఉంటుందో కదా అని తలుస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాడు. మరి నెక్స్ట్ ఏం జరిగిందనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే బిందు ఫ్రమ్ భీమవరం. మరి భీమవరం నుండి బిందు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి బిందు గారు, ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. మరి చాలా రోజుల తర్వాత మనకి ఎస్ఎంఎస్ చేశారు, మరి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, మీకు ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఈరోజు శనివారం కాబట్టి మాకు ఏడుకొండల స్వామి చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేందు, మరి తిరుమల కొండ గురించి, కాలినడక గురించి మరి చక్కటి విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి మొదటి మెట్టిపై కాలు పెడితేనే ఇంత అద్భుతంగా ఉంటే, ఇంకా పూర్తిగా కొండెక్కినప్పుడు ఇంకెంత దివ్యంగా ఉంటుందో కదా అని తెలుస్తూ మరి ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాడు అని చెప్పుకున్నాం కదా. ఇక తనతో పాటు నడుస్తున్న భక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. మరి చిన్న పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అనేక భాషల వారు, అనేక సంప్రదాయాల వారు, చిత్ర విచిత్ర వేషధారణలో ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతూ కూడా ముఖంలో దివ్యానందంతో ఎక్కుతున్నవారు, చంకలో పిల్లలతో తల్లులు, కొందరు తండ్రులు భుజాలపై పిల్లలను మోస్తూ తలపై మూటలు పెట్టెలతో మరికొందరు. ఆహా, వీరందరికీ ఆ శ్రీనివాసుడంటే ఎంతటి భక్తియో కదా. మరి వీరి ముఖాలన్నీ ఎంతటి చిరునవ్వుతూ వెలిగిపోతున్నాయో కదా. గోవింద గోవింద అంటూ ఎంత చక్కగా ఒళ్ళు మరచి ఎక్కుతున్నారు అంటూ ఇంద్రుడు ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగిన వాడయ్యాడు. ఇక ఆ విధంగా కొండెక్కుతున్న ఇంద్రుడు చుట్టూ ఎన్నో అద్భుత దృశ్యాలు గమనిస్తున్నాడు. దానికి ఇరువైపులా, దారికి ఇరువైపులా ఎంతోమంది మహర్షులు తపస్సు చేసుకుంటూ కనిపించారు. సామాన్య మానవులకు కేవలం వృక్షాలలాగా కనిపిస్తున్న వీరందరూ ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నట్లుగా గ్రహించాడు. మరి కాసేపు కూర్చుందామని ఆగాడు. మరి ఇంతలో పక్కనే ఇద్దరు భక్తులు వచ్చి కూర్చున్నారు. వారిలో ఒకరు రెండవ భక్తునితో ఇలా అంటున్నాడు, మరి ఇప్పటిదాకా ఉన్న అలసటంతా ఒక్కసారిగా పోయింది. మరి ఈ ప్రదేశంలో మహత్యం ఏదో ఉంది, శరీరమంతా ఎంతో తేలికగా అనిపిస్తోంది అని చెప్తున్నాడు. ఇక ఈ భక్తుని అలసట తీరిపోవడానికి కారణం ఆ పక్కనే తపస్సు చేస్తున్న మహామునీశ్వరుడు ఉండటమే. మానవ మాత్రులైన మనకు వృక్షాల రూపంలో కనబడే మహామునులు ఉండటం చేత తిరుమల గిరులన్నీ కూడా మరింత దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటాయి. మరొకసారి అలసట చెందిన భక్తులు ఏదైనా ప్రదేశంలో ఆగిన వెంటనే అలసటంతా తగ్గిపోయినట్లు అనిపించి రెట్టించిన ఉత్సాహం వస్తుంది. మరి దీనికి కారణం ఆ పక్కనే ఎంతో తపశ్శక్తి గల మునీశ్వరులు ఉండటమే అని మనం గ్రహించుకోవాలి. ఇక కాలినడకన వెళ్ళి ప్రతి భక్తుడు పాదరక్షలు ధరించకుండా ఇరు ప్రక్కలా గల వృక్షాలకు నమస్కరిస్తూ మనసులో శ్రీనివాసుడినే తలుస్తూ నడక కొనసాగించాలి. మరి స్వామిని ప్రార్థిస్తూ ఎక్కుతున్న ఇంద్రుడికి మరి కిందకు దిగుతున్న భక్తుల్లో ఒక తేజోమూర్తి కనబడ్డాడు. మరి ఇంతటి తేజస్సుతో వెలిగిపోతున్న భక్తుడు ఎవరై ఉంటాడా అని ఒక్క క్షణం ఆలోచించాడు. మరి క్షణంలో ఆ భక్తుడెవరో గ్రహించాడు, అది మరెవరో కాదు, సాక్షాత్తు వాయుదేవుడే. మరి ఇంద్రుడు ఆశ్చర్యంతో, మహానుభావ, వాయుదేవ, ఏమిటి విశేషం? సామాన్య మానవ రూపంలో మీరు ఎందుకు కొండ దిగి వెళ్తున్నారు? ఈ మహారాష్ట్ర యొక్క భక్తుని రూపమేంటి? సమస్త ప్రాణికోటికి ప్రాణాధారుడివైన నీవు ఇలా సామాన్య భక్తుని రూపంలో సంచరించడం నాకెంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అంతటా వాయుదేవుడు, ఇంద్ర, నీకివే నా నమస్కారాలు. మరి తిరుమల అత్యంత పుణ్యప్రదమైంది. ఈ కొండల్లో నా ఉనికి అత్యంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే శ్రీమన్నారాయణ్ణి భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నంతకాలం చల్లని గాలిలో సేద తీరుతూ ఉంటారు. మరి ఈ కొండ నడిచి ఎక్కటంలోనూ దిగటంలోనూ ఎన్నో దివ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. కాలినడకను చేరే భక్తులందరూ తమ తమ గత జన్మలలో శ్రీ స్వామివారిని ఎన్నో విధాల సేవించిన వారే. ఎన్నో జన్మలు స్వామిని సేవించిన వారికే ఈ కాలినడక భాగ్యం లభిస్తుంది. ఒక్కసారి నడిచి ఎక్కితే 1000 అశ్వమేధ యాగ ఫలం కలుగుతుంది. అదుగో ఇంద్ర, అక్కడ చూడు, ఆ కనబడే కన్నడ భక్తుడు క్రిందట జన్మలో స్వామిని తన గాన మాధుర్యంతో ఎంతగానో సేవించాడు. ఆ ఎదురుగా నుంచున్న స్త్రీ భక్తురాలు స్వామిని పూల కైంకర్యంతో ఎంతగానో సేవించింది. ఇలా వీరందరూ కూడా తమ తమ పూర్వజన్మల్లో స్వామివారిని ఎన్నో విధాలా సేవించిన వారే. అందుకే అత్యంత దయామయుడైన శ్రీ స్వామివారు వీరందరికీ కూడా ఈ భాగ్యాన్ని అనుగ్రహించగలిగారు. మరి ఇంద్ర, ఇదిగో ఇప్పుడే మన పక్క నుంచి వెళ్ళిన ఈ భక్తుడు ఈ కొండ

20వ సారి ఎక్కుతున్నాడు. ఇతడు స్వామివారిని ద్వాపర యుగంలో కృష్ణావతారంలో సేవించిన గోపికల్లో ఒకడు. ఆ పుణ్యఫలం చేత ఈ జన్మలో ఇన్నిసార్లు ఎక్కే భాగ్యాన్ని స్వామి ప్రసాదించాడు. అలానే ఆ దూరంగా కనబడుతున్న వృద్ధ భక్తుడు, ఎవరనుకున్నావు, పూర్వజన్మలో స్వామిని తన దివ్యగానంతో మైమరిపింపజేసిన గాన విదుషీమణి. మరిలా కొండ ఎక్కుతున్న భక్తులందరికీ శ్రీ స్వామివారితో తమ తమ పూర్వజన్మల్లో ఏదో ఒక దివ్యబంధం కలిగిన వారే. అయితే వారిలో చాలామందికి విశేషం తెలియదు. పూర్వజన్మ సేవా ఫలంతోనే తాము ఈ కొండనెక్కే అదృష్టానికి నోచుకున్నామన్న విషయం భక్తులందరూ కూడా గ్రహించుకోవాలి అని వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. మరి ఏం చెప్పాడు ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇక ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి మరి పిన్ని గారు, బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు వారందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? మరి అమ్మ నువ్వు చెప్తున్న మంచి మంచి మాటలు, స్టోరీలు చాలా చాలా బాగుంటున్నాయి. మరి నేను అమెరికా గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేసావు. అలానే ఈరోజు మరి తిరుమల గురించి కూడా చాలా చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నావు, చాలా చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే అనురాగం చిత్రం నుండి సన్నజాజి పువ్వులు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, అలానే ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి పూర్వజన్మ సేవా ఫలంతోనే తాము ఈ కొండనెక్కే అదృష్టానికి నోచుకున్నామన్న విషయం మరి భక్తులందరూ కూడా గ్రహించాలి అని వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పసాగట. మరి ఓ ఇంద్ర, నేను శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం మరి ప్రతి పౌర్ణమి నాడు మానవ రూపంలో కాలినడకన ఈ వెంకటాద్రి నడిచి ఎక్కి స్వామిని దర్శించి తిరిగి దిగుతాను. మరి ఇది నాకు ఎంతో ఆనందకరమైంది. సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్న నాకు ఈ కొండపై గల అద్భుత అనుభూతులు ఇంకెక్కడా కలగవు. మరి ఇంతటి దివ్యానుభూతులకు సాటిగల ప్రదేశం ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేదు అని చెప్పాడు. మరి ఇలా మాట్లాడుకుంటున్న ఇంద్ర వాయుదేవుల చెంతనే ఒక దంపతులు వచ్చి కూర్చున్నారు. మరి వాయుదేవుడు వారితో కుశల ప్రశ్నలు వేశాడు. మరి ఆ దంపతులు తమది ఆంధ్రదేశంలోని విజయవాడ పట్టణమని, తమకు వివాహం జరిగి 7 సంవత్సరాలైనప్పటికీ ఇంకా సంతానం కలగలేదని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు, మరి మీరేమీ దిగులు పడద్దు, ఈ స్వామి అత్యంత దయామయుడు, మీకు శ్రీవారి అనుగ్రహం వలన 1 సంవత్సరంలోపే మరి 12 మగపిల్లవాడు జన్మిస్తాడు అని చెప్పగా ఆ దంపతులిద్దరూ కూడా ఎంతగానో సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో కొండనెక్కడం సాగించారు. ఇక వాయుదేవుని వద్ద సెలవు తీసుకుని ఇంద్రుడు కొండనెక్కడం కొనసాగించాడు. మరి దారిలో ప్రకృతి అందాలకు ఎంతగానో ఆశ్చర్యపోతున్నాడు. పక్కనే చెట్టుపై నెమలిని చూశాడు. మరో ప్రక్కన ఎంతో ఉద్దస్తున్న కుందేళ్లు, రుమ్రుమ్మంటున్న తుమ్మిదల నాదం, ఇవన్నీ గమనిస్తూ కొండనెక్కుతున్న ఇంద్రునికి ఒక వృద్ధ భక్తుడు కనిపించాడు. మరి తనని చూసి చిరునవ్వు నవ్వడం గమనించిన ఇంద్రుడు ఆ భక్తుడెవరు, అతని నిజరూపం ఏమిటో వెంటనే పోల్చుకున్నాడు. ఆ వస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే, జగన్నాయకుడైన శ్రీమన్నారాయణుడే వృద్ధ భక్తుని రూపంలో కొండ దిగి వస్తున్నాడు. స్వామిని సమీపించిన ఇంద్రుడు, స్వామి ఆర్తజన రక్షక, ఆపద్బాంధవ అనాథరక్షక, ఏమిటి విచిత్రం, సాక్షాత్తు నీవే నడుస్తున్నావా, ఏమిటి విచిత్రం స్వామి అని స్వామికి అనేక నమస్కారాలు గావించాడు. అప్పుడు వృద్ధ భక్తుని రూపంలో ఉన్న స్వామివారు చిరునవ్వుతో, ఓయే ఇంద్ర, నాకు నా భక్తులన్నా అమిత ప్రేమయని నీకు తెలిసిందే కదా, మరి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి నన్ను దర్శించి వచ్చే ఈ భక్తులతో కలిసి కొండనెక్కడం నాకెంతో ఆనందం. మరి వీరి మంచి చెడు గమనిస్తూ వీరందరికీ అన్ని భాగ్యాలు అనుగ్రహించడం నాకు ఆనందం. అందుకే అనేక రూపాల్లో నేను ఈ కొండపై సంచరిస్తూ ఉంటాను. మరి ఇంతకుముందే నీ తలపై నుంచి వెళ్ళిన చిలుకుల జంట ఎవరనుకున్నావు, నేను నా ఇష్టసఖి శ్రీ మహాలక్ష్మియే. మరి మేమిరువురం ప్రతిరోజు అనేక రూపాల్లో ఈ కొండంతటా కూడా సంచరిస్తూ ఆనందిస్తూ ఉంటాం అని చెప్తుండగా వెంటనే స్వామివారి ప్రక్కని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వృద్ధ భక్తురాలి రూపంలో ప్రత్యక్షమైంది. మరి ఇంద్రుడు వెంటనే 2 చేతులతో నమస్కరించి ఆ తల్లిని ఎన్నో విధాలా కీర్తించాడు. ఇంద్రుడు వారితో, మరి శ్రీ లక్ష్మీనారాయణులారా, మీరెంతటి భక్తాదీనులు, మిమ్మల్ని కొలిచేవారి భాగ్యమే భాగ్యం, మీ వంటి వారుండగా ఈ భక్తులకు కావలసిందేముంది అని అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు మహాలక్ష్మి ఇంద్రునితో, మాకిరువురికి ఈ భక్తులందరూ ఆప్తులు. ఈ కొండ నడిచి ఎక్కుతున్న వీరందరూ గత జన్మలలో మా మిత్రగణంలోని వారే. అనేక కారణాల చేత మానవ జన్మలు పొందిన వీరందరూ పూర్వజన్మ వాసనల చేత తిరిగి మా అనుగ్రహం కోసం ఈ కొండను కాలినడకన ఎక్కి మమ్మల్ని దర్శించవస్తున్నారు అని అంతర్ధానమయ్యారు. మరి సమస్త దేవతలు వెంకటాద్రిని దివ్య రూపాలలో నడిచి ఎక్కి స్వామివారిని దర్శించుకోవడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. నిత్యం కాలినడకన తిరుమల చేరి స్వామివారి దర్శనానికి వచ్చేవారిని చూస్తూ తమకు కూడా మానవ జన్మ కలిగితే ఎంత అదృష్టమో కదా అని తలుస్తూ ఉంటారట. అంటే స్వామి కూడా ఏంటంటే, మరి నిత్యం కాలినడకన తిరుమల చేరి స్వామి దర్శ

పట్టణానికి వచ్చే వారిని చూస్తూ తమకు కూడా మానవ జన్మ కలిగితే ఎంత అదృష్టమో కదా అని తలుస్తూ ఉంటారట. మరి దివ్య రూపులైనటువంటి తమకి అంతటి భాగ్యం లేదు కదా అని వాపోతూ ఉంటారట. లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతి అమ్మగారు, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ గారు, సావిత్రి గారు, అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మీరు వినిపిస్తున్న పురాణ కథలు మరి అలానే చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే మరి ఈ సందర్భంగా మాకు పరమయోగి చిత్రం నుండి గంటసల గారు, జిక్కి గారు పాడిన పాట రావాలి రావాలి రమ్మంటే రావాలి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిసినర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక లేనిటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే హైదరాబాద్ నుండి మరి పాలూరి కామేశ్వరరావు గారు, మాలతీ గారు, వంశీ, దీప్తి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి మా తమ్ముడు శ్రీసాయి వారి జిల్లా, మరి చిన్న కొడలు డాక్టర్ భువన పుట్టినరోజు, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియచేస్తున్న వారు అమ్మ కడిమిశెట్టి లక్ష్మి గారు, నాన్న సూర్యనారాయణ గారు, తమ్ముడు సాయినాథ్, హస్బెండ్ సూరాజు, సాయి, ప్రియాంక, మిథున్, పాలూరు వారి కుటుంబ సభ్యులు, అలానే కడిమి శెట్టి వారి కుటుంబ సభ్యులు అందరి తరపు నుండి కూడా మరి భువనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి. అలానే రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భువన గారికి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి భువన గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారి త్రిమితులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 20 మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి పుట్టినరోజు, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. అలానే జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. మనల్ని నమ్మి శరణు అని ఆశ్రయించేవారు మనకు విరోధి అయినప్పటికీ గతంలో జరిగిన ఆ వాగ్వివాదాలన్నింటికి కూడా తిరోధకాలు ఇచ్చేసి గతం గతగా అన్నట్లుగా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి వారిని మనం అక్కును చేర్చుకుంటాం. అలాంటిది ఏదైనా యుద్ధ సమయం, వానలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గట్రా సర్వం కోల్పోయిన వారు శరణు కోరినప్పుడు మన భారతీయులు, అందులోనూ మన భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న తెలుగువారు ముందుంటారు. అలా కష్టంలో ఉన్నవారికి సహాయపడటం మన కర్తవ్యం. మరి సందర్భంగా ఎప్పటికీ అందరూ అందరి పట్ల శరణు చూపించే వారిగానే మసలుకోవాలని మనసారా కోరుకుంటూ స్వాతికిరణం చిత్ర నుండి వాణి జయరామ్ గారు, చిత్ర గారు ఆలపించిన కృష్ణన్ కోయిల్ వెంకటాచలం అంటే కేవి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో, మరి చెంబోలు అనగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం పాట వచ్చేసి శృతినీవు భృతినీవు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తాం. అలానే మరి ముందు మాటగా మీరు తెలియజేసిన సత్యాలను తెలియజేసే అర్థం కోసం, అసత్యాలను తెలియజేసే అబద్ధం కోసం వివరాలు చాలా చక్కగా వివరించారు. అలానే మరి భూలోక వైకుంఠం, భూతల స్వర్గం అయినటువంటి కలియుగ వాసుడైన వెంకటేశ్వర

స్వామి వారి దివ్యధామం కోసం చాలా చక్కని వివరాలు కూడా తెలియజేశారు, ఎంతగానో ఆత్మానందాన్ని కలిగించాయి, మీకు ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీ నుంచి అలా

0: మావమచ్చి మావమచ్చి గుమ్మ హుషారైన వేళ వసంతాల జోల నిషారే గురుంది నాకు మావమచ్చి మావమచ్చి గుమ్మ
1: లిస్నెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చోటప్పల నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు, పృథ్వీనారాయణ్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పేసి అని అంటున్నారు. తప్పకున్నానండి. ఇకలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మీకు సహశ్రోతలకి అందరికీ కూడా మరి అడ్వాన్స్గా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి అంటున్నారు. అలానే నాన్నకు ప్రేమతో చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే

చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అమృతోదయం కథ వింటారు. అలవాటు లేని ఆత్మవిమర్శ ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. హాయిగా సాగే ప్రవాహానికి ఆనకట్ట పడేట్టే ఉంది. నాకు కూడా ఆలోచనలు తిరిగి తిరిగి మళ్ళా ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకలా చేశాను? ఉద్యోగం, హోదా, పేరు అన్నీ తలకెక్కినట్టున్నాయి బాగా. లేకపోతే ఇప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడూ లేంది ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అది నీలు విషయంలో. అసలు నీలు ఏమనుకుంటుందో డాక్టర్ చెప్పకుండా ఉంటుందా నేను ఫోన్ చేశానని? ఏం మాట్లాడాలి ఎదురుపడి? సో కాల్డ్ స్వాతిశయం, ఆత్మవిశ్వాసం అన్నీ మోతాది మించినట్లున్నాయి. బుర్రలో గిల్టీ కాన్షియస్ గుండెని గట్టిగానే గిల్లుతోంది. తెలిసే తప్పుకుని తిరుగుతోందా నిన్నటి నుంచి? నీలు, నువ్వన్న నిలదయొచ్చు కదా, ఒకే ఇంట్లో ఇలా ఎంతసేపు నటించడం ఎలా? నిన్నటి నుంచి ఈ భావ సంఘర్షణ ఎన్నోసార్లు. టీ మరిగిపోతోంది నా మనసులాగి. నిట్టూర్చుకుంటూ టీ కప్పుతో నా గదిలో కుర్చీలో కొలబట్టాను. టేబుల్ మీది కొవ్వొత్తి స్టాండ్ ఊగుతూ పలకరించింది. మీరు చాలా డిఫరెంట్ అత్తయ్యా, చాలా భిన్నంగా ఆలోచిస్తారు మీ వయసు వారందరిలోకి. ఏ హెడ్ ఆఫ్ క్రైమ్ అనిపిస్తుండదు ఒకసారి అంటూ క్రితంసారి నా పుట్టినరోజుకి నీలు ఇచ్చిన చిన్న కానుకేది. నీలు నీలు నవ్వులాగి మాటలు కూడా చాలా మామూలుగా సహజంగా ఉంటాయి. ఇదిగో ఇలా గుర్తుండిపోయేలా. అందుకేగా విష్ణు నీలుని పరిచయం చేసి పెళ్లి ప్రస్తావన తేగానే సరే అనేసినతను. ఆ మొదటి రోజే బాగా నచ్చింది నీలు తనకి. పిల్లల వ్యక్తిత్వానికి తొలిమెట్టు ఇల్లు, అమ్మా నాన్నలే. అది తెలుసుండి తను ఇలా ఎలా ఆలోచించింది? పాప, బాబా అన్న తేడా ఎందుకొచ్చింది?

ఆలోచనల ముసళ్ళు. చిట్టి పుట్టాక హాస్పిటల్ నుంచి నీలోని పాపాయిని ఇంటికి తెచ్చే రోజు ఎంత హడావిడి చేశాడు విష్ణు. 2-3 రోజుల పండుగ వాతావరణం వచ్చింది ఇల్లంతా. ఇప్పుడు మళ్ళీ నీలో కన్సీవ్ అయ్యిందని తెలిసాక కదా అలజడి నాలో. బామా, చిట్టి కేకతో ఉలిక్కిపడ్డాను. వస్తూని వచ్చేరాని మాటలతో కళ్లతో చూసినవన్నీ చేతులతో తిప్పుకుంటూ భంగిమల్లోకి అనువాదం చేసే దాని ప్రహసనం నాకు టానిక్ లాంటిది. ఆ పార్కులో ఎంత ఆడినా ఏదో అసంతృప్తి మిగిలిపోయి ఉంటుంది దానికి. నవ్వొచ్చింది. విష్ణు కూడా వచ్చాడు వెనకాలి. అప్పుడే 7 అవుతోంది. నేను ఇంకా రాలేదులా ఉంది. అది మంచిది. ఎదురుపడి మాట్లాడలేక నేను సతమతమవుతూ నాకు నేనే కొద్దిగా, అమ్మా ఇంకా నీళ్ళు రాలేదా? స్కానింగ్కి వెళ్ళేది వేళ. అమ్మా, అమ్మా ఏంటలా ఉన్నావు? విష్ణు వెనకాలే వచ్చాడు. ప్రొద్దుట ఊరి నుంచి వచ్చిన దగ్గర నుండి అడుగుదాం అనుకుంటూనే మర్చిపోయాను హడావిళ్ళు. ఇందాక ఆఫీసులో గుర్తొచ్చి ఫోన్ చేస్తే తీరిక్క చెప్తోంది కుదరలేదు వెళ్ళలేదు అని. 2 రోజులయ్యాక వీలు చూసుకుని వెళ్తుందట. ఏంటో ఒక్కోసారి అర్థం లేకుండా బిహేవ్ చేస్తుంది. నీరసం అంటూనే ఉంటుంది. రెస్ట్ లేదంటుంది. అయినా లీవ్ పెట్టదు. ఏం చేస్తుందో ఈ లీవ్లని. అమ్మా, అమ్మా ఏంటలా ఉన్నావు? ఆర్ యు ఓకే? విష్ణు ప్రశ్నకి తేరుకున్నాను. ఏం లేదురా, సర్లే నువ్వు రిలాక్స్ అవ్వు, కాఫీ కలుపుతాను అంటూ లేచాను. ఊహించని విషయంతో ఇంకాస్త ఆందోళనగా ఉంది. స్కానింగ్కి వెళ్ళకపోవడం నా వల్లే అని తెలుస్తోంది. కానీ 2 రోజులకి ఎందుకు వాయిదా వేసింది? తన ఉద్దేశం నా ఊహకి అందటం లేదు. ఏదో అనుభూతుంటే ఫోన్ మోగింది. విష్ణుడు కదిలాడు. వాడికి కాఫీ కలిపి చిట్టికి జ్యూస్ ఇచ్చి వంట ప్రయత్నంలో ఉండగా నీళ్ళ వచ్చిన అలికిడయింది బయట. మళ్ళీ అలచడి మొదలు నాలో. ఎదురుగా వచ్చి ఏంటిలా అయ్యిందనో, ఎందుకలా ఉన్నారనో అడిగేస్తే ఈ టెన్షన్ ఉండకపోను. కానీ నీళ్ళు అలా కాదు, ఏం జరగనట్టే ఉంటుంది. అదే తన ప్రత్యేకత. కిచెన్లోకి వస్తూనే, అత్తయ్య టీవీ వాళ్ళు మదర్స్ డే కోసం స్పందన అనే ప్రోగ్రామ్ చేస్తున్నారట. ఇంటర్వ్యూ కోసం మధ్యాహ్నం మా ఆఫీస్కి వస్తే మీ పేరు సజెస్ట్ చేశాను. రేపు సాయంత్రం వస్తామన్నారు మన ఇంటికి. ఒక్క అరగంట చాలట. మీది అదే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కదా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది కదా, ఏమంటారు? ఈ 2 రోజుల్లో ఇదే ఇంతలా మాట్లాడటం నాతో. మా మధ్య తొంగు చూస్తుందనిపించిన నిశ్శబ్దం తన మాటలతో మాయమైందనిపించింది. చాలా మామూలుగా అనేసిన ఆ చివరి వాక్యం నన్ను ఉద్దేశించే అన్నట్లుగా అనిపించింది. పరిశీలనగా చూశాను. ఏ తొట్రుపాటు లేదు. ఇది నా అనుమానమేనా? స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఎన్నో బాధ్యతలు నిర్వహించడం మీదట ఈ ఇంటర్వ్యూలు అవి కొత్త లేకుండా అయ్యాయి. నా వరకు వచ్చిన కొన్ని సమస్యలకి, కొన్ని చిక్కుముడులకి నాకు చేతనైన పరిష్కారం చూపించగలిగానన్న సంతృప్తి చాలాసార్లు అనుభవం అయింది. ఒక్కడే కొడుకవటం వలన ఉద్యోగ రీత్యానూ విష్ణుతోనే ఉండటం జరుగుతోంది. వాడి చిన్నప్పుడే ఆయన నన్ను ఒంటరిదాన్ని చేసినా తట్టుకుని నిలబడ్డాను. ఈ స్థితికి రావటం వెనుక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆత్మ గౌరవాన్ని అగౌరవపరచలేదన్న తృప్తి ఉంది. చిట్టి పుట్టినప్పుడు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అని అందరం మురిసిపోయాం. కానీ ఇప్పుడే ఈసారి ఆడపిల్ల అయితే అనే అలజడి ఎందుకో ఎలాగో మొదలైంది నాలో. నాకు తెలియకుండానే రక్తంలో జీర్ణించుకుపోయిన భావాలు, కొడుకు ఉండాలనే చాదస్తం అంతరాల్లోంచి లేచి ఒక్కసారిగా చుట్టుమిట్టి అస్తిమితం చేస్తున్నాయి. నేను కూడా ఇలా ఆలోచించగలనని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ కాలంలో కూడా కూతురింట్లో గట్టిగా 20 రోజులు ఉండటానికి మొహమాటపడే తల్లిదండ్రులు చాలామంది తెలుసు నాకు. విష్ణుతోనే ఇంటి పేరు ఆగిపోతుందని ఆరాటమో, లేక తర్వాత వాడినెవరూ చూసేవారు ఉండరన్న అనుమానమో బాగా కలవరపెట్టాయి. ఇదే ఆఖరి అవకాశం. పిల్లల కోసం అన్న ఆలోచన నా వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. చివరికి డాక్టర్కి ఫోన్ చేసి నీలు స్కానింగ్లో పాప, బాబా అన్నది కూడా తెలియచేయాలని అడిగించేసింది. అడగటమైతే అడిగేశాను. కానీ మనసులో ఈ అంతర్మధనం నన్ను తప్పు

చేశావు అని నిలదీస్తోంది. అసలు నా ఉద్దేశం ఏంటన్నది నాకే స్పష్టంగా తెలీదు. ఒకవేళ మళ్లీ ఆడపిల్లే అని తెలిస్తే నీలోని ప్రొసీడ్ అవ్వద్దని నిర్లజ్జగా అడగ్గలనా? ఒళ్ళు చలిదిరిస్తోంది. ఈ అపరాధ భావనతోనే మొహం చాటేసి తిరుగుతున్నాను. ఇక్కడిలా నేను ఉక్కిరి బిక్కిరవుతుంటే నీలో నిశ్చింతగా మామూలుగా కూరలు తిరుగుతోంది. ఏంటి అమ్మాయి ధోరణి? లాభం లేదని విషయం నేనే కదపాలని నిశ్చయించుకున్నాను. నీలు స్కానింగ్కి వెళ్ళలేదట కదా నిన్న. ఏం? అవునత్తయ్య, అపాయింట్మెంట్ గుర్తు చేద్దామని ఫోన్ చేస్తే అంత క్రితమే మీరు చేశారని చెప్పింది ఆవిడ. ప్రస్తుతానికి స్కానింగ్ వాయిదా వేస్తే బాగుంటుందనిపించింది. ఎందుకు? అయినా బానే ఉంది కదా అంతా. నీరసం అనిపిస్తోంది కాబట్టి స్కానింగ్ అనుకున్నాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇంకో 2-3 రోజులు అయ్యాక వెళ్తే మంచి రిజల్ట్ వస్తుందేమో అనిపించింది. చివరి వాక్యాన్ని నొక్కి చెప్పింది. అందులోని తన నిర్ణయం కూడా వినపడింది. నా ఉద్దేశం గ్రహించి కూడా పాప బాబా అనే ప్రశ్న లేదని స్థిరంగా సున్నితంగా చెప్పింది. వాయిదా వేస్తే నా అంతర్మదనం అమృతమే చిందిస్తుందని ఈ అమ్మాయికి వింత నమ్మకం నా మీద. తను హర్పై కూడా అపార్థం చేసుకోకుండా రభసకు తావివ్వకుండా ఆలోచించిన ఆమె బ్యాలెన్స్డ్ నేచర్కి నాకు ఆశ్చర్యం సంతోషం ఒకేసారి కలిగాయి. నీలో ప్రవర్తన నిజంగానే నన్ను కదిలించింది. ఒక మృదువైన భావం గుండె నిండుగా పరుచుకుంది. నా అలజడికి ఆఖరి తెరలు లేస్తున్నట్టుంది. రాత్రి భోజనాలయ్యాక చిట్టి తన చిన్ని చేతులతో నన్ను పట్టుకుని పడుకుంటే జోకొడుతున్నాను. దాని లేత స్పర్శ నాలు మాతృత్వపు మధుర స్మృతులు గుర్తు చేస్తోంది. విష్ణు చిన్నతనం, ముద్దు మాటలు, అల్లరి చేష్టలు అస్పష్టంగా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అప్పుడు నా మనసు తహదహలాడేది. ఒక పాప కోసం పొట్టి గౌన్లతో బుల్లి గాజులతో అందంగా తిరిగే చిట్టి పాపల్ని చూస్తే తనకెంత ఆరాటంగా ఉండేదో. కానీ ఇప్పుడెందుకీ తేడా? ఇదే వేరే వాళ్ల విషయంలో అయితే తను అర్థం చేసుకుంటుందా? లేదు, ఖచ్చితంగా సమర్థించదు, తప్పు అని చెప్తుంది. మరి తనకొక న్యాయం, బయటవారికొకటా? కుదరదు, వీల్లేదు. పుడతాడో లేదో తెలియని మగబిట్ట మీద మమకారంతో ఇప్పుడు ఆకారం కూడా రాని ఆ లేత ప్రాణంపై తన కఠిన నిర్ణయం ప్రయోగించగలదా? లేదు లేదు, ఎప్పటికీ అలా కాదు. అసంకల్పితంగా బయటికనేసింది. మరి పాపో బాబో తెలుసుకుని తను చెయ్యబోయేదేంటి? ఏంటి ఆరాటం? ఏమీ లేదు అంది. ఏ స్కానింగ్లు అక్కర్లేదు. మనసు తేలికపడింది. సమస్య పూర్తిగా విడిపోయింది. వెన్నెలలాగి నా మనసంతా ప్రశాంతంగా అయ్యింది. నీలుకున్న ఓర్పే దీనికి కారణం. తను ఆశించిన సత్ఫలితం ఇదే. స్త్రీకి స్త్రీయే సమస్య కాగలదు, పరిష్కారము కాగలదు. ఆలోచనలు చెదిరి మనసు నిద్రలోకి జారింది. చిట్టిని గట్టిగా హత్తుకున్నాను నిద్రలోనే. అయితే టెక్నాలజీని మనం ఉపయోగించుకునే విధానమే అది మంచిదా కాదా అనే విషయాన్ని నిర్ణయిస్తుందంటారా మేడం? అడిగింది అర్చన. కళ్లతో ఉన్న చురుకు చేసే ఉద్యోగం కాబోలు, మాటలకి అంటుతోంది. తెలియకుండానే నన్ను పరీక్షిస్తున్నట్లు అనిపిస్తోంది. మేడం, మళ్ళీ ఈ లోకంలోకొచ్చాను. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తల్లుల, కాబోయే తల్లుల ఆరోగ్యంలో మాత్రం టెక్నాలజీ మంచి విషయాలే మన ముందుంచింది. ఎలా అంటే వదిలో అడ్డొస్తున్నందుకు సారీ మేడం. అల్ట్రాసౌండ్ స్కాన్లు టెస్టులు చేసే మేలు కన్నా ఆడపిల్ల వద్దనుకునేవారికి బాగా ఉపయోగపడుతున్నాయన్న ఒక అభిప్రాయం, అపోహ ఉన్నాయి. మీరేమంటారు? అనుకున్న దానికన్నా చురుగ్గా ఉంది ఈ అమ్మాయి. కాని రాత్రి తాలూకు నిర్ణయం నా మాటలు ఉరకలేస్తోంది. ఏ టెక్నాలజీ అయినా మనం ఆలోచించి ఉపయోగించే విధానంలోనే ఉందమ్మా. అణుశక్తి కూడా 2 విధాలుగా ఉపయోగపడుతుంది కదా. ఎటొచ్చి మనిషి విచక్షణ మీదే ఆధారపడి ఉందంతా. అంటే మనిషి ఆలోచనలు బట్టే ఫలితం అంటున్నారు. కాని ఇప్పటికీ ఆడో మగు తెలుసుకుని పాపైతే వద్దనుకునేవారు వేరేలో ఉన్నారు. ఆ ఆలోచన ధోరణి మారినంతకాలం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. మరి దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలంటారు? నన్నే చూస్తోంది నీలు చిరునవ్వుతో, నమ్మకంతో. మీ తరానికి మాది పాతతరం. ఆలోచనలకి తరాలతో అసలు సంబంధం లేదు నా దృష్టిలో. కాని చాదస్తాలు, ఇంటి పేరు ఆగకూడదన్న అర్థంలేని తాపత్రయాలు
పుత్రుడి చేత

0: పున్నామ నరకాలు దాటాలన్నా మూఢ విశ్వాసాలు ఒకతరం నుండి మరో తరానికి పాగుతాయి. అవన్నీ మన తరంలోనే ఆపేసి ముందు తరాలని చైతన్యవంతం చేస్తే చాలు. ప్రత్యేకించి వేరే ఏమీ చెయ్యక్కర్లేదని నా అభిప్రాయం. పాపు బాబు తెలియాల్సిన అవసరం లేదన్న అభ్యుదయ భావన మీ చిన్నవాళ్లలోనూ ఉండాలి. అలాంటి ఆలోచనలు సమర్థించలేని పెద్దవారిని ఎదిరించైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న సంకల్పం ఉండాలి మీలో. పిల్లల తప్పులు సరిదిద్దాల్సిన పెద్దలి. తప్పు ఆలోచనలను పిల్లలకి సహజంగా అది తప్పనిసరిగా తెలియాల్సిన విషయాలుగా నేర్పిస్తూ ఉండటం, వీళ్ళలో నేర్చుకోవడం ఏతరమైనా ఖండించాల్సిందే. మనిషి దృక్పథంలో మార్పు రావాలి. దానికి విచక్షణ, వివేకం, ముఖ్యంగా మనస్సాక్షిగా అంతర్మథనం అవసరం. అమ్మ ఎప్పుడూ బిడ్డక్షేమమే కోరుతుంది. పాప బాబు అన్న దాన్ని బట్టి ఆ క్షేమాన్ని తోచదు. అందుకు కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. దృక్పథాన్ని బట్టే ఆలోచనలు, ఆలోచనలు బట్టే ఉపయోగాలు. పాజిటివ్గా ఉంటే ఈ ఆధునిక టెక్నాలజీ కూడా అలానే ఉపయోగపడుతుంది. స్థిరంగా చెప్పగలిగానని నాకీ చాలా ఆనందంగా అనిపించింది. ఈ రెండు రోజుల బాధ అంతా మాయమై మనసు తేలికగా దూదిపించేలా ఉంది. నీలు కళ్లల్లో మెప్పుదల స్పష్టంగా ఉంది. తనే కోపం తెచ్చుకుని గొడవపడి ఉంటే ఇంటి వాతావరణం మరోలా ఉండి ఉండేది. అలా కాకుండా నాలోని ఈ అంతర్మథనానికి కారణమైంది క్షీరసాగర మథనంలో కూడా ముందు గరడమే వచ్చింది, తర్వాతే అమృతధారలు ప్రవహించాయి. ఇప్పుడు అదే జరిగింది. మనసుతో పాటు ఇంట్లో కూడా అమృతోదయం అయ్యింది. నా ఆలోచనల్ని చెదరగొడుతూ, థ్యాంక్ యూ మేడం, మీ గురించి విన్నా కానీ కలవటం ఇదే మొదటిసారి. చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. ప్రోగ్రాం ఎప్పుడొచ్చేది తెలియపరుస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అంటూ లేచింది అర్చన. గేట్ వేసి వస్తుంటే, అత్తయ్య, నీలు కళ్ళల్లో నీళ్లు, ముఖంలో వింత వెలుగు. తను అనుకున్న ఆ సత్ఫలితం ఇదేగా మరి. నిజానికి నేనే చెప్పాలి తనకి కృతజ్ఞతలు. నన్ను అర్థం చేసుకున్నందుకు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. ఎప్పటిదో ఓ కొటేషన్ మనసులో మెదిలింది. అదే చెప్పాను నీలోకి. మనిషి ఎదుగుదలకి సంఘర్షణ పునాది, ఆలోచన కట్టుబడి, వ్యక్తిత్వం భవంతి. మీరింతవరకు రేడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అమృతోదయం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడి విష్ణు 90.4. అంతవరకు సెలవమని నమస్కారాలతో మీ విజయ.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. ఆకివీడు శాంతినగర్ ప్రాంతంలోని నూకాలమ్మ జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పసుపు నీళ్ల బిందెలతో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. గంధం, ఉమ తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జువలపాలెం రోడ్డులోని పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం తొలి శనివారం సందర్భంగా రాత్రి 7:30 గంటలకు స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ, సహస్ర దీపోత్సవం, పూజలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారి ఎం సత్యనరాజు తెలిపారు. రెండో పట్టణం శ్రీరాంపురంలో గాంధీ కస్తూర్బా భవనంలో ఉచిత కుట్టు శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభించినట్లు ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి వస్తా ఫౌండేషన్ మానవతా సంస్థల సహకారంతో మిషన్లు అందజేస్తామన్నారు. మానవతా సంస్థ చైర్మన్ బి వెంకటపతిరాజు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పలువురు ప్రతినిధులు అన్నారు. శుక్రవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అడ్వైట్ ట్యాంక్, ప్రభుత్వాసుపత్రి రోడ్, ఉప కారాగారం పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డి, ఉప

అరగారం సూపరింటెండెంట్ వెంకటగిరి తదితరులు పాల్గొని ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. నిరవకులు చెరుకువడ రంగసాయి, సహాయ కమిషనర్ రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, పారిశుద్ధ్య అధికారి కృష్ణారావు పాల్గొన్నారు. మలేరియా మాసోత్సవాల సందర్భంగా ఆకివీడు పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక సమతానగర్ ప్రాంతంలో మలేరియా వ్యాధిపై ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు చేతన్ కుమార్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మలేరియా జ్వరం రావడానికి గల కారణం, లక్షణాలు వివరించారు. అనంతరం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ప్రకాష్ బాబు, కమల్ రత్నం, సంతోషమ్మ తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుఖేందు సామంత కుటుంబ సమేతంగా శుక్రవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగబంధం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనంత పద్మనాభ స్వామి భారీ విగ్రహాన్ని శుక్రవారం ఏలూరుకు కంటైనర్లో తీసుకొచ్చారు. 14.5 అడుగుల ఎత్తు, 40 అడుగుల పొడవు ఉన్న ఈ విగ్రహాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. ఏలూరుకు చెందిన నృత్యంజలి బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అభిషేక్ నామ దర్శకత్వంలో కథనాయకుడిగా విరాట్ కర్ణ, కథనాయకులుగా నభ నటేష్, ఐశ్వర్య మీనల్లు నటించారు. మరి జులై 3న విడుదల కానున్న ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని యూనిట్ సభ్యులు విన్నవించారు. ఎడ్ల బజార్లోని కనకదుర్గమ్మను శుక్రవారం వందలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి మహిళలు ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేశారు. తులా రామలింగేశ్వరరావు, ట్రస్టీలు ఈవో ఎన్ సతీష్ కుమార్, సిబ్బంది చిట్టి రాంబాబు, ప్రధానార్చకులు వెంకటరమణ, గుర్రం నాగబాబు, సుభాష్, నిమ్మకాయల దేవి వెంకటరమణ, రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వీవర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయుని గుత్తుల నందినికి శ్రీ వేదవ్యాస మహర్షి పురస్కారం లభించింది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు హిందూ ఉపాధ్యాయ సమితి పురస్కారం అందజేస్తోంది. సమితి జాతీయ అధ్యక్షులు డేగల మహేష్, నిర్వాహకులు రంగినేడి మహాలక్ష్మి, కొల్లేపర భారతీ ప్రసాద్ నుంచి లేఖ వచ్చినట్లు ఉపాధ్యాయుని నందిని తెలిపారు. జులై 26వ తేదీన రాజమండ్రిలో జరిగే కార్యక్రమంలో పురస్కారం అందజేస్తారని తెలిపారు. నందిని హెచ్ఎం భవానీ ప్రసాద్, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, సిబ్బంది అభినందించారు. విద్యార్థి దశలోనే పుస్తక పఠనంపై ఆసక్తి కలిగే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఆర్ భవానీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో జాతీయ పుస్తక పఠన దినోత్సవం నిర్వహించారు. ప్రతి విద్యార్థి రోజులో కనీసం 20 నిమిషాలు పుస్తకాలు చదవాలన్నారు. విద్యార్థులచే పుస్తక పఠనంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎన్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే వ్యసనాలు దరిచేరవని సైకాలజిస్ట్ తేతలి గంగాధర్ అన్నారు. దేవి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు మత్తుమందుల వల్ల అనర్థాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. గంగాధర్ మాట్లాడుతూ ఒత్తిడి, స్నేహితుల ప్రభావంతో వ్యసనాలకు ప్రభావితం అవుతున్నారన్నారు. విద్యార్థులతో హాస్య యోగ చేయించారు. మల్లిపూడి మిత్ర మాట్లాడుతూ మత్తుమందుకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం బైనం సత్యనారాయణ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కౌన్సిలర్ గంగారత్నం, ఎల్ ప్రకాష్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం శనివారం జరుగుతుందని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎన్ మల్లికార్జునరావు తెలిపారు. శుక్రవారం వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొంటారన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం వీక్షించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రైతులంతా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని మల్లికార్జునరావు కోరారు. యోగా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అందించిన గొప్ప వరమని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుంచే పూర్వీకులు యోగ సాధన, ఆసనాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలకు తెలియజేశారన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగా ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన ప్రతి ఒక్కరికీ అవసరం అన్నారు. యువత యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ జేసీ రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా కబడ్డీ ఆడారు. కరాటే, ఆర్చరీలో పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి నిశాంత్ వర్మ, ప్రిన్సిపల్ మురళీకృష్ణరాజు, జిల్లా క్రీడల అధికారి మోహన్ దాస్, యోగా జిల్లా నోడల్ అధికారి వెంకటప్పారావు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న భీమవరం కలెక్టరేట్ పరేడ్ గ్రామంలో 1500 మందితో యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా విశేష ప్రతిభ కనపరిచి రాష్ట స్థాయిలో 2వ స్థానం సాధించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 5079 కేంద్రాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో 399,937 మంది పాల్గొన్నారని, ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన 382,582 మంది నమోదు లక్ష్యాన్ని అధిగమించారన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డైట్ కళాశాల దూప్చర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టర్ మేకింగ్ చిత్రలేఖనం పోటీల్లో శనివారపేట జెడ్పీ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎం నాగమణి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది.

శుక్రవారం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్ కమల్ కుమారి, అధ్యాపకులు దుర్గాప్రసాద్, జాన్సన్ విద్యార్థినికి బహుమతి అందజేసి అభినందించారని డ్రాయింగ్ టీచర్ రజనీకాంత్ తెలిపారు. విద్యార్థినికి శిక్షణ అందించిన డ్రాయింగ్ మాస్టర్ రజనీకాంత్ ను హెచ్ఎం ఫ్రాన్సినా ఉపాధ్యాయులు అభినందించారు. సంగీతం యొక్క శక్తి మాటల్లో వర్ణించలేనిదని, రాగం తానం పల్లవి సంగీత సరస్వతికి ప్రాణాధారాలని పలువురు వక్తలన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ సంగీత దినోత్సవం నిర్వహించారు. త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ సభ్యులు కారుమూరి నరసింహమూర్తి, రచయిత కలిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ, కాలాన్ని సైతం భయమర్పించి మానసిక ఆనందం ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి సొంతం అన్నారు. సాహితీవేత్త డి రామనాగేశ్వరరావు, కాళకూరి కృష్ణమోహన్, చెరకవాడ రంగసాయి మాట్లాడారు. బట్టిప్రలు శ్రీనివాసరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, పెండ్యాల సరిత తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెడగలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని

0: చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు.

0: రాల విశ్వాసం అభివృద్ధి ప్రజా సంక్షేమం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం అండి. రైటింగ్ టేబుల్ మీద కలం పడితే క్లాస్, మెగా ఫోన్ పట్టి యాక్షన్ చెప్తే అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్. సగట్టు థియేటర్ ప్రేక్షకుడికి ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలో పక్కా కొలతలతో స్క్రిప్ట్ డిజైన్ చేయగల మేధావి మన టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, అదేవిధంగా ప్రొడ్యూసర్. ఈవేళ మన వెండి తెరపై మాస్ పల్స్ని పట్టుకుని కమర్షియల్ సినిమాలకి ఒక సరికొత్త గ్లామర్ అండ్ యాక్షన్ కోణాన్ని అద్దిన ఒక విలక్షణమైన దర్శకుడి కథని విప్పబోతున్నాం. ఆయనే మన సంపత్ నంది. ఈవాళ్టి మన సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్లో సంపత్ నంది ఒక సాధారణ యువకుడి నుండి టాలీవుడ్ స్టార్గా ఎదిగిన ఆసక్తికరమైన ప్రయాణం ఒక్కసారి చూద్దాం. సంపత్ నంది 1980 జూన్ 20వ తేదీన వరంగల్ జిల్లా హనుమకొండలో జన్మించారు. 10వ తరగతి దాకా హనుమకొండలో చదివారు. అక్కడ ఒక గ్రంథాలయం ఉండేది. అక్కడ పుస్తక పఠనం బాగా అలవాటైంది. చిరంజీవి గారి సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత దృక్కోణంలో విశ్లేషించేవాడు సంపత్ నంది. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత రాయచూర్లో VLCP కళాశాలలో BPharmacy పూర్తి చేశారు. పోసాని కృష్ణమురళి గారి సంభాషణల మీద ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోన్ నంబర్ సంపాదించి అప్పుడప్పుడు పోసాని కృష్ణమురళి గారితో మాట్లాడేవాళ్ళు. ఆయన ముందుగా డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తన దగ్గర పనిచేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ స్థానంలో ఈయనకి ఆహ్వానం పంపాడు పోసాని. తర్వాత 3 సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి గారి దగ్గర సహాయకుడిగా పనిచేశారు. అదే సమయంలో ముంబై బెంగళూరులో యాడ్ ఫిల్మ్స్ రూపొందించేవారు. సంపత్ నంది సినీ ప్రస్థానం అంత సులభంగా సాగలేదండి. సినిమా మీద ఉన్న విపరీతమైన ప్యాషన్తో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయనలోని ప్రతిభని గుర్తిస్తూ 2010లో వచ్చిన ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా మొదటి అవకాశం అందుకున్నారు. అప్పట్లో యూత్ మైండ్ సెట్ని, రిలేషన్షిప్స్లోని ప్రాక్టికాలిటీని పక్కాగా చూపిస్తూ ఆ సినిమాని తీశారు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీ అంతా ఈ కొత్త దర్శకుడి వైపు చూసేలా చేసింది. ఒక్క సినిమా సక్సెస్ సంపత్ నంది కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. కేవలం 2వ సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారు. అదే

2012లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రచ్చ. మెగా అభిమానులకి రామ్ చరణ్ ని ఎలా చూపిస్తే పూనకాలు వస్తాయో ఆ ఎలివేషన్స్, ఆ డైలాగులు, ముఖ్యంగా వానా వానా వెల్లువాయే రిమిక్స్ సాంగ్ ని ప్రజెంట్ చేసిన విధానం థియేటర్ని షేక్ చేశాయి. రచ్చ సినిమా ఆ రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరి సంపత్ నందిని ఒక్క రాత్రిలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల లీగ్లో నిలబెట్టింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో, బెంగాల్ టైగర్ గోపీచంద్తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గౌతమ్ నంద, కబడ్డీ నేపథ్యంలో వచ్చిన సిటీ మార్ వంటి పక్కా కమర్షియల్ చిత్రాలతో మాస్ ఆడియన్స్ని అలరిస్తూ వచ్చారు సంపత్ నంది. కేవలం యాక్షన్ చిత్రాల దర్శకుడే కాకుండా ఆయనలో ఒక మంచి కథారచయిత, దూరదృష్టి గల నిర్మాత కూడా ఉన్నారండి. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ని స్థాపించి గలాట, సుకుమార్ గారి సుకుమార్ రైటింగ్స్తో కలిసి పేపర్ బాయ్ వంటి క్లీన్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ని నిర్మించారు. ఒకవైపు తను భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే, మరోవైపు చిన్న సినిమాల్ని, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం ఆయనలోని సినిమా పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సినిమా అంటే కేవలం క్లాస్ మాత్రమే కాదు, మాస్ ప్రేక్షకుల్ని థియేటర్ సీట్లలోంచి లేచి డ్యాన్స్ చేయించేలా చేయడమే అసలైన కమర్షియల్ సక్సెస్ అని నమ్మే మన డైనమిక్ మేకర్ సంపత్ నంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సంపత్ నంది డైరెక్టర్ పంధాను సినిమాల్ని మనం కాస్త లోతుగా గమనిస్తే ఒక పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ని కూడా ఎంత గ్రాండ్గా ఎంత స్టైలిష్గా ప్రజెంట్ చేయొచ్చో మనకు అర్థమవుతుందండి. ఎంచుకునే విభిన్నమైన సబ్జెక్ట్స్, అనుసరించే మేకింగ్ మెళకువలు, క్యారెక్టర్స్ కోసం నటీనటులని సెలెక్ట్ చేసే విధానం టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేశాయి. కమర్షియల్ సినిమాలంటే కేవలం 4 ఫైట్లు 6 పాటలు మాత్రమే కాదు. ఆ ఫార్ములా లోపల కూడా ఒక బలమైన పాయింట్ని, ఎమోషన్ని దాచిపెట్టడం సంపత్ నంది ప్రత్యేకత. సంపత్ నంది ఎంచుకునే ప్రతి సబ్జెక్టు వెనుక ఒక సామాజిక అంశము లేదంటే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే బలమైన థీమో ఉంటుంది. ఏమైందో ఈవేళలో అప్పట్లోనే సాఫ్ట్వేర్ రంగంలోని యువత రిలేషన్షిప్, ఈగోలు చుట్టూ తిరిగే ఈ ప్రపంచంలో మనిషికి అసలైన గుర్తింపు ఏంటి అనే ఒక ఫిలసాఫికల్ పాయింట్ని అల్ట్రా స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా మార్చి చూపించాడు. ఇక సిటీమార్లో మన దేశంలో మహిళా కబడ్డీ క్రీడాకారులు ఎదుర్కొనే ఇబ్బందులు గ్రామీణ నేపథ్యాన్ని మాస్ ఎలిమెంట్స్తో జోడించి స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారు. సంపత్ నంది మేకింగ్ మెళకువల్లో రిచ్నెస్ అండ్ లార్జర్ దాన్ లైఫ్ విజువల్ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. సినిమా ఫ్రేమింగ్ చాలా కలర్ఫుల్గా గ్రాండ్గా ఉంటుంది. కమర్షియల్ ఎలివేషన్స్ ఇవ్వడంలో స్టైలే వేరు. హీరో ఎంట్రీ సీన్ల దగ్గర నుంచి ఇంటర్వల్ బ్యాంక్స్

క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ వరకు ప్రతి సీన్లోనూ ప్రేక్షకుడికి హై వోల్టేజ్ కిక్ వచ్చేలా స్క్రీన్ ప్లేని డిజైన్ చేస్తారు. పాటల పిక్చరైజేషన్ విషయానికి వస్తే కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, లొకేషన్ ఎంపికల్లో ఎక్కడా రాజీ పడకుండా విజువల్ ఫెస్ట్లా మార్చేస్తారనుకోండి. అందుకే ఈ సినిమాలు చూస్తున్నప్పుడు థియేటర్లోని సగటు మాస్ ఆడియన్కి పైసా వసూలు అనుభూతి కలక్క మాందు. ఇక నటీనటుల్ని సెలెక్ట్ చేసే విషయంలో సంపత్ నందిది ఒక పక్కా ప్లానింగ్ అని చెప్పుకోవాలి. కేవలం స్టార్ ఇమేజ్ మాత్రమే కాకుండా ఆ పాత్రకి ఉన్న గంభీరత్వానికి ఎవరు సెట్ అవుతారో చూస్తాడు. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్ మాస్ ఇమేజ్ సెట్ చేస్తూ రచ్చలో డిజైన్ చేసిన తీరు, గోపీచంద్లోని విలక్షణమైన యాక్షన్ షేడ్స్ని రెండు విభిన్నమైన క్యారెక్టర్స్లో వాడుకుంటూ గౌతమ్ నందాలో ప్రజెంట్ చేసిన విధానం దీనికి ఉదాహరణని చెప్పుకోవచ్చు. హీరోల్నే కాదండి, విలన్ల ఎంపికలను ప్రత్యేకత చూపిస్తారు. బాలీవుడ్ నటుడు ముఖేష్ రిషి, సంపత్ రాజ్ లేదంటే సచిన్ ఖేడ్కర్ ఇలాంటి పవర్ఫుల్ నటుల్ని తన సినిమాలోకి తీసుకొచ్చి హీరో విలన్ మైండ్ గేమ్ని మరింత రక్తి కట్టిస్తాడు. దర్శకుడుగా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే ఏ నటుడు ఏ డైలాగ్ చెప్తే థియేటర్లో చప్పట్లు పడతాయో ముందే ఊహించి దానికి తగ్గట్టుగా సీన్లను మలిచే ఒక పక్కా కమర్షియల్ క్రాఫ్ట్ మాస్టర్ ఎవరు అంటే కేవలం సంపత్ నంది అనే. సంపత్ నంది సినిమాల్లో కేవలం పైపైన కనిపించే మా సంగమ్మ మాత్రమే ఉండదు. ఒక సగటు సినిమా ప్రేమికుణ్ణి థియేటర్ సీట్లో కూర్చోబెట్టే అసలైన మ్యాజిక్ ఆయన స్క్రీన్ ప్లేలో ఉంటుంది. ఆయన కథల్లో మనకి కనిపించే ఆ క్రేజీ ట్విస్ట్లు, ప్రేక్షకుల టేస్ట్ని పక్కాగా అర్థం చేసుకుని కథని నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా సగం అయిపోయేసరికి ఓహో కథ ఇలా వెళ్తుందన్న మాట అని ప్రేక్షకుడు ఒక అంచనాకు వచ్చేలోపే ఊహించని ఒక మలుపుతో మైండ్ బ్లాక్ చేయడం సంపత్ నంది మార్క్ స్టైల్. సంపత్ నంది సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ లేదంటే క్లైమాక్స్కి ముందొచ్చే ట్విస్ట్లు కథని పూర్తిగా మార్చేస్తాయి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఏమైంది ఈవేళ క్లైమాక్స్ కి ముందొచ్చే ఆ రియలైజేషన్ సీన్? అప్పటి వరకు సరదాగా సాగిన కథని ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకునేలా చేస్తుంది. రచ్చలో బెట్టింగ్ కోసం హీరో చేసే పనుల వెనుక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ రివెంజ్ డ్రామా దాగుందనే ట్విస్ట్ ఇంటర్వెల్ కార్డ్ పడేసరికి ప్రేక్షకుడికి పెద్ద షాక్ ఇస్తుంది. ఇక ట్విస్ట్ల విషయానికొస్తే గౌతమ్ నంద సినిమా ఒక పీక్ అని చెప్పచ్చు. అపర కుబేరుడి కొడుకైన గౌతమ్ పేదవాడైన నందగా మారడం వెనుక కేవలం డబ్బులేని జీవితాన్ని చూడాలనే కోరిక మాత్రమే కాకుండా దాని వెనుక ఒక ముఠా వేసిన భారీ స్కెచ్, ఒకరి స్థానంలో మరొకరు మారే ఆ ఐడెంటిటీ స్వాప్ ట్విస్ట్ థియేటర్ ఐడెంటిటీ స్వాప్ అనే ఈ ట్విస్ట్ థియేటర్లలో ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. కథలో విలన్ ఎవరు అనేది చివరి నిమిషం వరకు దాచిపెట్టి రివీల్ చేసే విధానం ఎంతో ఇంటెలిజెంట్గా ఉంటుంది. సంపత్ నందికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. తను అనుకున్న పాయింట్ని ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడు ఏ క్షణంలో ఏది ఆశిస్తున్నాడో దానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తాడు. మాస్ ఎలివేషన్ ప్లస్ ఎమోషన్. కేవలం ఫైట్లు పెడితే జనాలు చూడరు అని నమ్మే ఆయన ఆ ఫైట్ వెనుక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండేలా చూసుకుంటాడు. సిటీమార్లో అమ్మాయిల కోసం హీరో నిలబడే ప్రతి సీన్లోనూ మాస్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా కథని నడిపించారు. కాలంతో పాటు ప్రేక్షకుల టేస్ట్ మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా తన మేకింగ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాడు. అందుకే రొటీన్ పల్లెటూరి ఫ్యాక్షన్ కథల జోలికి వెళ్లకుండా సిటీ బ్యాక్డ్రాప్లో స్టైలిస్ట్ కార్పొరేట్ క్రైమ్ ఎలిమెంట్స్ని జోడించి కథని నడిపిస్తూ ఉంటాడు సంపత్ నంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా లవ్ అండ్ కామెడీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సీరియస్ యాక్షన్, ఇంటెన్స్ మైండ్ గేమ్స్, హార్ట్ టచింగ్ ట్విస్ట్లతో కథని పరిగెత్తించే పక్క కమర్షియల్ స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ డిజైనర్ సంపత్ నంది మాత్రమే. ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలంటే కేవలం కథ బాగుంటే సరిపోతుంది.

ఆ కథని ఎంత అందమైన రంగుల ప్రపంచంలో చూపిస్తున్నావు అనేది కూడా చాలా ముఖ్యం. సంపత్ నంది సినిమాల్లో మనకి కనిపించే ఆ వైభవం వెనుక ఆయన పడే తపన అంతా ఇంత కాదు. ఆయన ఎంచుకునే విలాసవంతమైన లొకేషన్స్, థియేటర్లలో ఈలలు వేయించే పవర్ఫుల్ డైలాగ్స్, క్యారెక్టర్లను రిచ్గా చూపించే కాస్ట్యూమ్స్, ఇవన్నీ కలిపి సగటు ప్రేక్షకుడికి ఒక కంటి నిండా వినోదాన్ని అందిస్తూ ఉంటాయి. నిజానికి సంపత్ నంది సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఒక తెలియని గ్రాండ్నెస్ స్క్రీన్పై కనిపిస్తూ ఉంటుంది. విదేశీ, అదేవిధంగా స్వదేశీ లొకేషన్లు, మ్యూ మ్యాజిక్ అనేది సంపత్ నంది సినిమాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. రచ్చ సినిమాలో చైనాలో ఓ అందమైన ప్రకృతి దృశ్యాలు, గౌతమ్ నందాలో దుబాయ్లో ఆ అల్ట్రా రిచ్ స్కై స్క్రాపర్, బ్యాంకాక్ లొకేషన్స్ చూస్తే మనం కూడా హీరోతో పాటు ఆ దేశాల్లో విహరిస్తున్న అనుభూతి అయితే మాత్రం కలక్క తప్పదు. కాస్ట్యూమ్స్లో రిచ్ బ్రాండ్ ఆయన సినిమాల్లో హీరో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ చాలా ట్రెండీగా ఉంటుంది. గోపీచంద్ వేసుకునే స్టైలిష్ కార్పొరేట్ సూట్స్ నుంచి రామ్ చరణ్ మాస్ కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ ఆ క్యారెక్టర్ని స్క్రీన్ మీద ఎలివేట్ చేసేలా డిజైన్ చేయిస్తాడు. బుల్లెట్ లాంటి డైలాగ్స్, డబ్బున్నవాడికి దురాశ ఎక్కువ లేనివాడికి పౌరుషం ఎక్కువ లాంటి పదునైన మాటలతో సమాజంలోని బంధాల్ని, డబ్బు చుట్టూ తిరిగే లోకాన్ని ఎంతో వినోదాత్మకంగా అదే సమయంలో ఆలోచింపచేసేలా తన కళంతో పలికిస్తాడు సంపత్ నంది. సినిమాలు కేవలం కమర్షియల్ వినోదం మాత్రమే కాదు, వాటి వెనుక ఒక చక్కని సందేశం కూడా దాగుంటుంది. డబ్బు కంటే మనుషులు, వారి మధ్య ఉండే అనుబంధాలే జీవితానికి అసలైన ఆస్తి అని గౌతమ్ నందాలో చెప్తే, మహిళలకి సమానమైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే వారు దేశ సరిహద్దులు దాటి విజయం సాధిస్తారని సిటీమార్లో స్ఫూర్తిదాయకంగా చూపించాడు. సినిమా అనేది కేవలం 2 గంటల కాలక్షేపం మాత్రమే కావచ్చు, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడు ఒక మంచి ఆలోచనతో నవ్వుతూ బయటికి రావాలనేదే సంపత్ నంది మార్క్ వినోదం. లిజనర్స్, ఇంతవరకు మన సిల్వర్ స్క్రీన్ ప్రోగ్రాంలో సంపత్ నంది గారి గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదా. ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాట అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎన్నో రకాల పాటలు, హాస్య గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలు, ఇలా ఎన్నో పాటలు. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పాటలు అందరూ ఇష్టపడతారు. ఇటువంటి పాటలన్నింటినీ ఏడ్చి కూర్చి మా శ్రోతలకు వినిపించేందుకు ఆణిముత్యాల కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటలను ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా 1965లో ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న చిత్రం అంతస్తులు. ఈ చిత్రానికి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాగా చిత్రీకరించారు. ప్రధాన పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, కృష్ణకుమారి నటించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. కెవి మహాదేవన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్లుగానే నిలిచిపోయాయి. ఇక ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల గానం చేసిన తెల్లచీర కట్టుకున్న దవరి కోసము పాటు వింటారు. రచన ఆత్రేయ.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియే తయార్.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరు

0: వీడికి లభించిన హక్కు 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: అంతస్తులు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట 1964లో విడుదలైన చిత్రం ఆడబ్రతుకు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, దేవిక జంటగా నటించారు. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. విశ్వనాథన్ రామ్మూర్తి స్వరపరిచిన ఈ పాట పిలిచే నామదిలో వలపే. మరి పాట విందామా?

సుశీల ఆలపించిన పిలిచే నామదిలో వలపే పాట విన్నారు కదా. ఇప్పుడు హిందీ చిత్రం ఝోలాకు తెలుగు రూపం ఉయ్యాల జంపాల. ఈ చిత్రం ముందుగా పాటలన్నీ స్వరపరిచి వాటికి అనుగుణంగా కథలోని సన్నివేశాలు సందర్భాలు రాసుకోవడం విశేషం. ఈ సినిమాలోని అపురూపమైన పాటల వలనే చిరకాలం సినీ ప్రియులకు ఈ పాటలు గుర్తుండిపోయాయి. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన కొండగాలి తిరిగింది పాటు వింటారు. ఆరుద్ర గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు స్వరాలు అందించారు. కేబి తిలక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగ్గయ్య కృష్ణకుమారి జంటగా నటించారు. మరి పాటు వినేద్దామా?

0: అసలు అక్కడ లేనిది ఎలా కనిపిస్తుంది?
1: మరి ఎందుకు పోయలేదు?
0: బాగుంది. ఆయన రాయద్దు?
1: ఆయన ఏమిటో ఉత్తరాలు రాయటం అంత పెద్ద పని?
0: నాకేం తెలుసు. శశి, నీకు నిజం చెప్పనా?
1: చెప్పండి.
0: నీ కోపం రాదుగా. అసలు నిజం ఏంటంటే శశి,
2: అయ్య బాబా ఇక్కడ అమ్మ నేను పిలుస్తుందే.
1: అమ్మే, అమ్మ బాబాయ్.
0: శశి,
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్.

0: டாக்டர் பி பிரவீன், எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜேபி ரோட், భీమవరం.
2: మన భీమవరం లో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.
4: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
5: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
4: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
1: ఘంటసాల పీసుసీల గానం చేసిన మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి ముఖ్య పాత్రలో. 1965లో విడుదలైన చిత్రం సుమంగళి. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన కనులు కనులతో పాట వింటారు. పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: సుమంగళి చిత్రం నుంచి కనులు కనులతో కలబడితే పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా తాపీ చాణిక్య దర్శకత్వంలో 1965లో విడుదలైన చిత్రం సిఐడి. ఎన్టీ రామారావు, జమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నుంచి నా మనసు నీ మనసు ఒకటే పాట వింటారు. పాట సాహిత్యం పింగళి నాగేందర్రావు, సంగీతం టి చల్పతరావు. మరి పాట వినండి.

మీరింతవరకు ఆణిముత్యాలు కార్యక్రమంలో అలనాటి చిత్రాల్లోని పాటలు విన్నారు కదా. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: నేను ఇవాళ మనీష ఇంకా మీకోసం మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొచ్చేస్తాము. మరి ఇవాళ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
5: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
6: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
5: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సో లిసనర్స్, ఇవాళ నేను నిషా బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. మరి అది ఎంతవరకు రెడీ అయిందో చూసేయాలి. సో పదండి, ఒక లుక్ కేసు వచ్చేద్దాం. ఏ నిషా, ఏంటి ఇలా పిచ్చిదాలా జుట్టేరా పోసుకున్నావు?
7: ప్రియా
1: చెప్పు.
7: నా డ్రెస్ రెడీ, నా జ్యువెలరీ రెడీ,
1: ఓకే,
7: నా శాండిల్స్ కూడా రెడీ.
1: అచ్చా,
7: బట్ హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలి తెలియట్లేదు ప్రియా.
1: అలా వేరే పోసుకు వచ్చేసే
7: బాగోదు ప్రియా.
1: నాకు అర్థమైంది నీ ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ వేసుకుందామా అంటే ట్రెడిషనల్ మీద వేసుకునే అంత జుట్టు లేదు. పోనీ వెస్టర్న్ వేసుకుందామా అంటే ఇప్పుడు అది అకేషన్ కాదు.
7: కాదు,
1: అదే కదా నీ ప్రాబ్లం.
7: అవును,
1: గాట్ ఇట్. సో నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అంటే చెప్పి.

0: చెప్పే.
1: సో చెప్పేసే ముందు మరిన్ని పల్చడి పోనీటైల్ క్షణంలో ఒత్తిన లాంగ్ హెయిర్ అయిపోవాలన్నా, నిన్నొదటి పైన ఫంక్ నిమిషంలో వచ్చేయాలన్నా, ఒక్కసారిగా నీ చిన్న జుట్టు వాలి జడగా మారిపోవాలన్నా ఏమవ్వాలి?
0: మ్యాజిక్ అవ్వాలి.
1: మ్యాజిక్ ఇలా అయిపోతుందా?
0: కష్టమే అనుకుంటా.
1: కష్టం కదా. సో మన కోసం హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ అయితే వచ్చేసాయి అన్నమాట.
0: హెయిర్ తెలుసు, ఎక్స్టెన్షన్ తెలుసు, క్లిప్స్ తెలుసు, ఈ మూడు ఎలా అబ్బా?
1: ఈ మూడు కలగలిపేస్తే వచ్చింది హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ అన్నమాట.
0: వెరైటీగా ఉంది.
1: ఇది మన నార్మల్ ప్లక్కర్స్ ఉంటాయి కదా క్లిప్స్, అలానే ఉంటది. సో దీనికి మన ఎవరి హెల్ప్ తీసుకోక్కర్ లేకుండానే మన హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ప్లక్కర్ లా పెట్టేసుకుంటే మన హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. మనకి మనమే అప్పటికప్పుడు పెట్టేసుకోవాలంటే విగ్ అనేసుకున్నావు అనుకో, నువ్వు పప్పులోగా అలేసినట్టే.
0: అవునా?
1: యాక్చువల్లీ ఇది విగ్ కాదు
0: మరి.
1: సో మనకి ఆర్టిఫిషియల్ అందాలకి భిన్నంగా మన జుట్టులానే కనిపిస్తూ ఇంకొంచెం ఒత్తుగా పొడుగ్గా మార్చేస్తున్నాయి అన్నమాట హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి. సో ఇవి జస్ట్ క్లిప్స్ లానే ఉంటాయి. మనం మోడర్న్ డ్రెస్ కి వాల్ జడ ఏం బాగుంటుంది? చీర కట్టుకుంటే పోనీ అంతగా నప్పదు కదా.
0: అసలు
1: మరి డ్రెస్సులు బట్టి మన హెయిర్ స్టైల్ కూడా మార్చుకోవాలని మన అందరికీ ఉంటది కదా. సో లైక్ వేరియస్ హెయిర్ స్టైల్స్ లో మనకి ప్లక్కర్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. జస్ట్ ఏం లేదు, నార్మల్ హెయిర్ మీద మనం ఆ ప్లక్కర్ పెట్టేసుకుంటే సరి, చాలా బ్యూటిఫుల్ గా చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది అన్నమాట మన హెయిర్. సో మరి శారీలో ఇంకాస్త హుందాగా కనిపించాలనుకో, అఫ్ కోర్స్ శారీ కట్టుకుంటే పద్ధతికి మారిపోయారు కదా నేను.
0: ఇది తర్వాత మాట్లాడుకుందాం,
1: గుర్తు పెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. చాలా వెరైటీ ఆఫ్ కొప్పులన్నీ వచ్చేసాయి అన్నమాట. సో అలాంటి వారికి కొంచెం పొందికైన అలకలతో ఉండే హెయిర్ బన్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ అయితే వచ్చేసాయి. చాలా ముచ్చటగా సింగారించుకోవచ్చు మనం అయితే. అండ్ షార్ట్ హెయిర్ ని పొడుగ్గా మార్చుకోవాలనుకో, పోనీ కట్టేసుకొని దాని మీద మనం ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్ పెడితే చాలు, అచ్చంగా మన జుట్టుతో పాటు కలిసిపోయి ఇంత సన్నగా ఉన్న మన జుట్టు కూడా ఇంత బండగా కనిపిస్తుంది అన్నమాట. నీకు తెలుసా, దిష్టి పెట్టేసిన ప్రాబ్లం లేదు, హెయిర్ ఎక్స్టెన్షన్ కొన్నదే కదా ఊడిపోయేది. ఫ్యాక్టే కదా,
0: నిజమే కదా.
1: సో మన కోసం ఇలా చాలా ఆర్టిఫిషియల్ హెయిర్ క్లిప్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. సో నేను నీకైతే రెండు తీసుకొచ్చాను, నీకు రెండిట్లో ఏది నచ్చిందో అది నువ్వు వాడేసుకో.
0: థ్యాంక్ యూ ప్రియా.
1: వెల్కమ్ నిషా. సో అయితే నువ్వు ఫటాఫట్ రెడీ అయిపో, ఈ లోపు నేను లిజినెస్ ఒక మంచి సాంగ్ అయితే విన్నెస్ వచ్చేస్తాను.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
5: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
6: వెల్కమ్ బ్యాక్ టు మహిళ.
7: సో నిషా, మంచిగా ఎక్స్టెన్షన్స్ అన్ని పెట్టేసుకుని చక్కగా ఉన్నావు కదా.
6: అంటే నా అందగా తిను కదా.
7: సరే సర్లే, ఓ ఏదో క్యాజువల్ గా అన్నాను, సీరియస్ గా తీసుకున్నామండి కొంపతీసి. సర్లే
6: సరే, ఇంకొక కొటేషన్.

0: చెప్దాం అనుకుంటున్నా.
1: కొటేషనా? డన్, చెప్.
0: మేక్ లవ్ నాట్ స్కార్స్.
1: మేక్ లవ్ నాట్ స్కార్స్. వావ్, నిషా ఫెంటాస్టిక్. చాలా బాగుంది లైన్
0: కదా. దీని వెనకాల ఉన్న థియరీ అంటే ఇంకా బాగుంటుంది.
1: అంటే ఇప్పుడు నువ్వు నాకు బిహైండ్ ది లైన్ చెప్తావా?
0: ఎస్.
1: చలో చెప్పైతే.
2: ఫస్ట్ ఆ కొటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రియా శర్మ ఆమె లండన్ వెళ్ళి ఫ్యాషన్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నారు.
1: అచ్చా.
2: కొన్నాళ్ళ తర్వాత ఫ్యాషన్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గి
0: మూవీస్ తీద్దాం అనుకున్నారు ఆమె.
1: నాకు తెలుసు, నేను ఇది విన్నాను. యాక్చువల్గా ఆమె ఫస్ట్ ప్రాజెక్ట్ కింద యాసిడ్ దాడికి బాధితులైన వాళ్ళ మీద చేద్దాం అనుకుని చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్కి తిరిగారంట కదా.
0: అవును, ఆమె ఎన్నో ప్రభుత్వ హాస్పిటల్కి తిరిగి అక్కడ బర్న్స్ వార్డ్కి వెళ్ళి అక్కడ ఎంతో మంది యాసిడ్ దాడులు బాధితులైన మహిళల్ని చూసి ఆమె ఎంతో కృంగి కుసించిపోయారు. అది ఆమె తీసుకోలేకపోయారు. సో ఆమెకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వెనక్కి వెళ్ళిపోయి తన కోర్స్ని కంప్లీట్ చేసి హ్యాపీగా తన లైఫ్ తన బతకటం. రెండు, వీళ్ళందరికీ హెల్ప్ చేయడం.
1: ఓకే.
0: సో ఆమె రెండో మార్గాన్ని ఎంచుకున్నారనమాట. సో దీనికి చాలా మందిని కలిసి కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి ఫండ్స్ ని సేకరించాలనుకున్నారు. కానీ ఫస్ట్ ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. సో ఈమె మనీ కోసం ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుని దీని యొక్క విశిష్టతను దాని గురించి మొత్తం వివరించారనమాట.
1: ఓకే.
0: వివరించిన తర్వాత అప్పుడప్పుడు మెల్లమెల్లగా ఫండింగ్స్ అనేవి వచ్చినాయి. సో అప్పుడు మేక్ లవ్ నాట్ స్కార్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఆమె స్థాపించారు. ఇందులో ఏంటంటే యాసిడ్ అటాక్స్ కి బాధితులైన వాళ్ళు అక్కడ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి వైద్యం, న్యాయం, ఆర్థిక సహాయాన్ని సంస్థ అందిస్తుంది అనమాట.
1: నేను ఇది కూడా విన్నాను ఏంటంటే రియాకి ఇది 22 ఇయర్స్ ఉన్నప్పుడు అది ఎస్టాబ్లిష్ చేశారని.
0: అవును.
1: అండ్ ఆల్సో ఈ ఆర్గనైజేషన్ లో అలా బాధితులైన వాళ్ళకి లైక్ రిలేటెడ్ వాళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా న్యాయం కావాలన్నా అండ్ సంథింగ్ ఎకనామికల్ అలా ఈమె ఒక సపోర్ట్ అందిస్తూ వాళ్ళ అంటే యాసిడ్ అటాక్ జరిగిందంటే ఆబ్వియస్ గా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోవడం ఆబ్వియస్. సో అలాంటి వాళ్ళకి ఒక మోటివేషన్ అందించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, యూ కెన్ వర్క్, యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించేవారంట కదా.
0: అవును. అక్కడ సంస్థలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని ఒక మంచి కాన్ఫిడెంట్ పర్సన్స్ కింద బయటికి రియా తయారు చేసి పంపిస్తుంది అనమాట. వాళ్ళకి ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అక్కడ. సో దీని వల్ల ఈ మేక్ లవ్ నాట్ స్కార్స్ అనే ఒక సంస్థ బాగా పాపులర్ అయిపోయింది ఇంటర్నేషనల్ గా కూడా. అండ్ ఆమెకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. సో అంత చిన్న వయసులోనే తన ఒక మంచి ఆలోచన రావడం అది చాలా గ్రేట్.
1: చాలా.
0: అండ్ ఆమె కోరిక, ఆమె విషయం ఏంటంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఈ మేక్ లవ్ నాట్ స్కార్స్ అనే ఒక యాసిడ్ బాధితుల కోసం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మళ్ళీ రాకూడదని చెప్పి ఆమె కోరుకుంటున్నారనమాట.
1: రియల్లీ గ్రేట్. నిజంగా ఇలాంటి సంస్థ ఇంకొకటి రాకూడదు అంటే మన సొసైటీ చాలా చేంజ్ అవ్వాలి.
0: ఎస్.
1: సో ఇప్పటికే చేంజ్ స్టార్ట్ అయింది. సో ఆరంభం ఒక్కడుగుతోనే అన్నట్టు మనతోనే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని బట్టి ఏం తెలిసిందంటే ఒక మహిళ పుట్టినప్పుడు ఒక క్యూట్ బేబీ అవుతుంది,
0: తర్వాత టాలెంటెడ్ అడల్ట్ అవుతుంది,
1: ఒక పవర్ఫుల్ విమెన్ అవుతుంది, మంచి వైఫ్ అవుతుంది,
0: అమ్మ అవుతుంది
1: అండ్ ప్రేమను పంచే ఒక అమ్మ అవుతుంది. సో ఇన్ని చేస్తున్న మన అమ్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ,
0: రియా గారికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ,
1: మరి ఇంత మంచి టాపిక్ నువ్వు నాకు చెప్పేశావు అండ్ ఆల్సో నేను కూడా కొన్ని చెప్పేశాను. సో ఇంత మంచి టాపిక్ చెప్పేసుకున్నాం కాబట్టి ఒక చక్కటి సాంగ్ కూడా వినేద్దాం.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

0: వెల్కమ్ బ్యాక్ టు మహిళ.
1: సో నిషా, చాలా మంచి టాపిక్ చెప్పేసుకున్నాం కదా.
0: అవును,
1: నేను కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయాను.
0: సరే ప్రియా, నా కోసం ఒకటి చేస్తావా?
1: ఒకటా చెప్పు.
0: నాకు రోజ్ తో ప్రపోజ్ చేయవా?
1: ఇప్పుడున్న మూమెంట్ లో రోజ్ తో ప్రపోజ్ చేయడం కష్టం, కానీ ఇక్కడున్న షాప్ కి వెళ్ళి రోజ్ లస్సీ తెచ్చి ప్రపోజ్ చేయగలను.
0: రోజ్ వాటర్ విన్నా, రోజ్ తో ఫేస్ ప్యాక్ విన్నా, రోజ్ మిల్క్ విన్నా, రోజ్ లస్సీ ఏందబ్బా?
1: మరి ప్రియా వచ్చిందంటే ఆబ్వియస్ గా చాలా కొత్తది, చాలా ఇంట్రెస్టింగ్ తీసుకొస్తది కదా. సో జనరల్ గా ఎప్పుడు వినే రోజ్ మిల్క్ అవేం కాకుండా సంథింగ్ న్యూ రోజ్ లస్సీ. సో రోజ్ లస్సీ ఎలా చేస్తారు అనుకుంటున్నావు?
0: ఎలా
1: ఎలా అంటే, ఇందులో మనకి లైక్ కూలింగ్ వాటర్ తీసుకుంటాము, గులాబీ రేకలు తీసుకుంటాము ఎండిపోయినవి, అండ్ రోజ్ వాటర్ తీసుకుంటాము, రోజ్ సిరప్ తీసుకుంటాము, పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటాము, పెరుగు తీసుకుంటాము, షుగర్ తీసుకుంటాము, అండ్ మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ హెల్దీగా ఉండడం కోసం పిస్తా, బాదం, జీడిపప్పు, కావాలంటే నీకు గన్నేరు పప్పు, సో పప్పు వద్దు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ ఎలా తయారు చేయాలంటే, ఒక జార్ తీసుకొని అందులో పెరుగు, మన కూలింగ్ వాటర్, ఎండిపోయిన అండ్ వెరీ ఫ్రెష్ గులాబీ రేకలు వేసుకుంటాము, పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటాము, రోజ్ వాటర్, రోజ్ సిరప్ ఇవన్నీ వేసుకుని బాగా బ్లెండ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఒక గ్లాస్ లో వేసుకొని, గ్లాస్ లో అలా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని గార్నిష్ చేసుకొని అలా ఒక సిప్ కొడితే ఎలా ఉంటది
0: కదర్స్. ప్రియానకు త్వరగా కొనియవా?
1: ఏ రుకో జరా, మరి సైనింగ్ ఆఫ్ చెప్పాలి కదా.
0: చెప్పాలి కదా.
1: సో ఓకే లిసనర్స్, మరి ఇవాళ మనం హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ కోసం తెలుసుకున్నాము.
0: మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదని తెలుసుకున్నాము,
1: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోజ్ లస్సీ గురించి కూడా తెలుసుకున్నాము. సో మరి ఇదండి ఇవాళ మహిళ. తిరిగి ప్రసారం అయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ ప్రియా.
0: నేను మీ అజయ్ నిషా.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో మనం ఏం తెలుసుకుంటామంటే, పిల్లలు చెప్పిన మాట ఏమాత్రం వినడం లేదని, మొండికేస్తున్నారని, భయం భక్తి లేకుండా ఎదురు తిరుగుతున్నారని తల్లిదండ్రులు చెందే ఆందోళన అంత ఇంత కాదు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే నానుడి ప్రకారం చిన్నప్పటి నుండి పిల్లలను చాలా స్ట్రిక్ట్గా పెంచాలని కొందరు పెద్దలు భావిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచిదే, కానీ వారు ఆచరించే పద్ధతుల్లో మాత్రం మంచి కన్నా చెడు జరిగే పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. పిల్లలను చీటికి మాటికి పచ్చిగా తిట్టడం లేదా కఠినంగా కొట్టడం, మాట వినే వరకు దండించడం వంటి చర్యలు పరోక్షంగా పిల్లల్లోని విపరీతమైన మానసిక ధోరణులకు దారితీస్తూ వారి భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. అందుకే సైకాలజిస్ట్ అంటున్నారు, పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మరీ మెలగాలి అని. మరి ఈ టాపిక్ మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ

0: సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. వారు కోరుకున్నది దక్కాలనుకునే ఆలోచన తప్పితే అది దక్కేంత వరకు వారికి మరో ఆలోచన మదిలోకి రానే రాదుట. అందువల్ల ఆ అంశం ఒక్కటే బలంగా ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఏ విధంగా విశ్లేషించుకునే శక్తి వారికి ఏమాత్రం ఉండదు. దాన్నే పట్టుదల లేదా మొండితనం అని పెద్దలు అనుకుంటూ పిల్లలను దండించైనా సరే వారు కోరుకున్నది దక్కకుండా చేస్తుంటారు. పెద్దలు అసలు వారి కోరిక ఎందుకు తీర్చడం లేదో విశ్లేషించుకునే శక్తి కూడా లేదు కాబట్టి వారి మనసులో అదే కోరిక బలంగా పాతుకుపోతుంది. దాని ప్రభావం క్రమంగా వారిలోని మొండితనాన్ని రకరకాలుగా పరిస్థితులకు అనుకూలంగా పెంచుతుంది. అదే భవిష్యత్తులో విపరీత ధోరణులకు దారితీస్తుందట. పెద్దల మనసుకు ఒక విషయాన్ని గురించి అనేక రకాలుగా విశ్లేషించుకుని ఒక ఆలోచనను కానీ లేదా కోరికని కానీ వారి ఇష్టానికి అన్వయించుకుని మరీ ఇక దాన్ని మనసు నుండి విసర్జించడం జరుగుతుంది. అందువలన పిల్లల మొండితనానికి అసలైన కారణం ఇదని తెలుసుకుని పిల్లల కోరికల్లో మంచి చెడులు వారికి విశ్లేషించి చెప్తుంటే పిల్లల ఆలోచనలో మార్పులు వస్తూ వాళ్ళు కూడా విశ్లేషణ జ్ఞానాన్ని పెంచుకుంటారు. పిల్లల్లో మొండితనాన్ని నిర్మూలించడమే కాకుండా పిల్లలకు చక్కని విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది, తెలివితేటలను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇలా ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు అవగాహనతో ఈ సునిశిత విషయాన్ని గ్రహించి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటే వారి మంచి భవిష్యత్తుకు చక్కని బాట వేసిన వారు అవుతారు. ఇలా పిల్లల ప్రతి చర్యను పాజిటివ్ గా స్పందిస్తూ ఆ చర్యను వాళ్లలో విజ్ఞానానికి అన్వయించగలిగితే పెరిగే కొద్దీ పిల్లల్లో మంచి మానసిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలాగే పెద్దలకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. అప్పుడే పిల్లలు వాళ్ల పెద్దవాళ్ల మాట మనస్ఫూర్తిగా వినగలుగుతారు. అందుకే పిల్లల సైకాలజీని పెద్దలే గ్రహించి మెలగాలి అంటారు సైకాలజిస్ట్. ఈ విషయంలో పెద్దలు వారికి పిల్లల దగ్గర చిన్నతనంగానో వారి మాట నెగ్గడం లేదనో ఇలాంటివన్నీ ఫీల్ అవటం అజ్ఞానం, అర్థం లేనితనమాట. ఇటీవల కాలంలో మానసిక సమస్యల గురించి చాలా మందిలో అవగాహన పెరుగుతున్న కొద్దీ పిల్లల సమస్యల గురించి పెద్దలు డాక్టర్ను కూడా సంప్రదించడం మొదలుపెట్టారు. సాధారణంగా పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి వారిలో కాదు, వద్దు ఇవన్నీ తెలియజేసే వ్యక్తిత్వం పెంపొందుతుంది. అంటే వారు వారికి కావలసినది కావాలని లేకపోతే వద్దని స్పష్టంగా చెప్పగలుగుతారు 2 సంవత్సరాల వయసు నుండి. అటువంటి వయసులోనే తల్లిదండ్రుల పెంపక విధానాన్ని బట్టి మనస్తత్వ ధోరణి మారుతుంటుంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో తాము అనుకున్నట్లుగానే ప్రవర్తించడం లేదా ఎక్కువ ఆంక్షలు విధించుతూ ఉండటం, ఒక్కోసారి పిల్లలు ఏది అడిగినా ఇవ్వడం, మరోసారి వారు అడిగింది పూర్తిగా తిరస్కరించి ఇవ్వకపోవడం, ఇలాంటి ఒక క్రమ పద్ధతి లేని పెంపకంలో పిల్లలు ఒక రకమైన సంశయంలో పడిపోతారు. క్రమంగా అది విధేయతలకు భిన్నంగా తిరుగుబాటు ధోరణికి దారితీస్తుంది. మరి ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసమే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది. లిజనర్స్, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా.

0: కాంటాక్ట్ 9494565858.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: లిజనర్స్, మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు పిల్లల్లో కొన్ని మనస్తత్వాలు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటిలో పుట్టుకతోనే పిల్లలు కొందరు కోపదారులుగా ఉంటారు. వీరి లక్షణాలను బట్టి పరీక్షించి చిన్నతనంలోనే వైద్యపరంగా సరిచేయవచ్చు. ఉదాహరణకు తలకు గాయం లేదా ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో మెదడు దెబ్బతినడం జరిగితే వారిలో ఈ ప్రవర్తన లోపాలు మామూలు వారికన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఇవి కాక కుటుంబ పరిస్థితులు కూడా చాలా వరకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం, తండ్రి సరిగ్గా పట్టించుకోకపోవడం వలన గొడవలు, తల్లి లేదా తండ్రి ఒకరి పెంపకంలోనే పిల్లలు పెరగడం, పిల్లల సంరక్షణలో చేతులు మారడం వంటి పరిస్థితుల్లో పిల్లల్లో విభిన్న ప్రవర్తన పెరుగుతుంది. దీన్ని డీవియంట్ బిహేవియర్ అంటారు. ఈ క్రమంలో వారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థమే కాదు. దీని వలన వారిలోని భావాలను వ్యక్తం చేయలేకపోవడం, ఎవరి పట్ల వారికి అభిమానం కలగకపోవడం వంటివి జరుగుతాయి. వారి మానసిక ఆందోళనను పెద్దలు పట్టించుకోకపోవడం, వారికి సరైన సముదాయింపు లేదా బుజ్జగింపు లేకపోవడం పిల్లల్లో విభిన్న ధోరణి, కోపంతో కూడిన భావాలకు దారితీస్తుంది. దాంతో తల్లిదండ్రుల మీద కోపం, ఆగ్రహం, అసహ్యం కూడా పెరిగిపోతాయట. అందువలన తల్లిదండ్రులు పిల్లల పెంపక విధానంలో ఒక క్రమ పద్ధతినంటూ పాటించాలి. వీటినే ఫ్యామిలీ రూల్స్ అంటారట. ప్రతి విషయంలోనూ పిల్లలకు స్పష్టత కలిగేలా ప్రవర్తించాలి. అందుకు ప్రతి విషయం గురించి వారికి దాని ప్రాధాన్యతను వివరించాలి చిన్నప్పటి నుండే. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల నుండి ఆశించే ప్రవర్తనలో తగిన అవగాహన అంటూ కలిగి ఉండాలి. పిల్లల దగ్గర తల్లిదండ్రులు కీచులాడుకోవడం, గొడవలతో కోపోద్రేగాలతో సమస్యలను పరిష్కరించుకుంటే పిల్లలు అవే పాటిస్తారు పెద్దయ్యాక. ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబ సమస్యలను అవి సమస్యలు అనే భావం పిల్లలకు కలిగేలా చేయకుండా వారి సమస్యలను తగిన అవగాహనతో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పిల్లల మంచి ప్రవర్తనను మెచ్చుకుంటూ ఆ విషయాల వారికి ఇంకా అవగాహన పెరిగేలా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లోపం, హింసాత్మక ధోరణి, తరచూ పిల్లలను తిట్టడం లేదా కొట్టడం పిల్లల వలన వారికి ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నట్లు, వారిని దరిద్రులుగా లేదా నష్టజాతకులుగా కించపరచడం ఇలాంటివన్నీ ఎక్కువగా పిల్లల్లో మానసిక సమస్యలను పెంచుతాయి. కొన్నిసార్లు మన పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద చాలా తీవ్రంగా ఉంటుందట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనర్స్, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: లిజనర్స్, ఒక శుభేచ్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు కొన్నిసార్లు మనం పరిసరాల ప్రభావం కూడా పిల్లల మీద అతి తీవ్రంగా ఉంటుందట. స్కూల్ వాతావరణం, ఇంటి చుట్టుపక్కల వాతావరణం పిల్లల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లాడు వాళ్లతో కలిసే చెడిపోయాడు, వీళ్లతో కలిసి చెడిపోయాడు, ఇంతకుముందు అసలు ఉండేవాడే కాదు అంటూ వారి పిల్లలను వెనకేసుకుని వస్తూ ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. అది నిజంగా వారి పిల్లల్లోని ప్రవర్తనా లోపమే అవుతుంది. కానీ ఇతరుల మీద నిందలేస్తూ వారి పిల్లలను సమర్థించడం పిల్లల ధోరణిని మరింత పెంచుతుంది. అందువలన తల్లిదండ్రులు మంచి

అవగాహనతో వారు క్రమశిక్షణ పాటిస్తూ కుటుంబ పరిస్థితులను, పిల్లల మనస్తత్వాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న తప్పు కూడా పిల్లల మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుందని గ్రహించుకోవాలి. పిల్లల పోషణలో తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ ప్రవర్తనల గురించి అవగాహన పెంచుకోవాలి. కొన్ని సమస్యలు గల పిల్లలకు ఇలాంటి సింటమ్స్ ఉంటాయట. ఎవరితోనైనా సరే జంకు లేకుండా ఎక్కువగా వాదన చేయడం, పెద్దల మాటలను ఎదిరించడం, కావాలనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం, ఎవరికీ సహకరించే ధోరణి లేకపోవడం, ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ అందరి మీద అరుస్తూ ఉండడం, తమ తప్పులకు ఇతరులే కారణమని చెప్పడం, వారి ప్రవర్తన తీరు ఒక పద్ధతి ప్రకారం ఉండకపోవడం, ప్రవర్తన తీవ్ర స్థాయికి వెళ్లడం, ఎప్పుడూ ఇతరులను వేళాకోళం చేయడం లేదా దూషించడం, అబద్ధాలు చెప్పడం, కోపం, కక్ష సాధింపు కోసం అందిన వస్తువును పగలగొట్టడం, నష్టపరిచే పనులు చేయడం, తగువులు, గొడవలు, కోట్లాటకు దిగడం, ఇలాంటి సమస్యలు గల పిల్లలను కంట్రోల్ చేయడం ఎలా అసలు? దీనికి సమాధానంగా పిల్లలకు బిహేవియర్ థెరపీ, తర్వాత ఫ్యామిలీ థెరపీ, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ వంటి మానసిక వైద్య విధానాల వలన ఎంతో ప్రయోజనం ఉంటుందట. కొందరు పిల్లలకు మందులు కూడా అవసరమవుతుంటాయని పేర్కొంటున్నారు డాక్టర్స్. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పిల్లల సైకాలజీని పెద్దలు ఎందుకు గ్రహించాలి అన్న విషయాన్ని. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అంటల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం,

పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంటని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారాణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. ఈ వీడియోలో జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలు ఏమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట, అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30-40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీ

0: సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాన్ని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5-8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి.

0: నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరు ఇక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000 పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఆర్ AI సే లేకర్ అగ్రికల్చర్ ఆర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఆర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాహోం కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026 భారత్ మే నిర్మిత్ విశ్వ కే లియే తయ్యార్.
3: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
4: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
3: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన

పెద్దమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: వ్యక్తికి జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీకి ఖర్చు మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina Eka Homeo Hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
2: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును

0: గమనించారా, భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. ఇప్పుడు మాట్లాడుతుంది మీ ఆజే మోక్షి. ఈనాటి అది సంగతి కార్యక్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. కంటికి వాపు అన్నమాట అండి, మరి దాని గురించి అంటే తెలుసుకుందాం. కంటి కింద ఉబ్బెత్తిగా ఉంటే ఇంకేమైనా ఉందా? అందివిహానంగా వయసులో పైబడిన వారిలా కనిపిస్తామేమో అని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. అయితే కొరియాలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అక్కడ అమ్మాయిలు కావాలని మరి కంటి కింద ఎత్తుగా ఉండేలా చేసుకుంటున్నారు. ఇలా ఉండడం వల్ల వయసు తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తారట. అంతేకాదు, నోటితో నవ్వకపోయినా ఉబ్బిన కళ్ళను చూస్తే నవ్వుతున్నట్టుగానే ఉంటారట. అందుకే కొందరు ఐ గోసిల్ అనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. కొందరేమో రకరకాల చిట్కాలు పాటించి మరి కంటి కింద వాపు వచ్చేలా చేసుకుంటున్నారు. మరి లిజనర్స్, ఒక మంచి టాపిక్ అయితే విన్నారు కదండి. ఇప్పుడు మిస్టర్ రైట్ అంటండి, మరి దాని గురించి ఏంటో తెలుసుకుందాం. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా అంటూ పెళ్లి కాని అమ్మాయిలో కాబోయేవాడి గురించి కమ్మని కళ్ళు కనడం మామూలే. అమెరికాలోని ప్రముఖ వ్యాపార ప్రకటన సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి కూడా సరిగ్గా ఇలాగానే ఊహించుకుంది. అయితే ఆమె ఊహలకు తగ్గ వ్యక్తి ఇప్పటి వరకు దొరకలేదు. దాంతో కాస్త ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసింది. తన ఆలోచనకు తన అభిరుచులకు తగ్గ వరుడిని పరిచయం చేస్తే అలా పరిచయం చేసిన వారికి వివాహ వేదిక మీద అక్షరాల 6 లక్షల రూపాయలు బహుమానంగా చదివించుకుంటానని ప్రకటించిందట. అంతేకాదు, ఇదే విషయాన్ని స్నేహితులకు పరిచయస్తులకు కూడా ఈమెయిల్ ద్వారానే తెలియజేసింది. మరి లిజనర్స్, ఇప్పుడైతే ఒక 2 మంచి టాపిక్స్ గురించి అయితే విన్నారు కదండి. ఇప్పుడు ఓ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
3: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఆస్ట్రిచ్ ఎగురుతోందటండి, మరి దాని గురించి ఏంటో తెలుసుకుంటాం. ఎక్కడైనా పక్షులు ఎగరడం చూస్తాం, కానీ ఈ ఆస్ట్రిచ్ ఎగరడం ఏంటో తెలుసుకుందాం. ఎలాంటి ప్రత్యేకత లేకుండా అందరిలా బతికేయడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కాస్త ఆలోచించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకున్నారు. డచ్కు చెందిన జాన్సన్ బెల్ట్ మిత్రులు చనిపోయిన ఆస్ట్రిచ్ పక్షిని ఉపయోగించి హెలికాప్టర్ని తయారు చేశారు. దానికి ఆస్ట్రిచ్ కాఫ్టర్ అని పేరు కూడా పెట్టేశారు. ఇలా ప్రపంచంలోనే మొదటిసారిగా ఆస్ట్రిచ్ ను ఎగరేసి తెగ సంబరపడుతున్నారట. అయినా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఆస్ట్రిచ్ అనుకోవడం వీళ్ళు ఎప్పుడైనా విన్నారేమో. ఓకే లిజనర్స్, ఆస్ట్రిచ్ ఎగురుతోంది అనే టాపిక్ గురించి తెలుసుకున్నారు కదా అండి. ఇప్పుడు వింత రికార్డులు అటండి, మరి దాని గురించి అంటే తెలుసుకుందాం. వాళ్ళు ప్రాణాలను తెగించి పోరాటాలు చేయలేదు, అలాగని పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడను లేదు. అయినా సరే గిన్నెస్ రికార్డును సొంతం చేసుకున్నారు. అదెలా అనుకుంటే స్పెయిన్లోని బీచ్లో 729 మంది కలిసి నగ్నంగా స్నానాలు చేశారు. అలా ప్రపంచ రికార్డు అయ్యింది. ఇంతకు ముందు 506 మంది న్యూజిలాండ్లో ఇలా నగ్న స్నానాలు చేసి సృష్టించారు రికార్డును. వీళ్ళు ఆ రికార్డుని బదులు కొట్టారట. అందుకే గిన్నెస్ రికార్డును సాధించినందుకు వాళ్ళందరూ ఆనందపడుతున్నారట. మరి లిసినర్స్, ఇప్పుడైతే ఒక 2 మంచి టాపిక్స్ గురించి తెలుసుకున్నారు కదా అండి. ఇప్పుడు చక్కని పాట మీకోసం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియే తయార్.
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా?
2: మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి.
1: ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్, భీమవరం.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను డ్రోన్

0: లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. మెడకాయలటండి, మరి దాని గురించి ఏంటి తెలుసుకుందాం. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను పాటించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే మెడకాయలు కాసిన ఆచారాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటలీలో నోర్లాపట్నంలో ఏటా డైజ్లింగ్ అనే పండుగ జరుగుతోంది. దానికోసం కొందరు కలిసి సుమారు 2500 కేజీల బరువు, 25 మీటర్ల ఎత్తు ఉండే చెక్కలతో చేసిన స్థూపకారం లాంటి నిర్మాణాన్ని భుజాలపైన పెట్టుకుని ఊరేగిస్తారు. దీన్ని ఒక రోజంతా వీధులన్నీ తిరుగుతూ మధ్యలో ఎక్కడ ఆగకుండా ఊరేగిస్తారు. అలా మోసిన వాళ్లకు మెడకాయలు వస్తాయట. అయితే ఇందులో వాళ్ళేమి బాధపడకపోగా దేవుడికి సేవ చేసినందుకే మాకు ఇలా కాసాయని సంతోషపడతారట. మరి లిసనర్స్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే విన్నారు కదండి. ఈ రోజు మన అది సంగతి కార్యక్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇంకో రోజు ఇంకో మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే మోక్షి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedic.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Mana Bhimavaram lo nutanamga prarambhinchabadina Chandamama Pillala Vaidyashala Veerama Park edruga Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu Mana Bhimavaram Vastavyulu Dr. B. Moses MBBS MD Pediatrics. Jwaram, Jalubu, Daggu, Ayasam, Dengue, Malaria, Typhoid, Fits, Charma Samasyalu, Virochanalu, Edugudala Lopalu Lanti Vyadhulaku Atyunnata Chikitsa Andinchabadunu Anni Rakala Tikalu వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
5: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
5: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
4: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
5: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
5: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
4: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
5: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
4: ఫోన్ 0881622354.
6: మీకు తెలుసా భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ? 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
7: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
6: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మస్త్ టైంపాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే కీర్తిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాకు కాల్ చేసి మంచి సాంగ్స్ అడగాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: గోవిత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
0: ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
4: భీమవరం నుండి రిహానాని మాట్లాడుతున్నానండి.
0: రిహానా గారు ఎలా ఉన్నారండి?
4: బాగున్నానండి. కీర్తి గారు మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు?
4: ఏం లేదండి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మాకు ఇప్పుడు ప్రెసెంట్.
0: అవునా అండి, బాగా రాస్తున్నారా?
4: రాస్తున్నానండి.
0: మరి ఫస్ట్ కాలర్ కదా మీరు.
4: అవునండి.
0: మరి మీరే ఏమైనా టాపిక్ చెప్తారా?
4: లేదండి, మీరే చెప్పండి.
0: నేనైతే ఈరోజు టాపిక్ ఏం కాదు, కానీ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా.
4: అడగండి.
0: పొడుపు కథలు
4: అడగండి.
0: నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, ఏమనుకుంటున్నారా?
4: అనుకుంటున్నానండి.
0: ఏంటండి?
4: ఉత్తరం అనుకుంటున్నానండి. లెటర్
0: నేను ఆన్సర్ అయితే లైవ్ ఎండింగ్ లో చెప్తా, మరి అప్పటి వరకు వింటూ ఉంటారా?
4: వింటానండి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
4: మా ఫ్రెండ్ కి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ విందాం అనుకుంటున్నానండి.
0: చెప్పండి, సాంగ్ చెప్పండి.
4: రూబరూ ఏ సాంగ్ అండి.
0: ఓకే అండి, తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
4: మా ఫ్రెండ్ కే హాయ్ చెప్దాం అనుకుంటున్నానండి.
0: ఎవరండి మీ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ పేరు చెప్పండి.
4: మా ఫ్రెండ్ పేరు కీర్తి అండి.
0: ఓకే అండి, తన పేరు కూడా కీర్తియేనా?
4: అవునండి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగినట్టుగా మీ ఫ్రెండ్ కి సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
5: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: నా జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, నమస్తే అమ్మా.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాల అన్నవరం దగ్గర.
1: మాణిక్యాలరావు గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నానండి.
2: అందరికీ మన విష్ణు అప్పమిట్ అందరికీ కూడా శుభ సాయంకాలం. నీకు కూడా అమ్మా
1: శుభ సాయంత్రం అండి. మీకు కూడా. మరి ఏం చేస్తున్నారు?
2: నేను అండి
1: ఏం చేస్తూ ఉంటారండి మీరు?
2: నేను టైలరింగ్ చేస్తుంటానమ్మా.
1: ఆహా, ఓకే అండి. మరి లైవ్ వింటున్నారా?
2: వింటున్నానమ్మా.
1: క్వశ్చన్ విన్నారా అండి?
2: విన్నాను, అదే ప్రశ్న కదా నాకు కూడాను.
1: అవునండి,
2: అదే అది కూడా నేను కూడా లెటర్ అనుకుంటున్నానమ్మా.
1: ఆహా, అవునండి. ఆన్సర్ అయితే లాస్ట్ లో లైవ్ ఎండింగ్ లో చెప్తాను, వింటారా మరి అప్పటి వరకు?
2: ఓకే అమ్మా, ఓకే.
1: మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగమంటారా? ఎంత తీసినా పెరుగుతూనే ఉంటుంది, ఏంటది?
2: ఎంత తీసినా పెరుగుతూనే ఉంటుంది అమ్మా. తెలియదు.
1: ఓకే అండి, నేను ఆన్సర్స్ అయితే లాస్ట్ లో చెప్తా లైవ్ ఎండింగ్ లో. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: ఎవరికైనా అంటే అందరికీ, మన విష్ణు అప్పం వింటున్నా అందరికీనమ్మా.
1: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: సాంగ్ తెల్లా పెళ్ళామ.
1: ఆ మూవీ నుండి?
2: అందులోంచి ఓ బంగారు గూటిలోన చిలక.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగినట్టుగా బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజనిస్ట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

of roses, brightness of skies.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి మాట్లాడుతాను మేడం. బాగున్నారు మేడం?
0: పోలయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, సూపర్ ఉన్నాం.
0: మేము కూడా చాలా బాగున్నామండి. మరి ఈరోజు లైవ్ వినలేదా స్టార్టింగ్ నుండి? చేస్తూ బిజీగా ఉన్నారైతే. ఈరోజు అయితే నేను టాపిక్ ఏం కాదు కానీ పొడుపు కథ అడిగానండి.
1: చెప్పండి.
0: నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, ఏమనుకుంటున్నారు?
1: నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది.
0: అవునండి.
1: మేఘం గాని రేడియో గాని.
0: రేడియో కానీ ఇంకోటి ఏంటండి?
1: మేఘము బాగా వాన పడేటప్పుడు అరుస్తుంది కదా మేడం.
0: మీరైతే
1: మేఘాలు కలిపి వెళ్తుంటాయి.
0: మీరైతే అది అనుకుంటున్నారు. మరి నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లైవ్ ఎండింగ్ లో చెప్తానండి.
1: రేడియో కూడా మాట్లాడుతుంది కానీ ఎక్కడికి పోలేదు కదా.
0: అవునండి. మరి ఎండింగ్ వరకు వింటారా లైవ్? ఓకే అండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేడం అందమే ఆనందం 1977 లో రంగనాథ్ గారు దేవరాజు నటించిన అందమే ఆనందం మూవీ నుంచి.
0: ఆ మూవీ నుండి
1: ఇదే ఇదే నేను కోరుకుంది, ఇలాగిలా చూడాలని ఉంది. ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: అలాగే మేడం, రేపు అడ్వాన్స్ గా మన యోగా దినోత్సవం మరియు ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం కాబట్టి అడ్వాన్స్ గా శ్రోతలందరికి యోగా దినోత్సవ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: ప్రతి ఒక్కరి యోగా చేయాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బాగా ప్రభుత్వం మన యోగాకు మంచి గుర్తింపుని ఇస్తుంది మేడం. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ యోగా గురించి చాలా ఖర్చు పెడుతున్నారు, చాలా చేపిస్తున్నారు, బాగా చేస్తున్నారు మేడం.
0: అవునండి. అవును, యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది.
1: అవును మేడం, ప్రతి ఒక్కరు యోగా చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మేడం.
0: మరి మీరు చేస్తారా, యోగా చేస్తారా మీరు?
1: నేను చేయలేదు మేడం, ఎందుకంటే పడుతున్న రాత్రి 12:00 ఉదయం.

0: మేజర్ గా ఆరు రైతు సాఫ్ వెళ్ళిపోతారు.
1: అవునండి. ఓకే
0: అండి. వర్కే న్యాయము యోగం మేడం, ఎందుకంటే ఎక్కువ పద్దాక వర్కుతలో ఉంటాను.
1: ఓకే అండి. ఓకే అండి. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, మీ కోసం, మిగతా ఆర్జల కోసం, అలాగే విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి, మిగతా ఆర్జలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్, అందరికి బాయ్ మేడం.
1: ఓకే అండి. మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చందలూరుపాడు గ్రామం మేడం. నా పేరు బండార్ శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు స్టార్టింగ్ నుండి విన్నారా లైవ్?
1: ప్రతిసారి అంతే.
0: క్వశ్చన్ విన్నారా అండి? మరి
1: విన్నా మేడం.
0: ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: ఖాయన్ అనుకుంటున్నాను మేడం.
0: మరి నేను ఆన్సర్ అయితే లైవ్ ఎండింగ్ లో చెప్తాను, అప్పటి వరకు వింటారా?
1: వింటాను మేడం.
0: ఓకే అండి.
1: పలనాటి సింహం సినిమాలో
0: ఆ మూవీ నుండి
1: హాయమ్మ హాయమ్మ హాయ్ అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, మా బామర్ది సోమనాథం జనార్దన్ గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: డియర్ లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం మేడం. సాతాపూర్ నుంచి లక్ష్మణ్ మేడం, లక్ష్మయ్యను.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, అందరు మంచిగా ఉండడం, మీరు కూడా మంచిగా కోరుకుంటున్నా మేడం?
0: చాలా బాగున్నానండి, నేను కూడా. మరి ఈ రోజు లైవ్ విన్నారా అండి స్టార్టింగ్ నుండి?
1: గడియారం అనుకుంటా. గడియారం?
0: ఆహా, గడియారం అనుకుంటున్నారా? మరి
1: గడియారం మేడం.
0: ఆన్సర్ అయితే నేను లైవ్ ఎండింగ్ లో చెప్తా అండి, అప్పటి వరకు వింటూ ఉంటారా?
1: ఉంటాయి మేడం. గడియారం అన్న సెల్ ఫోన్ రెండు మేడం అంతే.
0: ఆహా, ఓకే అండి. మరి ఏం చేస్తూ ఉంటారండి మీరు?
1: నేను గ్రామ పంచాయతీ లా చేస్తుంటా మేడం, వాటర్ మ్యాన్ గా, ఎలక్ట్రీషియన్ గా చేస్తుంటా.
0: ఆహా, ఓకే అండి.
1: అవును మేడం.
0: మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: మేడం చిన్న పేరు వాల్మీకి మేడం, వాల్మీకి.
0: ఆ మూవీ నుండి
1: ఎల్లువచ్చి గోదారమ్మ పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: చెప్తాం మేడం. ముఖ్యంగా మా మిత్రుడు కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు మేడం. ఎందుకంటే మాకు రికార్డింగ్ చేసి పెట్టాడు మేడం మా మాటల వల్ల. ఆయన ఆయి మా ఉమ్మడి జిల్లా మరణారులుది పులిపాటి వెంకటేష్ గారికి ఆయి, బాలాజీ గారికి ఆయి, సాతాపూర్ నుండి నాగశెట్టి గారు కూడా ఆయి మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో, నమస్కారం మేడం.
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
3: నల్గొండ జిల్లా చందంపేట మండలం సీతరాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం గారు.
2: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
3: చాలా చాలా బాగున్నాం మేడం.
2: మరి ఏంటి రోజు చాలా హుషారుగా ఉన్నారు?
3: మీరు అడిగే ప్రశ్నకు చెప్దామని మేడం.
2: ఆహా, అయితే మీకు సమాధానం తెలుసు అనుకుంటా, అందుకే ఇంత హుషారుగా ఉన్నారు.
3: గడియారం మేడం.
2: ఆహా, గడియారం అనుకుంటున్నారా అండి?
3: గడియారం అంటే నడుస్తుంటది, టిక్ టిక్ టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది మేడం. అది కాళ్ళు కానీ నడుస్తుంది కదా, ముందు నడుస్తుంటాయి కదా.
2: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే నేను లైవ్ ఎండింగ్ లో చెప్తా.
3: మంచిది మేడం. మాకు దొంగలూళ్ళో చందమామ కన్ను కొట్టే చందయ్య అనే పాట వినిపించండి మేడం.
2: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
3: అందరికి హాయ్ పెద్ద హాయ్ మేడం.
2: ఓకే అండి, మీరు అడిగినట్టుగా అందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో కీర్తి బంగస్ అండి, నమస్తే. శుభ సాయంత్రం బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం.
0: శుభ సాయంత్రం అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? అక్కడ వాతావరణం ఎలా ఉంది?
0: నేను చాలా చాలా బాగున్నానండి. ఇక్కడ భీమవరంలో అయితే వర్షాలు పడ్డాయి, చల్లగానే ఉందండి. మీకెలా ఉంది?
1: మన వర్షం పడింది కనుక తల్లి మళ్ళీ ఎండలు కాసేస్తాయా బుజమ్మ?
0: అవునా అండి, మీరు ఒకరోజు చెప్పారు కదా, ఆ రోజు సాయంత్రమే వర్షం పడిందండి. అవునండి, అవునండి, అవును.
1: నాకే కొంచెం వచ్చిందో.
0: లైవ్ విన్నారా అండి స్టార్టింగ్ నుండి?
1: మొదటి నుంచి విన్నానండి, కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నారు కదా.
0: మిమ్మల్ని అయితే ఫస్ట్ క్వశ్చన్ అడగనా ఇంకోటి అడగనా? ఫస్ట్ క్వశ్చన్ అడగనా లేకపోతే ఇంకో క్వశ్చన్ అడగనా మిమ్మల్ని?
1: ఇంకో క్వశ్చన్ అడగండి నన్ను.
0: ఓకే అండి. పచ్చని పెట్టెలో,
1: అమ్మా,
0: పచ్చని పెట్టెలో తెల్లని ముత్యాలు ఏంటది?
1: పచ్చని పెట్టెలో తెల్లని ముత్యాలండి, అది పనసకాయ అనుకుంటున్నానండి.
0: ఓకే అండి, ఆన్సర్ అయితే మరి మరికొన్ని నిమిషాల్లో చెప్పబోతున్నా.
1: తప్పకుండా, నేను గ్యారంటీగా లాస్ట్ వరకు వింటాను, మీరు చెప్పిన ఆన్సర్ తెలుసుకుంటానండి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: అదే అండి, ఈవేళ మన భారత రాష్ట్రపతి మన ద్రౌపది మురుము గారు పుట్టినరోజు అండి ఈవేళ.
0: అవునండి, ద్రౌపది మురుము గారు
1: వారి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తున్నానండి.
0: ఓకే అండి.
1: సరే అండి, తర్వాత ఇప్పుడు టాపిక్ విషయానికి పాట విషయానికి వచ్చేస్తే
0: చెప్పండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: హలో,
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలి?

0: అనుకుంటున్నారండి?
1: నా మాట వినిపిస్తుందా బంగారు తల్లి?
0: వినపడుతుందండి, చెప్పండి.
1: సరే అండి. ధర్మాత్ముడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన మైలవరపు గోపి, సంగీతం సత్యం.
2: దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలివ్వాలి, నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి. నిన్నటి పాపవు నువ్వు, రేపటి తాతను నేను అనే పాట ఉందమ్మా.
0: ఉందండి.
1: అమ్మా ఈ పాట మా అత్తగారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, విజయ బంగారు తల్లికి, మానసవేణ ప్రసాద్ గారికి, ఆ తర్వాత మా కీర్తి పిట్టిదలికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, ఆ తర్వాత బొడ్డెడ్డి జగన్నాథరావు మాస్టర్ గారికి, భీమవరం పెన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, లింగరాజు గారికి, తర్వాత శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, మా తమ్ముడు బైపల్లి నాగేశ్వరరావు గారితో పాటు మస్తార్ బాషా గారి కోసం కూడా వినిపించమని మా చిట్టుశైలి కీర్తి గారిని మనసారా కోరుకొట్టు షో చక్కగా చేస్తున్నందుకు అభినందిస్తూ, ఆంధ్ర కోసం తెలియ ఎదురు చూస్తూ, పాట కోసం ప్రజెంట్ ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: మేడం అశోక్ మేడం మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి, బాగున్నారా?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు లైవ్ విన్నారా అండి స్టార్టింగ్ నుండి?
1: విన్నాను మేడం.
0: మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: అది క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మేడం ఒకటి ఉత్తరం అనుకుంటున్నాను మేడం లెటర్.
0: ఓకే అండి. మరి ఇంకోటి
1: రెండోది సెల్ ఫోన్ అనుకుంటున్నాను మేడం.
0: మరి కొన్ని నిమిషాల్లో ఆన్సర్ అయితే చెప్పబోతున్నా అండి.
1: ఓకే మేడం గారు.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా ఈరోజు?
1: లిజనర్స్ అందరికి హాయ్ మేడం.
0: ఓకే అండి. ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: సాంగ్ చెప్పమంటున్నారు, నీ ప్రేమకై మూవీలో వెండి ముబ్బుల పల్లకిలో అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మీరు అడిగినట్టుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పబోతున్నా. నోరు లేదు కానీ మాట్లాడుతుంది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, దీనికి సమాధానం గడియారం. అలాగే రెండో క్వశ్చన్, ఎంత తీసినా పెరుగుతూనే ఉంటుంది అనే క్వశ్చన్కి గొయ్యి అయితే ఆన్సర్ అండి. మరిక మూడోది, పచ్చని పెట్టిలో తెల్లని ముత్యాలు, దీనికి ఆన్సర్ అయితే బెండకాయ. ఓకే లిజనర్స్, మరి ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేశాం, అలాగే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
2: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
1: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: दिल्ली के भी पास है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
4: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసు.

0: 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియే తయారు.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
3: పన్నెండేళ్లు
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: మీకు తెలుసా భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు
2: లఖపతి దీదీ బనానే కా ఈ అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై
1: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం
3: క్లబ్ హౌస్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్
4: జిమ్ క్రికెట్ నెట్ జాగింగ్ ట్రాక్ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా గెస్ట్ రూమ్స్
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్
3: ఫోన్ 7996079666
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్

0: Sir PDM Swaroop, MD General Medicine.
1: Dr. Lakshmi Chandana, Urologist, Urogynecologist. Dr. G. Fanindra Girinath, MD Pediatrics.
0: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team.
2: Dr. P. Praveen, MS Orthopedics.
1: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Uttara Costa lo gata 30 samvatsaraluga bakery rangallo raraju fresh choice.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.

0: Vishnu FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు సెయిన్మార్ విత్ మీ యూ ఆర్జే శ్రీనిధి. మరి ఈ రోజు సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే నేను వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
7: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
8: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
7: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: Okay listeners, after a short break, welcome back to Teen Mar. But G.V. Prakash Kumar gari music

డైరెక్షన్ లో వెంకయ్య జరి గారి డైరెక్షన్ లో ధనుష్ అండ్ సమిత మీనన్ గారు ఫస్ట్ నటించిన సార్ మూవీలో నుంచి మాస్టారు మాస్టారు సాంగ్ కి రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా శ్వేత మోహన్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు విశాల్ శేఖర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ సిద్ధార్థ్ ఆనంద్ గారి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకోనే గారు కలిసి నటించిన పతాన్ మూవీలో నుంచి జోమేజో పతాన్ సాంగ్ కి కుమార్ గారి లిరిక్స్ అనేజ్ గా అజిత్ సింగ్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు సంతోష్ నారాయణ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ శ్రీకాంత్ ఓడెల గారి డైరెక్షన్ లో నాని అండ్ కీర్తి సురేష్ గారు కలిసి నటించిన దసరా మూవీలో నుంచి చమ్కీలా అంగిలేసి సాంగ్ కి కాసిర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించగా రామ్ మిర్యాల గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు అనిరుద్ధ్ రవిచంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ అట్లీ గారి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ అండ్ నయనతార గారు కలిసి నటించిన జవాన్ మూవీలో నుంచి జవాన్ టైటిల్ ట్రాక్ సాంగ్ కి రాజా కుమార్ గారు లిరిక్స్ అందించగా అనిరుద్ధ్ రవిచంద్ర గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: హాస్పిటల్స్, భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు హేషం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ శివ నిర్వాణ గారి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ అండ్ సమంత గారు కలిసి నటించిన ఖుషి మూవీలో నుంచి నా రోజా నువ్వే సాంగ్ కి శివ నిర్వాణ గారు దిగుతానిక హేషం గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, లిజనర్స్ ఎంజాయ్.

ఓకే లిసనర్స్, ఒక మంచి మెలోడీ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ కరణ్ జోహార్ గారి డైరెక్షన్ లో రణవీర్ సింగ్ అండ్ ఆలియా భట్ గారు కలిసి నటించిన రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీలో నుంచి తుమ్ క్యా మిలే సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారి లిరిక్స్ అందించగా అజిత్ సింగ్ అండ్ శ్రేయా ఘోషల్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, లిజన్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
4: పన్నెండేళ్లు
3: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మహితి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ మెహర్ రమేష్ గారి డైరెక్షన్ లో చిరంజీవి అండ్ తమన్నా గారు కలిసి నటించిన బోలా శంకర్ మూవీలో నుంచి మిల్కీ బ్యూటీ సాంగ్ కి సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించగా మహతి గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిసనర్స్, మరి ఈనాటి తీన్మార్లో సూపర్హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదండి, మరి ఇలాగే రేపు ప్రసారమయ్యే తీన్మార్లో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ శ్రీనిధి.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షరా స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622354. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న

శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.